శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 7వ తేదీ, శుక్రవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:59:20. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గానం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

0: మరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు ఇంకా నాత్యా కలాం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పుస్తకం మన నేస్తం అనే అంశం గురించి శ్రీ పిఎండి గౌస్ ఖాన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: నిశ్శబ్దంగానే ఉంటూనే మనతో మాట్లాడే అద్భుతమైన నేస్తం పుస్తకం ఒంటరితనాన్ని దూరం చేసి ఓదార్పునిచ్చే నిజమైన స్నేహితుడు పుస్తకమే అనడంలో ఎలాంటి సందేహము లేదు. మనిషికి బాల్యం నుంచే పుస్తకాలతో ఒక విడదీయరాని పవిత్రమైన అనుబంధం ఏర్పడుతుంది. పసిప్రాయంలో అమ్మఒడి నుంచి అక్షరాల లోకంలోకి అడుగుపెట్టిన రోజే తల్లిదండ్రులు మనకు పుస్తకాన్ని పరిచయం చేస్తారు. ఆ పుస్తకాలే కాలక్రమేణా మనకు బ్రతుకు పాఠాలు నేర్పుతాయి, మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని అందిస్తాయి, వివేకాన్ని పెంచి రేపటి ఉపాధికి మార్గం చూపుతాయి. పాఠశాలలు, కాలేజీల గోడల మధ్య మనం చదివే పుస్తకాలు మనకు ఒక మహత్తరమైన జ్ఞానాన్ని ఇచ్చి ఏదో ఒక వృత్తిలో స్థిరపడేలా చేస్తాయి. అయితే ఉద్యోగం వచ్చి స్థిరపడిపోయాక పుస్తకాలతో బంధం తెగిపోకూడదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా సెలవిచ్చారు, తల్లి ఒడి నుంచి సమాధి ఒడిలోకి చేరుకునేంత వరకు విద్యను నేర్చుకుంటూనే ఉండండి. అంటే మనిషి ఎల్లప్పుడూ విద్యార్థిగా ఉంటూ ప్రతిరోజు కొత్త కొత్త విషయాల అన్వేషణ

0: జ్ఞానాన్ని పెంచుకుంటూనే ఉండాలని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధన సారాంశం. కనుక మనిషి స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి, దీర్ఘంగా ఆలోచించాలి. అలా సత్యమైన జ్ఞానం కోసం అన్వేషించే వారికి అల్లాహ్ ఎల్లప్పుడూ తోడ్పడుతాడు. వారి హృదయ పుటలను తెరచి సరైన దిశానిర్దేశం చేస్తాడు. కానీ కాలంతో పాటు వేగంగా పరిగెడుతున్న నేటి ఆధునిక సమాజంలో పుస్తక పఠనం క్రమంగా కరువైపోతుంది. యూట్యూబ్, ఇంటర్నెట్ పుణ్యమ అని సమస్త సమాచారం అరచేతిలోకి వచ్చేసింది. ఒకే చోట అన్ని విషయాలు లభిస్తుండటంతో అందరూ డిజిటల్ మాధ్యమాల ద్వారానే సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇది ఒక రకంగా ఎంతో లాభదాయకమైన విషయమే, కానీ దీని వెనుక ఒక చిన్న చేదు నిజం కూడా దాగి ఉంది. అరచేతిలో విశ్వం మొత్తం ఇమిడిపోవడంతో ఒక పుస్తకం చదువుదామని ఫోన్ తెరిచినా మనల్ని పక్కదారి పట్టించే వందల నోటిఫికేషన్లు తారసపడతాయి. దీనివల్ల ఒకే విషయంపై ఏకాగ్రత ఉంచడం కష్టమైపోతుంది. ఇంటర్నెట్ అనేది సమాచార సముపార్జనకు చక్కటి సాధనమే, కానీ దానిని వాడుకునేటప్పుడే మనసుపై అదుపు, స్పష్టమైన దృష్టి చాలా అవసరం. అప్పుడే డిజిటల్ పఠనం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కుతుంది. పుస్తక పఠనానికి కొన్ని ప్రేరణాత్మక సూచనలను పరిశీలిద్దాం. చదవడం ప్రారంభించిన కొత్తలో రోజుకు కేవలం 10 లేదా 15 నిమిషాలు మాత్రమే చదవాలి. క్రమంగా పుస్తకాలపై ప్రేమ పెరిగి ఆ ఆనందం అలవాటయ్యాక స్వయంగా మీరే సమయాన్ని పెంచుకుంటారు. ఒక ప్రత్యేక సమయాన్ని పఠనానికి అంకితం చేస్తే అది మన జీవితంలో ఒక భాగమైపోతుంది. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఎప్పుడూ మనకిష్టమైన ఒక మంచి పుస్తకం ఉండేలా చూసుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, హోటళ్ళు లేదా ఆఫీసుల్లో వేచి ఉండాల్సి వచ్చినప్పుడు ఫోన్ వైపు చూడకుండా పుస్తకం తెరిచి కాసేపు చదువుకుంటే ఆ ఒంటరి క్షణాలు ఎంతో ఆహ్లాదకరంగా గడిచిపోతాయి. మంచి పుస్తకాల గురించి మన మిత్రులు, పెద్దలను అడిగి తెలుసుకొని ఒక డైరీలో రాసుకోవాలి. ఒక్కో పుస్తకం చదవడం పూర్తి కాగానే దాని పక్కన టిక్ పెట్టుకోవాలి. ఆ పుస్తకంలో మిమ్మల్ని కదిలించిన అద్భుతమైన వాక్యాలను ఒకచోట నోట్ చేసుకోవాలి. మీరు నోట్ చేసిన ఆ ముఖ్య విషయాలను అప్పుడప్పుడు చదువుకోవడం వల్ల ఎంతో సంతృప్తి కలుగుతుంది. ఇంట్లో ఒక చిన్న స్థలాన్ని లేదా గదిని మీ పుస్తకాలు మరియు పఠనం కొరకు కేటాయించండి. పుస్తకాలను అందంగా సర్దుకొని అనుకూలమైన కుర్చీ వేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో చదవడం వల్ల ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. అప్పుడప్పుడు బుక్ స్టాల్స్కు, పుస్తక ప్రదర్శనకు వెళ్తూ ఉండండి. అక్కడ పుస్తక ప్రేమికులను కలవడం, వేల పుస్తకాల మధ్య నడవడం మనలో చదవాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. అదే సందర్భంలో పిల్లల కోసం కొన్ని, మీకోసం కొన్ని మంచి మంచి పుస్తకాలు తీసుకోండి. ఎంతో ప్రయోజనం ఉంటుంది. పుస్తకం పూర్తయ్యాక దాన్ని అలా పక్కన పడేయకుండా కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించండి. ఆ పుస్తకం మీ మనసుపై ఎలాంటి ముద్ర వేసింది, అందులోని ఏ విషయాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి అని ఆత్మ పరిశీలన చేసుకోవడమే పఠనానికి లభించే అసలైన సార్థకత. అల్లాహ్ మనందరికీ మంచి మంచి పుస్తకాలను చదివి అవగాహన చేసుకునే సన్మార్గంలో నడిచే సద్బుద్ధిని ప్రసాదించుగాక. వాఖిదావన అనిల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
1: మీరు ఇంతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పుస్తకం మననేస్తాం అనే అంశం గురించి శ్రీ పిఎండి గౌస్ ఖాన్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో పత్తి సాగు వివరాలు వింటారు. అందిస్తున్నవారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు.

సూక్ష్మధాతు లోపాలు లేకుండా వాటిని సవరించుకున్నట్లయితే ఎక్కువ దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మెగ్నీషియం లోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లోప లక్షణాలు ఉన్నప్పుడు ఆకులు ఎర్రబారి ఎండిపోయి రాలిపోవడం కూడా జరుగుతుంది. ఈ లోపము పొటాషియం ఎక్కువగా ఉన్న నేలల్లో సాధారణంగా కనిపిస్తుంది. ప్రత్తిలో ఈ మెగ్నీషియం లోప నివారణకు లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేటు పైరు వేసిన నెల 15 రోజులకోసారి 2 నెలల 15 రోజులకోసారి పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని అరికట్టుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా జింకు లోప లక్షణాలు కూడా మనము అక్కడక్కడ గమనించడం జరుగుతుంది. ఈ ధాతు లోపం ఉన్నట్లయితే మొక్క మధ్య ఆకుల మీద ఇది ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం మాత్రమే పసుపచ్చగా మారుతుంది. అదేవిధంగా కొమ్మరి చివరి ఆకులు చిన్నవిగా ఉండి ముడతలు పడి కనుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఈ జింకు లోపం ఉన్న నేలల్లో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ను ఆఖరి దిక్కులో వేసుకోవాలి. లేకపోతే 0.2% జింకు సల్ఫేట్ ద్రావణాన్ని మొక్కల మీద లోప లక్షణాలు గమనించిన వెంటనే 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారు చేసుకున్నట్లయితే దీనిని అరికట్టుకునేదానికి అవకాశం ఉంది. ఇకపోతే బోరాన్ లోప లక్షణాలు కూడా ఎక్కువగా కొన్ని ప్రాంత భూముల్లో మనము చూస్తున్నాం. ఈ సూక్ష్మ పదార్థం లోపించినప్పుడు పూల స్వరూపం మారి ఆకర్షణ పత్రాలు చిన్నవై లోపలికి ముడుచుకుపోవడం జరుగుతుంది. ఆకులు కాడలు ఒకే రీతిన ఉండక కొంత భాగం దలసరిగాను కొంత పలుచగాను ఉంటాయి. ఈ ఆకుల మీద అక్కడక్కడ రింగు మచ్చలు కూడా ఏర్పడతాయి. ఈ బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు పూత మొగ్గ దశలో ఎండిపోవడం, చిన్న కాయలు రాలిపోవడం, మొక్కలు గిడసపారి ప్రధాన కాండంపై పగుళ్ళు కూడా ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రత్తిలో కాయలు సరిగ్గా అభివృద్ధి చెందక ఆకారం కోల్పోయి కాయ పెరిగే దశలో ఒక్కొక్కసారి నిలువున పగుళ్ళు ఏర్పడతాయి. బోరాన్ లోపం మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మనం గమనించవచ్చు. సున్నంపాలు ఎక్కువగా ఉన్న నేలల్లోనూ వర్షాభావ పరిస్థితుల్లో అధిక వర్షపాతం ఉన్న నేలలు కూడా ఈ లోపం తలెత్తుతుంది. ఈ బోరాన్ లోప నివారణకు పైరు వేసిన 2 మాసాలు మరియు 3 మాసాల తర్వాత లీటర్ నీటికి 1 నుంచి 1.5 గ్రాముల బోరాక్స్ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే దీనిని మనం అరికట్టుకునేదానికి అవకాశం ఉంది. ఈ ప్రత్తిలో సస్యరక్షణ విషయానికి వస్తే రసం పీల్చే పురుగులు ఈ ప్రత్తికి ఎక్కువగా నష్టం కలిగించే అవకాశం ఉంది. రసం పీల్చే పురుగుల నుంచి పంటను కాపాడుకోవాలంటే పచ్చదోమ తెల్లదోమలను తట్టుకునే రకాలు వేసుకోవాలి. కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి అంటే 5 గ్రాముల ఇమిడాక్లోఫ్రిడ్ లేకపోతే 4 గ్రాముల త్రయోమితాక్షంతో విత్తన శుద్ధి చేసుకుని పంట వేసిన 30 నుంచి 40 రోజుల వరకు ఈ రసం పీల్చే పురుగుల నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు. కిలో విత్తనానికి 40 నుంచి 50 గ్రాముల కార్బోసల్ఫాన్తో విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే 30 రోజుల వరకు రసం పీల్చే పురుగుల నుంచి రక్షణ ఉంటుంది. ఇకపోతే మోనోక్రోటోఫాస్ లేకపోతే ఇమిడాక్లోఫ్రిడ్ ఈ ద్రావణాన్ని పంట వేసిన 20 రోజులు 40 రోజులు 60 రోజుల్లో మొక్క లేత కాండానికి బ్రష్తో పూస్తే రసం పీల్చే పురుగులను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ పద్ధతి వలన పురుగుల మందు ఖర్చు తగ్గడమే కాకుండా వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. చివరగా అవసరాన్ని బట్టి లీటర్ నీటికి మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటరు లేకపోతే ఇమిడాక్లోఫ్రిడ్ 200 SL 0.4 మిల్లీలీటర్లు లేకపోతే థయోమితాక్షం 0.2 గ్రాములు లేకపోతే ఎస్పేటు 1.5 గ్రాములు లేకపోతే ప్రిపోనిల్ 2 మిల్లీలీటర్లు నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. పిండి నల్లి అనేది కూడా ఎక్కువగా ఈ ప్రతి పంటకు ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ పిండి నల్లి కొమ్మలు కాండము మొగ్గలు పువ్వులు వీటి నుంచి కూడా రసాన్ని పీల్చేస్తాయి. ఈ పిండి నల్లి ఆశిస్తే మొక్కలు ఎదగక గిడసపారిపోయే అవకాశం ఉంది. కనుపుల మధ్య దూరం కూడా తగ్గిపోతుంది. ఆకులు గుబురుగా కనిపిస్తాయి. పురుగు ఆశించిన మొక్కలు చిన్న చిన్న కాయలను తక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. కాయ పక్వానికి రాకుండా పగిలిపోయి దిగుబడులు తగ్గిపోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు పూర్తిగా చనిపోయే అవకాశం కూడా ఉంది. ఈ పిండి నల్లిని మనం అరికట్టుకోవాలంటే కలుపు మొక్కలు ముఖ్యంగా వయారి భామ తుత్తర బెండ పాయలాకు లాంటి వాటిని పెరికి తగులబెట్టాలి. అదేవిధంగా ప్రత్తి తీసిన తర్వాత మోడులను పెరికి తగులబెట్టాలి. అదేవిధంగా విత్తన శుద్ధి పాటించినట్లయితే ఈ తెగులు కొంతవరకు తగ్గుతుంది. పురుగు ఉధృతిని బట్టి ప్రొఫెనోఫాస్ 50 EC 3 మిల్లీలీటర్లు లేదా ఎస్పేట్ 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారు చేసుకోవాలి. పురుగు ఎక్కువగా ఆశించి ఎండిపోయిన మొక్కలను పెరికి తగులబెట్టుకోవాలి. మందులను పిచికారు

చేసేటప్పుడు ట్యాంకుకు 10 గ్రాముల డిటర్జెంట్ సర్పును కలిపి వాడుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇకపోతే కాయదొలుచు పురుగు అనేది కూడా ఎక్కువగా ఈ పంటకు ఆశించి నష్టం కలిగజేస్తుంది. మనము ఈ కాయదొలిచే పురుగు నుంచి పంటను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా పంట మార్పిడి పద్ధతి అవలంబించాలి. వేసవి దుక్కులు లోతుగా ఖచ్చితంగా చేసుకోవాలి. 20% సేంద్రియ ఎరువులు, 75% రసాయన ఎరువులు వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మరి ఈ లద్దె పురుగును ఆకర్షించడానికి ఎకరాకు 50 ఆమ్ల మొక్కలు చేనంతా అక్కడక్కడ పెట్టినట్లయితే

0: బంతి మొక్కలు పెట్టి మొగ్గలు పూలలో ఉన్న పురుగులను వేరువేసుకోవాలి. అదేవిధంగా లద్దె పురుగుల వలసను నియంత్రించడానికి చేను చుట్టూ అడుగులోతున చాళ్ళు తీసి చాళ్ళులో పాలిడార్ లేకపోతే లిండెన్ పొడి మందు చల్లుకున్నట్లయితే కొంతవరకు దీనిని అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అయితే పంట వేసుకునే ముందుగా ఖచ్చితంగా భూసార పరీక్షల ఆధారితంగా మందులు వాడుకున్నట్లయితే ఫలితం ఎక్కువగా ఉంటుంది. మట్టి పరీక్షలు చేయించుకోవడానికి దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారి సలహాల మేరకు ఆ పరీక్షలు చేయించుకొని మందులు వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు తీసుకోవచ్చు. పంట మార్పిడి పద్ధతిని కూడా పాటించాలి. వేసిన పంటనే పదే పదే అదే పొలంలో వేసుకున్నట్లయితే దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంది, తెగుళ్ళు కూడా ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి పంట మార్పిడిని ఖచ్చితంగా పాటించాలి. పురుగు మందుల పిచికారీలో మెలకువలను ఖచ్చితంగా పాటించాలి. అధికంగా పురుగు మందులు అధికంగా రసాయన ఎరువులు వాడినట్లయితే పెట్టుబడి పెరిగి రైతుకు నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా భూసార ఫలితాలను బట్టి ఎంత
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు: భారతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవలో పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు: భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చేనేత రంగం ప్రత్యేకగా నిలుస్తోంది. స్వతంత్రోద్యమంలోనూ చేనేత కీలక పాత్ర పోషించింది. మహాత్మాగాంధీ ఖాదీ చరాక విశేష ప్రాధాన్యతనిచ్చి స్వదేశీ వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించారు. 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ చేనేత రంగం ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. అదే ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. చేనేత కార్మికులను ప్రోత్సహించడం, దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భారతీయ చేతివృత్తుల కళాకారుల పనితనానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించేలా ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసి దాని వీడియోను రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం నేతన్న సేవలో పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. చీరాల కొత్తపేటలో జరిగే ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ
2: చేనేతలకు పెద్దపీట వేస్తూ మరి ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న రాష్ట్ర పండగ మరి బాపట్ల జిల్లా మరి చిరాల నియోజకవర్గంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారే నేతన్న సేవా పథకాన్ని కూడా ఇక్కడి నుంచే లాంచ్ చేయబోతున్నారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ చేనేతలకు అందజేస్తున్నాం. అదే విధంగా ఫ్రీ పవర్ మరి హ్యాండ్లూమ్కి 200, పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, చేనేతలకు అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ.
1: రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో రోడ్డు అభివృద్ది సంస్థ అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలను ఎక్కడికక్కడ నిలపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్లు, నగరంలోని పైవంతెనలు, అండర్ పాసులు, ఇతర రహదారులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. రహదారుల కోసం చేపట్టే భూసేకరణలో జాప్యం చేయవద్దని, రోడ్ల ప్రణాళిక నిర్మాణంలో ట్రాఫిక్ విభాగం భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విఆర్ సిద్ధార్థ కళాశాల ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ అండర్-21 ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్ను విజయవాడలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ట్రయల్స్లో ప్రతిభ కనబర్చి ప్రైమ్ వాలీబాల్ లీగ్లో ఆడే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నియంత్రణపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన 53వ ప్రగతి సమావేశం నిన్న ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారులు దృశ్య మాధ్యమ విధానం ద్వారా అమరావతి నుంచి పాల్గొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రాల్లో సైబర్ నేరాల సమన్వయ కేంద్రాలను బలోపేతం చేయాలని, ఈజీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని పీకే మిశ్రా సూచించారు. అలాగే డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సైబర్ మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: వెంకటగిరి చీరలు గతంలో రాజుల కాలం నుంచి కూడా పోషించడం జరిగిందండి. అప్పట్లో 140 నెంబర్ భారంతో కూడా నీటి జరిగింది. జామదాని వర్క్ గాని ఈ టెక్నిక్ మిగతా దగ్గర ఉన్నప్పటికి కూడా అంత.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆయుష్ వైద్యుల సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో నివారణాత్మక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో ఇంటింటికి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద 257 కోట్ల రూపాయల నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద వైద్య కళాశాలలు, ప్రొద్దుటూరులో యునాని వైద్య కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తయిందని మంత్రి తెలుపుతూ,
3: ఆయుష్ మంత్రిత్వ శాఖ మొదలైనప్పుడు మొట్టమొదటి బడ్జెట్ లో 2014-15 బడ్జెట్ లో కేవలం 1,000 కోట్లు మాత్రమే పెడితే అది కాస్త పెరిగి ఈ ఆర్థిక సంవత్సరంలో 4,500 కోట్లు కేవలం ఆయుష్ మాత్రమే కేటాయించారంటే ఆయుష్ మీద ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది. ఆ రంగంలో ఉంటున్న వారికి గౌరవాన్ని మరింత ఇవ్వడింపజేయడం కోసం, తద్వారా ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టడం పైన ఎటువంటి దృష్టి పెట్టారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది.
0: వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో 2 విడతల్లో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్లో నిర్మించనున్న 1 లక్ష ఇళ్లతో కలిపి 2 విడతల్లో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల ప్రోత్సాహకం, రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారత పరిశ్రమల సమైక్య సిఐఐ ఆధ్వర్యంలో పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ సదస్సును నిన్న నిర్వహించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో సిఐఐ విశాఖపట్నం జోన్ చైర్మన్ జి కృష్ణమోహన్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని తూర్పు తీర లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఓడరేవుల సామర్థ్యాన్ని విస్తరించేందుకు రైల్వే, రోడ్డు అనుసంధానం, లాజిస్టిక్స్ టెర్మినళ్లతో పాటు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవలో పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు. ఇంకా మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె శైలజాగారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 వార్తా వ్యాఖ్య. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీలపై మీడియా చిత్రీకరణ. ఈ అంశం గురించి శ్రీమతి వి జ్యోతి గారు అందించే వివరాలు వింటారు. అనంతరం సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో భాగంగా సాయంత్రం 6:00 రాత్రి 11:00 హిందీలో వార్తా ప్రసారం. 6:05 తిరిగి 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:15 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు వింటారు.

6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత పరిశ్రమలు, అనుబంధ సంస్థల తీరుతెన్నుల గురించి శ్రీ ఎం మోహన్రావు గారు అందించే వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ఎంఎస్ స్వామినాథన్ గారి జయంతి సందర్భంగా శ్రీ పివి నరసింహారావు గారు అందించే వివరాలు వింటారు. అనంతరం వరి పంట సాగులో మెలకువలు, సస్యరక్షణ గురించి రాచర్ల మండల వ్యవసాయ అధికారి ఎస్కే అబ్దుల్ రఫీ గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన అంశం పర్యావరణం. 8:15 పార్లమెంటు వ్యవహారాలపై రివ్యూ ఉంటుంది. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 9:15 స్పాట్లైట్

9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 పార్లమెంట్ వ్యవహారాలపై క్వశ్చన్ అవర్ ఉంటుంది. అనంతరం జానపద రంజని కార్యక్రమంలో కోటేశ్వరరావు బృందం పాడిన భరత కోలాటం భజన గీతాలు వింటారు. ఇవి ఈరోజు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం ప్రసారమవుతుంది.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పని అగ్ని 4 విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి భవన్లో జరిగే ఒక కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, జాతీయ చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, చేనేత సంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులు అందజేస్తారు. మన దేశంలో సుమారు 35 లక్షల మందికి పైగా చేనేత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో 70% పైగా మహిళలే ఉన్నారు. వీరి సంక్షేమం, ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్రం జాతీయ చేనేత అభివృద్ది కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. చిన్న క్లస్టర్ల అభివృద్దికి నిధులు అందించడంతో పాటు కోట్ల రూపాయల వ్యయంతో పనిషెడ్లు, ఆధునిక మగ్గాలు, ఎలక్ట్రానిక్ జకార్డ్ యంత్రాలను నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు రోజువారీ ఆదాయం కూడా మెరుగుపడుతోంది. రుణ సదుపాయం విషయానికొస్తే నేత ముద్రా పథకం కింద తక్కువ వడ్డీ రేటుతో 100 కోట్ల రూపాయల రుణాలు మంజూరవుతున్నాయి. కార్మికుల కుటుంబాలకు బీమా రక్షణ కల్పించేందుకు జీవనజ్యోతి సురక్ష బీమా యోజన అమలు జరుగుతుండగా వారి పిల్లల చదువుల కోసం ప్రతి ఏటా ఉపకార వేతనాలు కూడా అందుతున్నాయి. ముడిసరుకు రవాణా భారాన్ని తగ్గించడానికి నూలుపై ధర రాయితీ ఇస్తుండగా చేనేత ఉత్పత్తులపై పన్ను భారాన్ని కూడా గణనీయంగా తగ్గించారు. అలాగే నేత కార్మికుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం కల్పించేందుకు డిజిటల్ వేదికల ద్వారా ప్రత్యక్ష విక్రయాలకు కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా 1905 ఆగస్టు 7 స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని, దీనిని పురస్కరించుకుని ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మోదీ వీడియో సందేశంలో పేర్కొన్నారు. చేతితో వస్త్రాలు నేసే నేత కార్మికులు, కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని, స్వయం సమృద్ది భారత్ నిర్మాణంలో వీరి పాత్ర కీలకమని అన్నారు. భారతీయులంతా కనీసం ఒక్క చేనేత వస్తువునైనా కొనుగోలు చేసి దానికి సంబంధించిన వీడియోను ప్రపంచవ్యాప్తంగా పంచుకోవడం ద్వారా భారతీయ కళాకారుల ప్రతిభకు గుర్తింపు తీసుకురావాలని మోదీ కోరారు.
1: मैं आज आग्रह करता हूं 7 अगस्त हैंडलूम डे होता है. हमने उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए हमारे इन छोटे छोटे छोटे गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध करना. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें, उसका एक वीडियो बनाएं और देश और दुनिया में

0: वीडियो को प्रचारित करें ताकि हमारे बुनकर भाई बहनों के सामर्थ्य का परिचय दुनिया को भी हो।
1: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు విజయవాడలో అకాసా ఎయిర్ అలయన్స్ ఎయిర్ సీనియర్ నాయకత్వ బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తోందని మంత్రి తెలిపారు. విమానాల సంఖ్యను పెంచడం, కార్యకలాపాలను మెరుగుపరచడం, భద్రతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేసి వారికి మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా నిరూపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరొక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. ఈ విజయవంతమైన ప్రయోగంపై వ్యూహాత్మక బలగాల కమాండ్ డిఆర్డీఓలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. అత్యాధునిక సాంకేతికతలతో దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన సామాజిక మాధ్యమాల్లో స్పష్టం చేశారు. జైపూర్లో జరుగుతున్న బ్రిక్స్ ఇండియా 2026 వాణిజ్య పరిశ్రమల మంత్రుల సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈజిప్ట్, బ్రెజిల్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈజిప్ట్ వాణిజ్య మంత్రి ఖాలెద్ హషెమ్ అలీ మహెర్తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, పరస్పర అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై చర్చించారు. అలాగే బ్రెజిల్ మంత్రి మార్సియో ఫెర్నాండో అలియాస్ రోసాతో సమావేశమై వ్యవసాయం, ఇంధనం, ఔషధ రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు.
2: బ్రిక్స్ ఎక్ అంతర్రాష్ట్రీయ సమూహ హై జిస్మే 9 దేశ్ మిల్కర్ దునియా కే సామ్నే జో చునౌతియా హై జో హమ్ సబ్ అప్నే అప్నే దేశో కే ఆర్థిక్ ఔర్ ఔద్యోగిక్ వికాస్ కే లియే ఔర్ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ కిస్ ప్రకార్ సే అచ్చీ నీతియో కే సాథ్ విశ్వభర్ మే ప్రగతి హో సకే ఉస్కీ చింతా కర్తే హై.
1: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి ల్యూక్ గోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తయారీ రంగాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఇంధన ప్రవాహాల వంటి నూతన అవకాశాలతో పాటు భారత్ సింగపూర్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. అలాగే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ల్యూక్ గోతో సమావేశమై భారత్ సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. దక్షిణ కొరియాలోని అసన్ నగరంలో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ప్రీ క్వార్టర్స్లో శ్రియాన్షి వాలిశెట్టిని ఓడించి తన్వి క్వార్టర్స్కు చేరుకోగా జపాన్కు చెందిన మనమి సుయిజుపై విజయం సాధించి రక్షిత క్వార్టర్స్కు చేరుకుంది. మరొక మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో అస్మిత చాలిహా టాప్ సీడ్ జపాన్ క్రీడాకారిణి హీనా అకేచితో తలపడతారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత జోడి పృథ్వీ కృష్ణమూర్తిరాయ్ కృష్ణప్రసాద్ గారగా జంట సెమీఫైనల్ బెర్త్ కోసం మలేషియాకు చెందిన మాన్వెయి చంగ్ సో ఉయి ఇక్ జోడితో తలపడుతుంది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. ఇక జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

0: కలకూరుస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు. అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
0: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. సకల పోషకాల మిళితమైన ఈ పాలు పసిపిల్లల్ని బాలారిష్టాల నుంచి రక్షించడంలో ఎంతో సహాయం చేస్తాయి. అందుకే బిడ్డకు తల్లిపాల ఆవశ్యకత గురించి మహిళల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ వారంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో తల్లిపాల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఎన్నో. ఏ వయసు వారైనా సరే ఆహార పదార్థాలు ఎంత తాజాగా తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఇది పసిపిల్లలకు కూడా వర్తిస్తుంది. తల్లిపాలు బిడ్డకు ఎప్పటికప్పుడు తాజాగా వారికి కావలసిన ఉష్ణోగ్రత వద్ద లభిస్తాయి. అవి తాగడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 4-5 రోజుల వరకు తల్లి స్తన్యంలో ఉత్పత్తి అయ్యే పాలను మొర్రుపాలు అంటారు. ఇవి పాపాయికి ఎలాంటి అలర్జీ, ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడతాయి. అలాగే ఈ పాలు బిడ్డ జీర్ణ వ్యవస్థను పటిష్టపరచడంలో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి పాపాయికి పాలు పట్టించడం వారి ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంతో మంచిది. తల్లిపాలు తాగి పెరిగిన పిల్లలు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలాంటి వారు చదువులోనూ బాగా రాణిస్తారు. కాబట్టి పిల్లలు బాగా చదవాలన్నా, భవిష్యత్తులో అభివృద్ధి సాధించాలన్నా పుట్టిన పాపాయికి కొన్ని నెలల పాటు తల్లిపాలను అందించడం తప్పనిసరి. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. ఈ పాలలో పోషకాలతో పాటు పిల్లలకు అవసరమైన కొవ్వులు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి చక్కగా సహాయపడతాయి. తల్లిపాలు బిడ్డలకి చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఎదిగే బిడ్డ వయసుకు తగ్గ బరువు పెరిగేలా చేస్తాయి. బిడ్డకు 6 నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలే సంపూర్ణ ఆహారం. 6 నెలలు దాటిన తర్వాత చాలామంది పిల్లలకి

0: గణాహారం ఇస్తుంటారు తల్లులు. ఈ క్రమంలో కొందరు తల్లిపాలు ఇవ్వడం ఆపేస్తుంటారు. ఫలితంగా పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి 6 నెలలు దాటిన తర్వాత కూడా పిల్లలకి గణాహారంతో పాటు మధ్య మధ్యలో తల్లిపాలు కూడా ఇవ్వడం చాలా మంచిది. కనీసం 1 సంవత్సరం వరకైనా వీటిని కొనసాగించడం తల్లి బిడ్డలకిద్దరికీ శ్రేయస్కరం. తల్లి బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లి బిడ్డలిద్దరి మధ్య ఉండే బంధం మరింత దృఢమవుతుందంటున్నారు నిపుణులు. పిల్లలు తల్లిపాలు తాగుతున్న క్రమంలో తల్లి ప్రేమ ఆప్యాయతను చవిచూస్తారు. అలాగే తల్లి ఒడిని మించిన సురక్షితమైన ప్రదేశం మరెక్కడా లేదనే భావన వారిలో కలుగుతుంది. ఈ భావాలన్నీ పిల్లలకు తల్లిపై, తల్లికి పిల్లలపై ఉండే ప్రేమను మరింతగా పెంచి వారిద్దరి మధ్య బంధాన్ని పటిష్టం చేస్తాయి. మీరు ఇంతవరకు నేటి మాట శీర్షికన తల్లి ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

మార్షల్ లా సమయంలో వందలాది నిర్దోషులైన పంజాబీలను తెల్ల ప్రభుత్వం పేరుకు మాత్రమే స్థాపించబడ్డ కోర్టుల్లో బూటకపు కేసులు బనాయించి శిక్షలు విధించి జైళ్లలోకి నెట్టేశారు. ఆ దుర్మార్గాన్ని దుండగాల్ని ఖండిస్తూ ఉవ్వెత్తున వ్యతిరేకత వెల్లడయ్యేసరికి ఆ ఖైదీలను ఎక్కువ కాలం జైళ్లలో ఉంచడం సాధ్యం కాలేదు. కాంగ్రెస్ సభలు ప్రారంభం కాకముందే చాలామంది ఖైదీలు విడుదల చేయబడ్డారు. లాలా హరికిషన్లాల్ మొదలైన నాయకులంతా విడుదలయ్యారు. కాంగ్రెస్ మహాసభలప్పుడు ఆలీ సోదరులు కూడా విడుదలై వచ్చేశారు. దానితో ప్రజల ఆనందం అవధులు దాటిపోయింది. పండిత మోతీలాల్ నెహ్రూ తన వకీలు వృత్తిని కాళ్లతో తన్నేసి పంజాబ్లో తిష్టవేశారు. వారే అమృత్సర్ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షులు. ఇప్పటి వరకు కాంగ్రెస్లో పాల్గొని హిందీలో ఉన్న ఉపన్యాసం ఇచ్చి హిందీ భాష యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పటం, విదేశాల్లో ఉంటున్న భారతీయుల సమస్యలను గురించి చెప్పటం వరకే నా పని పరిమితం అయింది. అమృత్సర్ కాంగ్రెస్లో కూడా అంతకంటే మించి నేను చేయవలసింది ఏమీ ఉండదని భావించాను. కాని అక్కడ ఎంతో బాధ్యత నామీద పడింది. బ్రిటిష్ చక్రవర్తి తరఫున కొంత సంస్కరణలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. నాకు అవి పూర్తిగా సంతృప్తిని కలిగించలేదు. ఇతరులకైతే అసలు తృప్తికరంగా లేనేలేవు. అయినా వాటిని ఆ సమయంలో అంగీకరించటమే మంచిదనే నిర్ణయానికి వచ్చేశాను. చక్రవర్తి ప్రకటనలో లార్డ్ సింహ్ చేయుందని నాకు అనిపించింది. వారి భాషలో నాకు ఆశారేఖ గోచరించింది. కాని అనుభవజ్ఞులైన లోకమాన్యులు, చిత్తరంజన్ దాస్ మొదలైన యోధులు అంగీకరించలేదు. మాలవ్య వంటి వారు తటస్థంగా ఉన్నారు. మాలవ్య గారి ఇంట్లో నా మకాం ఏర్పాటు చేశారు. కాశీ విశ్వవిద్యాలయం శంకుస్థాపన రోజున మాలవ్య గారి నిరాడంబరత్వాన్ని చూచే అవకాశం నాకు లభించింది. కాని ఈ పర్యాయం వారు నన్ను తన గదిలోనే ఉండమన్నారు. అందువల్ల వారి దినచర్య కండ్లారా చూచే అవకాశం దొరికింది. నాకు ఆనందమే కాకుండా ఆశ్చర్యం కూడా కలిగింది. వారున్న గది పేదలుండే ధర్మశాల అని చెప్పవచ్చు. అక్కడ కొద్దిగా కూడా ఖాళీ వదిలిన చోటు లేదు. అంతటా జనం ఉన్నారు. ఖాళీ చోటు గాని, ఏకాంత ప్రదేశం కానీ

లేదు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే రావచ్చు, వారితో మాట్లాడొచ్చు. ఆ గదియందలి ఒక కొసన నా దర్బారు, అంటే నా మంచం ఉంది. అయితే మాలవ్యగారి నడవడికను గురించి చెప్పటం నా ఉద్దేశం కాదు. కనుక అసలు విషయానికి వస్తాను. మాలవ్యగారితో రోజూ మాట్లాడటానికి అవకాశం లభించింది. తన అభిప్రాయాలను పెద్దన్నగారు తమ్ముడికి చెప్పే పద్ధతిన నాకు ప్రేమతో చెబుతూ ఉండేవారు. ప్రభుత్వ సంస్కరణలకు సంబంధించిన సభలో పాల్గొనటం అవసరమని భావించాను. పంజాబ్ కాంగ్రెస్ యొక్క రిపోర్టును గురించిన వ్యవహారంలో నాకు పాలు ఉంది. పంజాబ్ విషయంలో ప్రభుత్వం చేత పనిచేయించుకోవాలి. ఖిలాఫత్ సమస్య సరే సరే, మాంటెగ్యూ హిందూ దేశాన్ని మోసం చేయరన్న నమ్మకం నాకుంది. ఖైదీల విషయంలో ఆలీ సోదరుల విడుదల శుభలక్షణమని భావించాను. అందువల్ల సంస్కరణలను అంగీకరిస్తూ తీర్మానం చేయాలని అభిప్రాయపడ్డాను. సంస్కరణలు అసంతృప్తికరంగా ఉన్నాయి, కాబట్టి వాటిని తిరస్కరించాలనే దృఢ దీక్షతో చిత్తరంజన్ దాస్ ఉన్నారు. లోకమాన్యులు తటస్థంగా ఉన్నారు. అయితే చిత్తరంజన్ ప్రవేశపెట్టే తీర్మానానికే మొగ్గు చూపాలని నిర్ణయానికి వారు వచ్చారు. ఇటువంటి పండిపోయిన సర్వమాన్యులకు పాత నాయకులతో అభిప్రాయ భేదం రావటం సహించలేకపోయాను. నా అంతర్వాణి నా కర్తవ్యాన్ని స్పష్టంగా సూచించింది. కాంగ్రెస్ సమావేశాల నుంచి పారిపోదామని ప్రయత్నించాను. పండిత మోతీలాల్ నెహ్రూ గారికి, పండిత మాలవ్య గారికి నా అభిప్రాయం చెప్పేశాను. నేను హాజరు కాకపోతే పని సాఫీగా జరుగుతుందని, మహానాయకులను వ్యతిరేకించవలసిన స్థితి ఉండి నాకు ముక్తి లభిస్తుందని కూడా చెప్పాను. నా అభిప్రాయం ఆ పెద్దలిద్దరికీ రుచించలేదు. లాలా హరికిషన్లాల్ చెవిలో ఈ మాట పడేసరికి, అలా జరగటానికి వీల్లేదు, పంజాబీలకు బాధ కలుగుతుంది అని ఆయన అన్నారు. లోకమాన్యునితోనూ దేశబంధువుతోనూ మాట్లాడాను. మిస్టర్ జిన్నాను కలిశాను. ఏ విధంగానూ దారి దొరకలేదు. నా బాధను మాలవ్య గారికి తెలిపి రాజీ పడే అవకాశం కనబడటం లేదు. నా తీర్మానం ప్రవేశపెడితే చివరికి ఓట్లు తీసుకోవలసి వస్తుంది. ఇక్కడ ఓట్లు తీసుకునే పద్ధతి కూడా సరిగా ఉన్నట్లు నాకు తోచటం లేదు. మన మహాసభలో దర్శకులకు ప్రతినిధులకు తేడా ఏమీ లేదు. ఎంత పెద్ద సభలో ఓట్లు తీసుకునే వ్యవస్థ మనకు లేదు. నా తీర్మానం మీద ఓట్లు తీసుకోమని కోరదామంటే అందుకు అవకాశమే లేదు అని అన్నాను. అయితే లాలా హరికిషన్లాల్ అట్టి వ్యవస్థ చేయిస్తానని పూచిపడ్డారు. ఓట్లు తీసుకునే రోజున దర్శకుల్ని రానివ్వం, ప్రతినిధుల్ని మాత్రమే రాణిస్తాం. వారి ఓట్లు లెక్కింప చేసే బాధ్యత నాది. అందువల్ల మీరు కాంగ్రెస్కు హాజరు కాకపోవటం సరికాదు అని గట్టిగా అన్నారు. చివరికి నేను తల వంచాను. నా తీర్మానాన్ని తయారు చేశాను. ఎంతో సంకోచిస్తూ నా తీర్మానాన్ని మహాసభలో ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డాను. మిస్టర్ జిన్నా మరియు పండిత మాలవ్య గారు నా తీర్మానాన్ని సమర్థిస్తామని చెప్పారు. ఉపన్యాసాలు పూర్తి అయ్యాయి. భావాలలో వ్యతిరేకత ఉన్నా కటుత్వానికి ఉపన్యాసానికి చోటు లభించలేదు. ఉపన్యాసాలలో తర్కం తప్ప మరేమీ లేదు. అయినా మహాసభలో పాల్గొనే జనం నాయకుల అభిప్రాయ భేదాల్ని సహించే స్థితిలో లేరు. సభలో అందరూ ఏకాభిప్రాయాన్ని కోరుతూ ఉన్నారు. ఉపన్యాసాలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా అభిప్రాయ భేదం తొలగించేందుకు వేదిక మీద ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. నాయకుల మధ్య చీటీల రాకపోకలు జరుగుతాయి. ఏది ఏమైనా రాజీ కోసం మాలవ్య గారు గట్టిగా కృషి చేశారు. ఆయన నా చేతికి తన సలహా కాగితం అందించి అందులో ఓట్లు తీసుకునే పరిస్థితి ఏర్పడకుండా చూడమని తీయని మాటలతో కోరారు. నాకు వారి సూచన నచ్చింది. మాలవ్య గారి కండ్లు ఆశాకిరణం కోసం వెతుకుతూ తిరుగుతున్నాయి. ఈ విషయం రెండు పక్షాలకు ఇష్టమయ్యేలా ఉంది అని అన్నాను. లోకమాన్యునికి నేను ఆ కాగితం అందజేశాను. దాసుకు ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదు అని ఆయన అన్నారు. దేశబంధువు కరిగిపోయారు. ఆయన బిపిన్ చంద్రపాల్ వంక చూచారు. మాలవ్య గారి హృదయంలో ఆశ చిగురించింది. దేశబంధు నోటి నుంచి సరే అనే మాట కూడా పూర్తిగా వెలవడకుండానే మాలవ్య గారు లేచి నిలబడి, సజ్జనులారా, రాజీ కుదిరిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను అని ప్రకటించాడు. సభాస్థలి అంతా కరతాళ ధ్వనులతో మార్మూగిపోయింది. జనం ముఖాన కనబడుతున్న గాంభీర్య రేఖలు తొలగిపోయాయి. అందరి ముఖాలు సంతోషంతో కళకళలాడుతూ ఉన్నాయి. ఆ తీర్మానం ఏమిటో ఇక్కడ వివరించవలసిన అవసరం లేదు. ఆ తీర్మానం ఏ విధంగా జరిగిందో వివరించటమే నా ఈ సత్యశోధన యొక్క లక్ష్యం. ఆ తీర్మానం వల్ల నా బాధ్యత పెరిగింది. కాంగ్రెస్లో నేను పాల్గొనవలసి వచ్చింది. అయితే దీన్ని నేను కాంగ్రెస్లో చేరిక అని అనను. జరిగిన జాతీయ కాంగ్రెస్

సమావేశంలో నిష్ఠగా పాల్గొంటూ ఉన్నాను. అది అంతవరకే పరిమితం. చిన్న సైనికుని పని వంటిదే అక్కడ నా పని. అంతకంటే మించి నాకు అక్కడ భాగస్వామ్యం ఉంటుందని భావించలేదు. అట్టి కోరిక కూడా నాకు లేదు. నా శక్తి కాంగ్రెస్కు అవసరమని అమృత్సర్ కాంగ్రెస్లో అనుభవం మీద తేలింది. పంజాబ్లో పరిశీలనా కమిటీ ఇచ్చిన రిపోర్టు చూచి లోకమాన్యులు, మాలవ్య గారు, మోతీలాల్ గారు, దేశబంధు దాసు గారు మొదలుగా గల వారంతా ఎంతో సంతోషించారు. ఆ విషయం నాకు బోధపడింది. దానితో వారు తమ సమావేశాలకు, చర్చలకు నన్ను పిలవటం ప్రారంభించారు. విషయ నిర్ధారణ సభ నిర్ణయాలన్నీ ఇట్టి సమావేశాల్లోనే జరుగుతూ ఉన్నాయని గ్రహించాను. ఈ సమావేశాలలో జరిగే చర్చల్లో ఆ నాయకుల విశ్వాస పాత్రులే పాల్గొంటూ ఉండటం కూడా గమనించాను. కొంతమంది ఏదో విధంగా సమావేశాల్లో జరపడేవాళ్లు, వాళ్లను కూడా చూచాను. రాబోయే సంవత్సరం చేయవలసిన రెండు కార్యక్రమాల గురించి నాకు ప్రమేయం ఉంది. జలియన్వాలాబాగ్లో జరిగిన మారణకాండకు స్మారక చిహ్నం ఏర్పాటు చేయడం ఒక కార్యక్రమం. దీన్ని గురించి మహాసభలో బ్రహ్మాండమైన తీర్మానం చేశారు. అందు నిమిత్తం 5 లక్షల రూపాయలు వసూలు చేయాలి. ట్రస్టీలలో నా పేరు కూడా చేర్చారు. దేశంలో ప్రజల కార్యక్రమాల నిమిత్తం బిచ్చమెత్తగల మహాశక్తిమంతుల్లో మొదటి పేరు పండిత మాలవ్య గారిది. నా పేరు వారి పేరుకి చాలా క్రింద ఉంటుందని నాకు తెలుసు. నా శక్తి ఏమిటో దక్షిణాఫ్రికాలో తెలుసుకున్నాను. రాజుల్ని, మహారాజుల్ని గారడీ చేసి లక్షలాది రూపాయలు తీసుకురాగల శక్తి నాకప్పటికీ లేదు, ఇప్పటికీ లేదు. ఈ విషయంలో మాలవ్య గారిని మించిపోగల వ్యక్తిని నేను చూడనే లేదు. జలియన్వాలాబాగ్ స్మారక చిహ్నం కోసం వారిని చందాలడగటానికి వీలులేదని నాకు తెలుసు. అందువల్ల ఈ బాధ్యత నా మీద పడుతుందని అప్పుడే గ్రహించాను. అదే జరిగింది కూడా. ఈ కార్యక్రమం నిమిత్తం బొంబాయి సోదరులు హృదయపూర్వకంగా విరాళాలు ఇచ్చారు. ప్రజలు ఇటువంటి పనులకు కావలసినంత ధనం ఇచ్చే స్థితిలో ఉన్నారు. అయితే జలియన్వాలాబాగ్ గడ్డ హిందూ ముస్లిం సిక్కుల రక్తంతో తడిసింది. కనుక ఇక్కడ ఎలాంటి స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలి అనే ప్రశ్న బయలుదేరింది. ప్రోగైన డబ్బును ఎలా ఉపయోగించాలా అన్నది గడ్డు ప్రశ్న అయింది. ఆ బాధ్యత నా మీద పడినట్లే. సామరస్యం లేకపోవటం వల్ల అది సమస్యగా మారిందని చెప్పొచ్చు. గుమాస్తాగా పనిచేయటం నాకు గల రెండో శక్తి. దాన్ని కాంగ్రెస్ సంస్థ ఉపయోగించుకునే స్థితిలో ఉంది. చిరకాలం పనిచేసి గడించిన అనుభవం వల్ల ఎక్కడ ఏ విధంగా తక్కువ మాటలను ఉపయోగించి వినయ విధేయతలతో కూడిన భాష రాయాలో నాకు బాగా తెలుసునని అంతా గ్రహించారు.

0: మీరింతవరకు ఉదయ కిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక విన్నారు.
1: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది క్యూఆర్ కోడ్.
1: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
3: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
4: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
3: జస్ట్ ట్యూన్ 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
4: ఫోన్ నెంబర్ 0859622339 3. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మధురమైన స్వరాలు మనోహరమైన సాహిత్యం మీ హృదయాన్ని అలరించే అందమైన పాటల కార్యక్రమం మీ భావలహరి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట నిన్ను కోరి చిత్రం కోసం

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మధురమైన స్వరాలు మనోహరమైన సాహిత్యం మీ హృదయాన్ని అలరించే అందమైన పాటల కార్యక్రమం మీ భావలహరి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట నిన్ను కోరి చిత్రం కోసం భాస్కర్ భట్ల సాహిత్యం గోపీ సుందర్ స్వరకల్పనలో సిద్ శ్రీరామ్ పాడిన గీతాన్ని వింటారు.

మీరు వింటున్నారు మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై. మీ చెవుల్లో మధురానుభూతి, మీ మనసుకు మరింత చేరువగా ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. వినండి, వింటూనే ఉండండి.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

0: సమ్మేళనంతో
1: మీమా ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. ఇప్పుడు వినబోతున్న పాట అలవైకుంఠపురం చిత్రం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరకల్పిల, పాడినవారు అర్మాన్ మాలిక్.

ఇప్పుడు మీరు వినబోతున్న పాట రుద్రవీణ చిత్రం కోసం కేజేఎస్ దాస్ చిత్రగానం, సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట చిత్రం

0: పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
1: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

భావలహరి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట గీతాంజలి చిత్రం నుంచి చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి.

మీరు ఇంతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
1: వికసిత్ భారత సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త యువత కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు ఉత్పాదక రంగాల వైపు మల్లుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండే యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. దేశ అభివృద్ధికి యువతే ప్రధాన పునాది కాబట్టి వారిని వ్యసనాల బారిన పడకుండా కాపాడటం వికసిత్ భారత సంకల్ప్ అభియాన్ లక్ష్య సాధనకు అత్యంత ఆవశ్యకం. అందుకే కేంద్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టి యువతకు అవగాహన కల్పించేందుకు 100 వారాల నషాముక్త్ అభియాన్ జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2వ తేదీన దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా యువత ఈ కార్యక్రమంతో అనుసంధానమయ్యారు. ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఈ ఉద్యమం వ్యక్తిగత శ్రేయస్సుకే పరిమితం కాకుండా కుటుంబాలు, సమాజం, దేశం మొత్తానికి మేలు చేకూర్చే దిశగా ఉంటుందని పేర్కొన్నారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమం వికసిత్ భారత్ నిర్మాణానికి శారీరకంగా ఆరోగ్యవంతమైన, మానసికంగా దృఢమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన ఇలాంటి వ్యసనాలకు బానిస కాని యువత అత్యంత అవసరమని ఉద్ఘాటించారు. మత్తు వ్యసనం నుంచి బయటపడటంలో సమాజ సహకారం, యోగా, ధ్యానం, ఆధునిక పునరావాస కేంద్రాల సామర్థ్యాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సామాజిక గౌరవం గురించిన అనవసర ఆందోళనల కంటే వైద్య సహాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రమాదంలో ఉన్న పిల్లలు ఈ మత్తులో చిక్కుకోకుండా కాపాడటానికి ఇంట్లో స్వేచ్ఛగా సంభాషించే వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న ఈ కీలక పోరాటంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభం ప్రధానమంత్రి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసే దిశగా మరో కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ దార్శనికతతో యువతకు స్వచ్ఛంద సేవ, నాయకత్వం, మార్గదర్శకత్వం, దేశ సేవలో పాల్గొనే అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం మై భారత్ వేదికను ఏర్పాటు చేసిందని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా యువత అనుసంధానమయ్యారని ఆయన తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలతో సంప్రదింపుల ద్వారా రూపొందిన 100 వారాల కార్యాచరణ ప్రణాళిక కాశీ డిక్లరేషన్ మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి పునాది వేశాయని వివరించారు. వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషాముక్త్ యువత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం స్పోర్ట్స్ ఈవెంట్లు, వాగ్దాన్, యోగా, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలు, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువకులు ఆన్లైన్లో నషాముక్త్ ప్రతిజ్ఞ తీసుకుని డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. సంగీతం, ర్యాప్, పెయింటింగ్ వంటి పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. మత్తుకు బానిసలైన వారిని శిక్షించకుండా వారిని పోరాట యోధులుగా గుర్తించి కౌన్సిలింగ్, వైద్య సహాయం ద్వారా తిరిగి సమాజంలో సాధారణ జీవితం గడిపేలా పునరావాస కేంద్రాల సాయం అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు. మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండటం వల్ల యువతలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. ఈ అభియాన్ ద్వారా యువత తమ దృష్టిని చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్దిపై కేంద్రీకరించవచ్చు. మై భారత్ పోర్టల్ ద్వారా సంగీతం, ర్యాప్, వీధి నాటకాలు, పెయింటింగ్, వక్తృత్వం వంటి పోటీల్లో పాల్గొని తమ సృజనాత్మకతను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన యువత దేశంలో కొత్త స్టార్టప్లు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారనేది సుస్పష్టం. మాదక ద్రవ్యాలకు బానిసలు కాని యువత మాత్రమే స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించగలరు. మాదక ద్రవ్యరహిత యువత వికసిత్ భారత్కు బలమైన పునాది అని చెప్పవచ్చు. యువతను వ్యసనాల నుండి రక్షించి వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం ద్వారానే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పాన్ని సాకారం చేసేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమం దోహదపడుతుందని ఆశిద్దాం. వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమం

కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. శ్రోతలు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596223393.
1: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
2: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
0: హలో,
3: మేడం.
0: నమస్తే అండి, హలో ఎఫ్ఎం కి స్వాగతం. మీ పేరు?
3: థ్యాంక్ యూ మేడం. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం నరేంద్ర రెడ్డి గారు. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
3: మేడం, భార్గవ రాముడు.
0: భార్గవ రాముడు,
3: అవును మేడం.
0: చెప్పండి, భార్గవ రాముడు చిత్రంలో
3: మాఘమాసం వేళ వచ్చే మన్మధ పాట కావాలి మేడం.
0: మాఘమాసం వేళ,
3: మాఘమాసం వేళ వచ్చే.
0: ఓకే,
3: ఉందే మేడం.
0: భార్గవ రాముడు. ఏం చేస్తుంటారండి?
3: మేడం, వ్యవసాయం చేస్తాం మేడం.
0: భార్గవ రాముడు అవైలబుల్ గా లేదండి, ఇంకేదన్నా కోరుకోగలరా
3: మేడం? అపూర్వ సహోదరులు.
0: అపూర్వ సహోదరులు,
3: అవును మేడం.
0: అపూర్వ సహోదరులు రెండున్నాయి కదండి?
3: అది బాలకృష్ణ గారి మేడం.
0: ఓకే, చెప్పండి.
3: దాంట్లో మై డియర్ రంభ అనే పాట కావాలి మేడం.
0: మై డియర్ రంభ. ఓకే అండి, అపూర్వ సహోదరులు చిత్రం నుంచి మంచి పాట వేస్తున్నాం వినండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
3: థ్యాంక్ యూ మేడం.

0: हेलो हेलो हेलो,
1: నమస్కారం.
0: నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు. సనప గ్రామము, ఆత్మకూరు మండలము, అనంతపూర్ జిల్లా. మేడం గారు,
0: చెప్పండి సార్, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: పాతది సీతారాముల కళ్యాణం మేడం గారు. అందులో ఓ కుసుమార కన్ను నిన్ను చూచిన నాడే అనే పాట వినిపించండి మేడం గారు.
0: సీతారామ కళ్యాణం.
1: ఆ పాతది మేడం గారు, పెద్దంటి రామరాజు.
0: అందులో ఏ పాట అండి?
1: ఓ కుసుమార కన్ను నిన్ను చూచిన నాడే.
0: సీతారామ కళ్యాణం, అది
1: అవును
0: టైటిల్
1: మేడం గారు, ఆ పాట లేకపోతే ఇంకోటి కోరుకుంటాను మేడం గారు,
0: చెప్పండి
1: చూడండి.
0: చెప్పండి.
1: సరసాల జవరాలున్న నేనే కదా బంగారు రంగాలు అని ఉంటుంది మేడం గారు. ఇంకోటి అదైనా సరే ఇదైనా సరే ఏది వినిపించినా పర్వాలేదు.
0: ఓకే అండి, ధన్యవాదాలండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: తప్పకుండా.

0: హలో హలో నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు నరేష్ మేడం, మహబూబ్ నగర్ డిస్టిక్ మూసాపేట గ్రామం మేడం మాది.
0: నరేష్ గారు చెప్పండి, ఇవాళ ఏ చిత్రంలోంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం దేవుళ్ళు మేడం సినిమా పేరు.
0: దేవుళ్ళు.
1: మహాకనక దుర్గ అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా నరేష్ గారు, మీరు కోరిన పాట వచ్చేస్తుంది,
1: మేడం
0: వినండి.
1: నరేష్ రోజా టీచర్ వంపా లక్ష్మి సినిమా టోటల్ మా ముసాపేట గ్రామ పిల్లలందరి కోసం మేడం.
0: తప్పకుండా అండి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు?
1: థ్యాంక్ యూ మేడం. నీలావతి మేడం.
0: లీలావతి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అమ్మ దొంగ మేడం.
0: అమ్మ దొంగ.
1: కృష్ణ గారు.
0: ఓకే, అమ్మ దొంగలో ఏ పాట?
1: తహా తహా తారక అనే పాట ఉంటుంది చూడు మేడం.
0: ఓకే ఓకే ఓకే లీలావతి గారు, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం. మీ పేరు?
1: మేడం సేమ్ గుర్తించి చల్ల వెంకటేశ్వర మేడం.
0: వెంకటేశ్వర్లు గారు, నమస్తే అండి. చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం ఈరోజు మా మ్యారేజ్ డే సందర్భంగా.
0: మీ పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ మేడం. కొడుకు కోడలు మేడం, నాగేశ్వరరావు గారి చిత్రం.
0: కొడుకు కోడలు?
1: అవును మేడం.
0: ఓకే, అందులో ఏ పాట అండి?
1: నువ్వు నేను ఏకమైన అనే సాంగ్ మేడం.
0: తప్పకుండా అండి, మీ పెళ్లి రోజు సందర్భంగా మీకోసం ఈ పాట వేస్తున్నాం. వినండి. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు మేడం.

0: హలో,
1: హలో మేడం. రాచల మండలం పాలకుడు మేడం.
0: మీ పేరండి?
1: నా పేరు రామ సుబ్బారెడ్డి మేడం.
0: రామ సుబ్బారెడ్డి గారు, హలో ఎఫ్ఎంకి స్వాగతం. చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వినాలనుకుంటున్నారు?
1: సోగ్గాడు సినిమాలో కావాలా మేడం?
0: సోగ్గాడు. సోగ్గాడు
1: మొన్న వేసింది మేడం ఒక పాట.
0: కాదండి, అంటే చాలా ఉన్నాయి కదా, అందుకని అడుగుతున్నాను నేను. అందులో ఏ పాట అండి?
1: ఉప్పు అంటే ఉలిక్కి పడతాం అంటాడు.
0: ఉప్పు అంటే ఉలిక్కి పడతారా? సరే అండి, సోగ్గాడు నుంచి మంచి పాట వేస్తున్నాం, వినేయండి. ధన్యవాదాలండి.
1: మంచిది మేడం.
2: ఏడు కొండల

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? రాజేష్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
4: మేడం, ప్రతిభావంతుడు మూవీ నుండి మేడం, కేజీఎస్ దాస్ గారు పాడిన పాట మేడం, అమృతం తాగిన వారు అనే సాంగ్ మేడం.
3: ప్రతిభావంతుడు?
4: అవును మేడం.
3: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
4: మేడం, మీ సాంగ్ మా మిస్సెస్ సునీత రాజ్ కోసం మేడం.
3: తప్పకుండా అండి, మీ మిస్సెస్ కోసం మీరు కోరిన పాట వేస్తున్నాను, వినేయండి.
4: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. మీ పేరు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం హర్నాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నామండి. హర్నాథ్ రెడ్డి గారు మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం.
0: చెప్పండి, ఏ రోజు ఈ రోజు
1: మన ఊరి కథ మేడం సినిమా పేరు.
0: మన ఊరి కథ.
1: అవును మేడం.
0: కృష్ణ గారిదా?
1: మా కృష్ణాది మేడం.
0: ఓకే చెప్పండి.
1: మావ కూతురు నీతో మాట్లాడినది అనే పాట ఉంటుంది మేడం.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి. ధన్యవాదాలండి.
1: ఓకే మేడం.

0: பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
0: ஹலோ హలో
3: హలో అమ్మా
0: నమస్తే అండి. నమస్తే అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. మీ పేరు?
3: నా పేరు బాబోయ. నమస్తే అమ్మా. నాకు
0: చెప్పండి బాబాయ్ గారు, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
3: అనురాగ దేవతలో చూసుకో పదిలండి. శ్రీదేవి వార్తలు అమ్మా.
0: ఆ ఓకే,
3: ఆ పాట కావాలమ్మా.
0: తప్పకుండా అండి.
3: నమస్తే అమ్మా.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

0: హలో,
1: అండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీనివాస్ అండి. హైదరాబాద్ మోదీపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి శ్రీనివాస్ గారు, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: సంక్రాంతికి వస్తున్నాం.
0: సంక్రాంతికి వస్తున్నాం.
1: వెంకటేశ్వర అండి. అవునండి. హలో,
0: చెప్పండి. సంక్రాంతికి వస్తున్నాంలో ఏ పాట అండి?
1: గోదావరి గట్టు మీద రామశిల్క ఉంటుందండి.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీలపై మీడియా చిత్రీకరణ ఈ అంశం గురించి శ్రీమతి వి జ్యోతి గారు అందించే వివరాలు వింటారు.
1: ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి వార్తల్లోని సంఘటనలు వింటుంటే దీనికి మనం చదివేటటువంటి సామాజిక నేపథ్యం ఎంతవరకు పనిచేస్తోంది, దీనిలో మీడియా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే ఒక ఆలోచన అందరిలోనూ మెదులుతోంది. ముఖ్యంగా ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను పరిశీలిస్తే దీనికి మీడియా చిత్రీకరణ మహిళల్ని చూపిస్తున్నటువంటి విధానం ఇటువంటి సంఘటనల్ని ఎంతవరకు దారితీస్తోంది అని ప్రతి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు ఈ విషయాన్ని గురించి జ్యోతి గారిని అడిగి ఆవిడ అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్కారం జ్యోతి గారు.
2: నమస్కారం అండి.
1: ఈరోజు మనం చూసేటటువంటి స్త్రీల మీద జరిగే, అంటే స్త్రీల మీద కానీ ఆడపిల్లల మీద కానీ జరిగేటటువంటి అత్యాచారాలకు కారణం మీడియాలో చిత్రీకరణ అని ఎంతవరకు అని మీరు అనుకుంటున్నారు?
2: చాలా వరకు ఈరోజు జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అంటే ఎస్పెషల్గా లేడీస్ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకి మూల కారణం మీడియాలో కూడా ఉందని చెప్పి ఎవరైనా సరే ఒప్పుకోవలసినటువంటి అవసరం ఉంది. ఒక జనరేషన్, అంటే ఒక 25 సంవత్సరాలకి పూర్వము ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు వేరు, ఈరోజు ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు వేరు. కొద్దిగా ప్రపంచీకరణ మూలంగా, టెక్నాలజీ డెవలప్మెంట్ మూలంగా అనేక రకమైనటువంటి సాంఘిక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాంతోపాటుగా చలనచిత్రాలు చిత్రీకరించడంలో కానీ, లేదా ఈ టెలివిజన్ రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఛానల్స్ ద్వారా అయితే మాత్రమేమి, లేదా పేపర్లలో వచ్చినటువంటి మార్పుల్ని గనక చూసుకునేటట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆడవాళ్ల మీద వాళ్ళ యొక్క చిత్రీకరణలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక సభ్యత, సంస్కారము ఇవన్నీ కూడా మరచిపోయి ఈరోజు ఆడవాళ్లు అంటే కేవలము వాళ్ళు అంగటి సరుకులు, లేదా వాళ్ళు కేవలము శృంగారానికి మాత్రమే పరిమితము అనేటువంటి అభిప్రాయాన్ని కలుగజేస్తున్నాయి అనడంలో సందేహమేమీ లేదండి.
1: ఇప్పుడు ఇందులో మనం స్థూలంగా పరిశీలించినట్టయితే మీడియాలో ముఖ్యంగా వాణిజ్య ప్రకటనల్లోను, ఆ వాణిజ్య ప్రకటనలు కాని కార్యక్రమాల్లోనూ ఆడవాళ్ళని ఎలా చిత్రీకరిస్తున్నారు అనేది పరిశీలిస్తే, వాణిజ్య ప్రకటనలలో ఆడవాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ప్రతిఫలించడం కానీ, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇమేజ్ అంటాం చూడండి, అలాంటి నమూనాగా వాళ్ళని ప్రకటించడం జరుగుతుందని మీరు అనుకుంటారు?
2: ఈ విషయం గురించి మాట్లాడే ముందుగా నేను ఒక విషయం చెప్పాలండి మీకు. అడ్వర్టైజ్మెంట్స్ లో ఆడవాళ్ళ బొమ్మలు ఎందుకు అని ఒకప్పుడు చాలా మంది దాని మీద డిస్కషన్స్ చేశారండి. కానీ ఇప్పుడు కూడాను అదే రకమైనటువంటి ధోరణులు బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏ వాణిజ్య వస్తువు అయినా కానీ, ఏ సర్వీస్ అయినా కానీ, దేనికైనా కానీ ఆడవాళ్ల బొమ్మ లేకుండా అడ్వర్టైజ్మెంట్స్ తయారు కావడం లేదండి. సంబంధం ఉన్నప్పటికీ, సంబంధం లేనప్పటికీ కూడాను అదే విషయాన్ని వీళ్ళందరినీ కూడా అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అది అడ్వర్టైజ్మెంట్ని అడ్వర్టైజ్మెంట్ లాగా తీసి మీరు పక్కన పడవేయాలే కానీ అందులో మేము ఏం చూపించాము అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. కేవలము ప్రోడక్ట్కి లేదా సర్వీస్కి మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వండి, మేము ఎలా చూపించాము అనే దాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం లేదండి అని వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. కానీ అది కరెక్ట్ ధోరణి కాదని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉందండి. ఒక అమ్మాయిని సభ్యత సంస్కారం లేకుండా చిత్రీకరించి ఆ విషయాన్ని మర్చిపోండి అనడం అనేటువంటిది మంచి పద్ధతి కాదని చెప్పి నేను అనుకుంటున్నానండి. అదేవిధంగా ఛానల్స్లో ఈ అడ్వర్టైజ్మెంట్స్ కాకుండా వచ్చేటువంటి చిత్రీకరణ కనుక చూసుకునేటట్లయితే, ముఖ్యంగా మనం ఛానల్స్లో వచ్చేటువంటి సీరియల్స్ గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి ఒక రకమైనటువంటి ధోరణులను అంటకట్టడం జరుగుతోంది. ఆడవాళ్ళు ఒకప్పుడు సమాజాన్ని కానీ లేదా కుటుంబాన్ని కానీ మంచి మార్గంలో నడిపించేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి అనేకమైనటువంటి సంఘటనలు మనం చూడొచ్చండి. కానీ ఇదే రోజున ఈ సీరియల్స్ కనుక చూసినట్లయితే ఆడవాళ్లు పెద్ద విలన్లు కిందగా చిత్రీకరించడం జరుగుతోంది. అన్నిటికీ కూడా, అన్ని సమస్యలకి కూడా వీళ్లే మూల కారణం అన్నట్లుగా ఆవేశపరులుగా వీళ్ళని చిత్రీకరించడం జరుగుతోందండి. వాస్తవికతకు చాలా దూరంగా ఈ క్యారెక్టర్లన్నీ కూడా ఉంటున్నాయండి. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా, లేదా ఒక వైఫ్గా వీళ్ళు చేసేటువంటి పనులకు గుర్తింపు లేకుండా పోయి వాళ్ళందరినీ కూడాను ఆవేశపరులుగా, ఎందుకు పనికిరానటువంటి క్యారెక్టర్లన్నీ కూడా ఇచ్చి వాళ్ళ

0: యొక్క ఉనికిని చాలా నెగిటివ్ గా చిత్రీకరించడం జరుగుతోందండి. కాబట్టి ఈ చిత్రీకరణ మానుకోవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పక తప్పదండి.
1: అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో చాలా వాస్తవ దూరంగా మీరు చెప్తున్నట్టు నిత్య జీవితంలో ఉన్నటువంటి జరిగే సంఘటనలు కాకుండా లేనిపోని ఒకవేళ మధ్యతరగతి కుటుంబాల్లో జరుగుతున్న సంఘటన చూపించినా కూడా అత్తగారు కోడల్ని ఏదో ఒక హానికి తలపెట్టాలని చెప్పి కోడల్ని చంపేయడానికి కుట్ర చేసేటటువంటి కుట్రదారులాగా, లేకపోతే కోడలు అత్తగారిని బాధించేటట్టు ఇలా మానవ వైషమ్యాలు ఉంటాయే మనం, అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వైషమ్యాలను రెట్టింపు చేసే విధంగాను రకరకాలైనటువంటి బాంబులు లేకపోతే కత్తితో పొడుచుకోవడము, తుపాకీలతో పేల్చడం, అలాంటి అవాస్తవికమైనటువంటి మసాలాలని మేళవించి చూపించడం కూడా వీళ్ళలో రకరకాలైనటువంటి భావాలని ప్రేరేపించేటట్టుగా కూడా ఉంటున్నాయేమో.
0: ఆ విధమైనటువంటి చిత్రీకరణ మూలంగానే ఆడవాళ్ళు అంటే సుకుమారులు అనేటువంటి దానికి భిన్నంగా జరుగుతుందండి. అసలు వైషమ్యాలు అనేటువంటివి వాళ్ళ మైండ్లోకి ఎందుకు వస్తాయో కూడా మనకి అర్థం కాదు. ఈ విధమైనటువంటి కథలు తయారు చేయటం, ఒకప్పుడు నావెల్స్ వచ్చేవండి, నావెల్స్ లో చాలా ఉదాత్తంగా ఉండేటువంటివి పాత్రలన్నీ కూడాను. కొన్ని చలన చిత్రాలు తీసుకున్నప్పటికీ కూడాను అక్కడ హీరోయిన్ క్యారెక్టర్ కానీ లేదా సైడ్ హీరోయిన్ క్యారెక్టర్లు కూడా చాలా ఉదాత్తంగా ఉండేవి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేసుకునేటువంటి మంచి గుణాన్ని వాళ్ళు ప్రేరేపించేటువంటి వాళ్ళు. వ్యక్తులంటే ఇలాగే ఉండాలి, ఆడవాళ్ళంటే ఇలాగే ఉండాలి, మంచిగా ఉండాలి అనేటువంటి ప్రబోధాన్ని ఇస్తూ ఉండేవి క్యారెక్టర్ చూసినప్పటికీ కూడాను. అదే ఇటీవల కాలంలో వస్తున్నటువంటి సీరియల్స్ కానీ లేదా సినిమాల్లో కానీ చిత్రీకరణ కనుక చూసినట్లయితే అసలు ఆ క్యారెక్టర్ ఎందుకుందో కూడా మనకి తెలియనటువంటి అయోమయంలో పడేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందండి. ఆడవాళ్ళు అంటే కేవలము కాలేజీ స్టూడెంట్స్ గాను లేదా హీరోలకి గర్ల్ ఫ్రెండ్స్ గా ఉండడం కోసమో లేదా నాలుగు పాటలు పాడటం కోసమో తప్ప వాళ్ళల్లో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళ ఎందుకు లైఫ్ లీడ్ చేస్తున్నారో కూడా తెలియనటువంటి రకమైనటువంటి చిత్రీకరణకు లోన్ చేస్తున్నారండి. దీని మూలంగా సమాజంలో ఒక రకమైనటువంటి ఆడవాళ్ళు అంటే సదభిప్రాయం లేకపోగా ఒక దురభిప్రాయం ఏర్పడుతుంది అనడంలో సందేహం ఏమి లేదు. ఒక రకంగా చూడాలి అని అంటే ఆడవాళ్ళు కూడా మనుషులే అని చలం చెప్పాడండి. చలం అంటే సినిమా యాక్టర్ చలం కాదండి, గుడిపాటి వెంకట చలం. ఆయన చాలా నావెల్స్ రాశారు, ఆడవాళ్లకు కూడాను మనసు ఉంది, మనసుతో ఆలోచిస్తారు అని చెప్పినటువంటి వ్యక్తి అండి ఆయన. ఈ విధమైనటువంటి చిత్రీకరణ లేకపోగా వీళ్ళందరూ కూడా కేవలము అంగడి సరుకులుగా ఉండడం కోసమే, కేవలము వీళ్ళు శృంగారం కోసమే అన్నట్లుగా వీళ్ళందరినీ చిత్రీకరించడం ద్వారా సమాన హక్కులు కాకపోగా వీళ్ళంటే చాలా చిన్నచూపు ఏర్పడేటువంటి అవకాశం కూడా సమాజానికి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నానండి.
1: అట్లాగే ఇప్పుడు మనకి సినిమాలను చూసినా కూడా, మీరు ఇప్పుడు అన్నట్టుగా సినిమాల్లో కూడా ప్రత్యేకంగా ఆ కథతో ఏమాత్రం సంబంధం లేకుండా ఐటెం సాంగ్స్ అని అందులో చాలా, ఇప్పుడు సినిమాలో ఉండే హీరోయిన్ కూడా వ్యాంప్ క్యారెక్టర్తో సమానమైనటువంటి అసలు దుస్తులు ఉన్నాయా లేవా అని అతి తక్కువ కురచ దుస్తులతోటో ప్రొజెక్ట్ చేయడం అనేది కూడా ఆడవాళ్ల పట్ల చులకన భావాన్ని, అంటే అప్పుడప్పుడే వాళ్లలో రకరకాల అభిప్రాయాలు రూపుదిద్దుకునే యువతలో ఆడవాళ్ల మీద ఒక రకమైన సెక్సిస్ట్ అభిప్రాయమే ఏర్పడేటట్టుగాను ఉంటుందనేది మీరు ఏకీభవిస్తారా?
0: ఏకీభవించక తప్పదండి ఎవరైనా కానీ, ఎందుకనంటే కేవలము వాళ్ళని సెక్స్ అపీల్ కోసమే చూపించడం జరుగుతోంది. ఆడవాళ్లకి సమాజంలో సమానమైనటువంటి గుర్తింపు రావడం లేదు. ఎందుకు రావడం లేదు అని అంటే కింద లెవెల్ వాళ్ళు కూడా అంటే ఒక ఆఫీసులో పనిచేసేటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ కూడా ఆడవాళ్ళని ఈక్వల్గా చూడలేడండి. నేను చాలా చోట్ల గమనించానండి, మంచి హోదాలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆఫీసుల్లోకి వచ్చేటప్పుడు కూడాను ఆ గేట్ దగ్గర ఉండేటువంటి గేట్ కీపర్ కూడా మర్యాద ఇవ్వడండి. అదే ఒక మేల్ పర్సన్ కనుక వచ్చినట్లయితే ఎవరైనా కావచ్చు, ఏ స్థాయి అయినా కావచ్చు, అతను లేచి వాళ్ళకి వంగి నమస్కారాలు కూడా పెడతాడండి. ఇది చాలా చోట్ల నేను గమనించానండి. ఈ విషయం చాలాసార్లు మీడియా ముందు కూడా నేను మాట్లాడటం జరిగింది, అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని గమనించటం అనేటువంటిది లేదు. అయినా కానీ ఆడవాళ్ళకి సమానమైనటువంటి హోదాని వాళ్ళు కల్పించటంలో విఫలమవుతున్నారు. ఎందుకనంటే కేవలము ఆడవాళ్ళ యొక్క చిత్రీకరణ ఏ విధంగా ఉందంటే, అంటే ఎవరి మీదైనా కానీ సమాజం మీద ఎప్పుడైనా మీడియా ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. మీడియాని చూసి చెడిపోవద్దు, మీడియా మేము చూపిస్తామే తప్ప దాన్ని ఫాలో కమ్మనమని మేము చెప్పడం లేదు అని చెప్పడంలో అర్థం లేదండి. మీడియా పాత్ర చాలా ఎక్కువ ఉంటుందండి. ఒక అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని కనుక తీసుకునేటట్లయితే లేదా విలేజర్స్ని కనుక తీసుకునేటట్లయితే ఏదైతే కంటికి కనిపిస్తుందో దాన్నే వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఆడవాళ్ల చిత్రీకరణ చాలా అసభ్యంగా ఉండడము, వాళ్ళు కేవలము డాన్సులు వేయడానికి మాత్రమే పరిమితం అవుతారు కాబట్టి ఈ రకమైనటువంటి భావనని పెంచి పోషించారండి గత 25 సంవత్సరాల్లో. అందుకనే ఆడవాళ్ళకి సమాన హోదా రాకపోగా ఇంకా వాళ్ళు రోజు రోజుకి కూడా దిగజారిపోవటం అనేటువంటిది మనం ఇటీవల కాలం

0: లోకంలో చూస్తున్నాము. ఎక్కడ చూసినా కానీ 5 సంవత్సరాల బాలిక మీద కూడాను వాళ్ళు అమానుషత్వాన్ని ప్రకటించటము లేదా అమానుషంగా ప్రవర్తించటం అనేటువంటిది ఈ రోజున మనము ప్రతిరోజు కూడా టీవీ ఛానల్స్ ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ తెలుసుకుంటూ ఉన్నాము. ఇంత స్థాయికి దిగజారిపోయినటువంటి పురుషుడి ప్రవృత్తి ఏ విధంగా ఉంది, ఎలా మారుతుంది అని అంటే, ఓన్లీ బికాజ్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ మీడియా, ఈ ఆడవాళ్ళని చూపించేటువంటి విధానంలో ఉదాత్తత పోయి ఎప్పుడైతే ఇండీసెన్సీ అనేటువంటిది డెవలప్ అయ్యిందో, ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆడవాళ్ళు కేవలము సెక్స్ కోసమే అనేటువంటి అభిప్రాయం బలపడటం మూలంగానే కన్న తండ్రి కూడాను ఈ రోజున ఆడపిల్లల మీద అఘాయిత్యాలకి పూనుకొనడం కంటే అవమానకరమైనటువంటి విషయం ఈ సమాజంలో ఇంకా జరగదేమోనని కూడా నేను అనుకుంటున్నానండి.
1: ఇప్పుడు ఈ ఇలాంటి వార్తలలో వింటున్న కొద్దీ మనం ఒకసారి గమనిస్తున్నట్టయితే ఏమనిపిస్తుందంటే, ఒక ఈ చిన్న వయసులో ఉండేటటువంటి పిల్లల్లో ఫలానా చోట ఒక కుర్రవాడు ఒక చిన్నపిల్లని తీసుకెళ్ళి బలాత్కరించడానికి ప్రయత్నించాడు, లేకపోతే ఏదో ఆ అమ్మాయిని మాలిస్ట్ చేశాడు అని, ఇలాంటి వార్తలు లేనిపోని అపోహల్ని కూడా ఈ మిగిలిన వేరే యువతరంలో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి జ్ఞానం పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళకి రావడానికి కూడా అవకాశం ఉందంటారు.
0: తప్పకుండా ఉందండి. ఇప్పటి వరకు కూడా ఏంటంటే 5 సంవత్సరాల పిల్లలు 6 సంవత్సరాల పిల్లల్ని ఎప్పుడు కూడాను ఎప్పుడు మనం వినడం జరగలేదు అఘాయిత్యం చేశారనేటువంటిది. ఇటీవల కాలంలో ఇది చాలా ఎక్కువగా ఎక్కువ అవుతుంది. 8 సంవత్సరాల పిల్లలు, చివరికి 60 సంవత్సరాల మహిళల మీద కూడాను అఘాయిత్యాలకి పూనుకొనడం అనేటువంటిది చాలా అవమానకరమైనటువంటి సమాజంలో బతుకుతున్నట్లుగా అనిపిస్తోంది. ఈ విధమైనటువంటి ఆలోచనా ధోరణులు పెరగడానికి కారణం ఏంటంటే ఈ సమాజంలో ఆడవాళ్లకు ఉన్నటువంటి పాత్ర. ఈ పాత్ర ఎలా ఉండాలి, ఉదాత్తంగా ఉండాలా, లేదా అమ్మ చాలా మంచిది, అక్క చాలా మంచిది, చెల్లి చాలా మంచిది అని చెప్పడం పోయి వీళ్ళు కేవలము కూడా ఉన్నటువంటిది బిడ్డల్ని కనడం కోసం మాత్రమే, వీళ్ళు పెంచడం కోసం మాత్రమే, వీళ్ళకి ఉద్యోగాలు కనుక ఉన్నట్లయితే వీళ్ళు మనకి సంపాదించి తీసుకొచ్చి పెడతారు అనేటువంటి ఆలోచన దృక్పథం పెరుగుతోందండి పురుషుల్లో. పురుషులు మారాలి, అదే విధంగా స్త్రీలు కూడా వాళ్ళకి కావలసినటువంటి జీవితం ఇది అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి, ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ కూడాను వాళ్ళు ఎందుకోసం బతుకుతున్నారు, ఈ సమాజంలో మనకున్నటువంటి స్థానం ఏమిటి, మనం గౌరవంగా బతకాలా లేదా, తర్వాత దేశకాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మనం బ్రతకడానికి సరైనటువంటి అవకాశాలని సమాజం ఇస్తుందా లేదా, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకోవాల్సింది పోయి వాళ్ళు కేవలము చదువుకోవడం కోసం పంపించినప్పుడు కాలేజీ ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళందరూ కూడాను కేవలము ప్రేమలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. చదువుకునే వాళ్ళు లేరా అంటే చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ మంది వాళ్ళ యొక్క జీవితాలని లవ్ అఫైర్స్ ఫెయిల్ అయినప్పుడు సూసైడ్స్ కూడా కమిట్ చేసుకోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. ఇంట్లో నుంచి పారిపోవడము, తర్వాత ఎక్కడో ఒక చోట పట్టుబడటము, డ్రైవర్లతో లేచిపోవడాలు, ఎక్కడో పెళ్లి చేసుకోవడాలు, ఇట్లాంటివి కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే, అంటే అంతకుముందు కూడా ఈ సంఘటనలు జరుగుతూ ఉండేటువంటివే, కానీ మీడియా ఇంత అభివృద్ధి చెందకపోవడం మూలంగా ఎవరికీ పెద్దగా తెలిసేటువంటి అవకాశం లేదు. మంచి మాత్రమే ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉండేది మీడియా ద్వారా. మంచిగా ఉండడం కోసం అందరూ కూడాను సాయశక్తుల కృషి చేసేటువంటి వాళ్ళు. ఈ రోజున మీడియాలో విపరీతమైనటువంటి ధోరణులు కనిపిస్తున్నాయి. పాజిటివ్ న్యూస్ కన్నా కూడాను నెగిటివ్ న్యూస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక విధంగా దానికి అట్రాక్ట్ అవుతున్నారు. ఈ విపరీత ధోరణులకు అట్రాక్ట్ అయిపోయి యాసిడ్ దాడులు చేయటం కానీ, లేదా వాళ్ళ మీద వీళ్ళ మీద అత్యాచారాలు చేయటం కానీ, వెళ్లే వాళ్ళని కామెంట్ చేయడం కానీ, అడ్డమొచ్చినటువంటి వాళ్ళని బస్సుల కింద తోసేయటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరగడానికి కారణము అవుతున్నటువంటి మీడియా అని చెప్పక తప్పదండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను తన లైఫ్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పవలసుకోవాల్సినటువంటి అవసరం అటు తల్లిదండ్రులకు ఉంది, అదే విధంగా యూత్ కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నానండి.
1: ఇప్పుడు మరొక ప్రధానమైనటువంటి అంశం ఇందులో ఎక్కువగా యువతని ఇలాంటి ధోరణులకు దారి తీస్తున్నటువంటిది, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అందులో ఉండే అశ్లీల అసభ్యకరమైనటువంటి సైట్లని చూసి ఆ రకంగా వీళ్ళకి లేనిపోని ఆలోచనలు వచ్చి రకరకాల అత్యాచారాలు చేయడానికి దారితీస్తోంది, రకరకాల దొంగతనాలు చేయడానికి దారితీస్తోంది, ఆడవాళ్ళ మీద అటాక్ చేయడానికి దారితీస్తోంది అనేసి చాలా మంది అంటున్నారు. అది మీరేమంటారు?
0: అది కూడా నిజమేనండి. ఎందుకంటే ఇటీవల కాలంలో నేను ఒక న్యూస్ చూశాను, నేను ఇంజనీరింగ్ విద్యార్థులు కొద్దిమంది మోటార్ బైక్స్ దొంగతనం చేయటము, తర్వాత కిడ్నాప్ చేయటము, వీళ్ళు చాలా చైన్ స్నాచ్

ట్రెక్కింగ్ చేయటము, వీటన్నిటికీ కూడాను పాల్పడుతున్నారు. ఎందుకనంటే ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత, ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేటువంటిది అవైలబుల్ అయిపోయిన తర్వాత పోర్నోగ్రఫీని చూడటం అటువంటి అవసరం ఏం లేదండి. ఇటీవల కాలంలో నేను ఒక న్యూస్ ఛానల్లో చూశాను నేను. కాబట్టి ఈ ఇంటర్నెట్ ని వ్యసనోరించి యూత్ని మంచి మార్గం వైపుకి మళ్లించాలి అనేటట్లయితే ప్రభుత్వము సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ పోర్నోగ్రఫీని, కొన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉందని చెప్పి నేను భావిస్తున్నానండి. అదేవిధంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి మెజర్స్ లో ఏంటంటే సినిమాల మీద, మీడియా మీద కూడా ఆంక్షలు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని నేను చాలా భావిస్తున్నానండి. ప్రజలందరికీ కూడాను సామాజికంగా ఏ విధంగా లైఫ్ ని ట్రీట్ చేస్తే బాగుంటుందో ఆ మంచి పద్ధతుల్ని కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతో అయినా ఉందండి. ఎందుకంటే ఇటీవల కాలంలో నేను ఛానల్లో చిన్న ప్రోగ్రామ్ చూశానండి, చిన్నపిల్లల చేత కూడాను అంటే వ్యాంప్ క్యారెక్టర్స్ ఏ విధంగా డాన్స్ అయితే చేశాయో అలాగే వాళ్ళ చేత చేయించారండి. దాని మీద చాలా పెద్ద రగడ జరిగింది. వీటన్నిటినీ కూడా తల్లిదండ్రులు వెనకేసుకు రావడమే చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకనంటే వ్యాంప్

0: మంచి పద్ధతుల్ని కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతో అయినా ఉందండి. ఎందుకంటే ఇటీవల కాలంలో నేను ఛానల్లో చిన్న ప్రోగ్రామ్ చూశానండి, చిన్నపిల్లల చేత కూడాను అంటే వ్యాంప్ క్యారెక్టర్స్ ఏ విధంగా డాన్స్ అయితే చేశాయో అలాగే వాళ్ళ చేత చేయించారండి. దాని మీద చాలా పెద్ద రగడ కూడా జరిగింది. వీటన్నిటినీ కూడా తల్లిదండ్రులు వెనకేసుకు రావడమే చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకనంటే వ్యాంప్ క్యారెక్టర్ అంటే అర్థం తెలియనటువంటి పిల్లల చేత అశ్లీల నృత్యాలు కూడా చేయించారండి, డైలాగులు కూడా చెప్పించారు. ఇట్లాంటివన్నీ కూడా చోటు చేసుకోకుండా గవర్నమెంట్ బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉందనండి. వ్యక్తులు బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి ఈ సొసైటీ పరంగా చాలా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెగిటివ్ ధోరణులు, పెడధోరణులు బాగా ప్రబలుతున్నాయి. కాబట్టి వీటిల నుంచి మళ్లించాలి అని అంటే తప్పనిసరి గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
1: మీరు ఇంతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీలపై మీడియా చిత్రీకరణ ఈ అంశం గురించి వి జ్యోతి గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

0: మన అందరి వాణి ఆకాశవాణి, సుమధుర వాణి సుస్వరాల మేణి, అశరీర వాణి మాటల గీర్వాణి,
1: పాటల కీరవాణి అందరినీ అలరించే పూబోని, భావనతో పలకరించే సుభాషిణి,
0: దేశభక్తి దైవభక్తి రంగరించే హితేషిణి,
1: కవుల కళలు గళాలకు ప్రాణం పోసే కళభాషిణి, పాడి పంటలు మొదలుకొని సంగీత సాహిత్యాల మేణి, విజ్ఞాన వినోదాలు పంచే విశ్వవాణి.
0: మన ఆకాశవాణి 34వ వార్షికోత్సవ సందర్భంగా మా శ్రోతలకు నూతన కార్యక్రమాలతో వీణుల విందు చేయనుంది మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఇప్పుడు మీరు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సందేశం వింటారు. అభివృద్ధి చెందిన దేశ నిర్మాణం కేవలం సాంకేతికతతోనే సాధ్యం కాదు. దాని బలాలను భవిష్యత్తు వృద్ధికి చోదక శక్తులుగా మార్చే సామర్థ్యంపై అది రూపుదిద్దుకుంటుంది. దేశం వికసిత భారత్ 2047 దిశగా పురోగమిస్తున్న ఈ తరుణంలో మనం అత్యాధునిక సాంకేతికల్లో పెట్టుబడులు పెడుతున్నాం, తయారీ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ పరిశ్రమలను నిర్మిస్తున్నాం. అయితే మన గొప్ప బలాలలో ఒకటైన చేనేత సంప్రదాయం మనతోనే ఉంది. ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా సుస్థిరతకు, ప్రామాణికతకు, దృఢమైన సరఫరా వ్యవస్థలకు విలువనిచ్చే ఈ ప్రపంచం కోసం చేనేతను ఒక వ్యూహాత్మక రంగంగా చూడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వికసిత భారత్ 2047 దృక్పథం సమృద్ధి, స్వావలంబన, సమ్మిళత్వం, సాంస్కృతిక విశ్వాసాలపై నిర్మించబడింది. చేనేత రంగం మన సంప్రదాయాన్ని, కొత్త ఆవిష్కరణలను ఒకచోటకు చేరుస్తుంది. అంతేకాకుండా మహిళల నేతృత్వంలో అభివృద్ధి,

గ్రామీణ వ్యవస్థాపకత, జీవనోపాధి, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం ద్వారా ఈ దృక్పథానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. ప్రతి చేనేత వస్త్రం వెనుక సంప్రదాయాన్ని కాపాడే ధైర్యం, ప్రతి దారాన్ని సరిగ్గా కుదిర్చే ఓర్పు, ప్రామాణికమైన హస్తకళా నిబద్ధత తరతరాల జ్ఞానం ప్రతిబింబిస్తాయి. అందుకే చేనేత కేవలం ఒక కళ మాత్రమే కాదు, భారతదేశ నాగరికతకు ఉన్న అత్యంత గొప్ప బలాల్లో ఒకటి. మొట్టమొదటిసారిగా పత్తిని సాగు చేసి నేసిన సింధూలోయ నాగరికత నుంచి భారతీయ వస్త్రాలు ప్రపంచ వాణిజ్యంలో ఆధిపత్యం చెలాయించిన 18వ శతాబ్దం వరకు భారతదేశం వస్త్రరంగ నైపుణ్యంలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది. ఒక ఉంగరం కూడా 25 మీటర్ల పొడవునా జాలువారెంత నాజూకైన బెంగాల్ ప్రఖ్యాత మస్లిన్, బెనారస్ పట్టు, కాంచీపురం నేతలు, పోచంపల్లి ఇక్కత్, లెక్కలేనన్ని ప్రాంతీయ సంప్రదాయాలు కలిసి భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను సంపాదించిపెట్టాయి. నేడు ప్రపంచం మళ్లీ ప్రామాణికమైన, సుస్థిరమైన, చేతితో తయారు చేసిన ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతోంది. ఆ నాయకత్వాన్ని మనం మళ్లీ సొంతం చేసుకోవడానికి ఇదొక చారిత్రాత్మకమైన అవకాశం. మన తదుపరి చేనేత విప్లవం కేవలం వస్త్రాలను మాత్రమే కాకుండా మన కళను, సంస్కృతిని, నూతన ఆవిష్కరణలను, నమ్మకాన్ని ఎగుమతి చేయాలి. తద్వారా ప్రతి చేనేత ఉత్పత్తిని బ్రాండ్ ఇండియాకు ఒక రాయబారిగా మార్చాలి. చేనేత పరిశ్రమ భారతదేశపు అతిపెద్ద కుటీర పరిశ్రమ. ఇది 35 లక్షలకు పైగా నేత కార్మికులు, అనుబంధ కార్మికుల జీవనోపాధికి ఊతమిస్తోంది. వీరిలో దాదాపు 72% మంది మహిళలే ఉన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం ముడి పదార్థాల సరఫరా పథకం, 797 చేనేత క్లస్టర్లు, 124,000కు పైగా ఆధునిక మగ్గాలు, దాదాపు 97,000 మంది చేతి వృత్తిదారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఈ రంగాన్ని బలోపేతం చేసింది. అలాగే ప్రొడ్యూసర్ కంపెనీలు జీఐ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులు, హ్యాండ్లూమ్ మార్క్, ఇండియా హ్యాండ్మేడ్ సర్టిఫికేషన్, అర్బన్ హాట్లు, డిజైన్ రిసోర్స్ సెంటర్ల వంటి కార్యక్రమాలతో ఈ రంగం మరింత బలోపేతమైంది. అదేవిధంగా నేడు 29 నేత కార్మికుల సేవా కేంద్రాలు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, డిజైన్ అభివృద్ధి, ముడి పదార్థాల సహాయం, మార్కెట్ అనుసంధానాల ద్వారా పూర్తిస్థాయి మద్దతును అందిస్తున్నాయి. అలాగే అధునాతన శిక్షణను అందించేందుకు ప్రత్యేకమైన అధిక విలువ కలిగిన చేనేత ఉత్పత్తుల అభివృద్ధికి 11 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థలను బలోపేతం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేనేతను ఒక సంక్షేమ కార్యక్రమంగా చూడటం నుంచి ప్రపంచ స్థాయిలో పోటీపడే సృజనాత్మక పరిశ్రమగా మార్చే దిశగా వచ్చిన మార్పును సూచిస్తున్నాయి. ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవం 500కు పైగా జిల్లాలలోని 1800 క్లస్టర్లను బలోపేతం చేస్తుంది. ఇది 65 లక్షల మంది నేత కార్మికులకు, చేతి వృత్తిదారులకు లబ్ధి చేకూరుస్తుంది. హ్యాండ్మేడ్ ఇన్ ఇండియాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్గా నిలబెడుతుంది. భారతదేశ చేనేత ప్రయాణంలో ఆవిష్కరణ ఎల్లప్పుడూ ఒక అంతర్భాగంగానే ఉంది. మహాత్మాగాంధీ అంబర్ చరక మరింత సమర్థవంతంగా నూలు వడకడానికి సులభతరం, వేగవంతం చేసి స్వావలంబన లక్ష్యాన్ని ముందుకు నడిపించింది. ఇటీవలే అస్సాంలోని మైనామగ్గం, శివసాగర్లో అభివృద్ధి చేసిన చిత్రరంజన్ చేనేత మగ్గం మెరుగైన మగ్గం రూపకల్పన నేతనను ఎంత సులభతరం, మరింత ఉత్పాదకంగా చేయగలవో నిరూపించాయి. ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో స్థాపించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ దివ్యాంగులతో సహా ఇతరుల కోసం శారీరక శ్రమను తగ్గించి ఉత్పాదకతను మెరుగుపరిచే తేలికైన, బలమైన, సులభమైన మగ్గాలను అభివృద్ధి చేస్తోంది. ఈ కేంద్రం ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ 4.0 కార్యక్రమం ఉత్పాదకత, నాణ్యత, నిర్వహణ పర్యవేక్షణకు డిజిటల్ సాధనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తుంది. దీనిని రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించే ముందు 100 మగ్గాలతో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. సాంకేతికత చేనేత కార్మికుడికి సాధికారిత కల్పించాలి తప్ప అతని స్థానాన్ని ఆక్రమించకూడదు. విజియో, ఎన్ఎక్స్టీ వంటి వేదికలు డిమాండ్ను అంచనా వేయడానికి, డిజైన్ ట్రెండ్స్ను గుర్తించడానికి, అసలైన చేనేత ఉత్పత్తుల ప్రామాణికతను ధృవీకరించడానికి నేత కార్మికులను నేరుగా ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించేందుకు సహాయపడతాయి. అదే సమయంలో ప్రీమియం పట్టు, సహజ దారాలు, సుస్థిర నారలు, వినూత్న మిశ్రమాలలోకి ఉత్పత్తులను విస్తరించి అధిక విలువగల ఉత్పత్తులను సృష్టించి కొత్త మార్కెట్ల అవకాశాలను అందుకోవచ్చు. మెరుగైన బ్రాండింగ్, విలువ జోడింపు, నేరుగా మార్కెట్ అందుబాటుతో ఈ ఆవిష్కరణలు నేత కార్మికుల ఆదాయాలను పెంచుతాయి. రాబోయే సంవత్సరాలలో ప్రతి నేత కార్మికుడు నెలకు 50,000 రూపాయల గౌరవప్రదమైన, ఆశాజనకమైన ఆదాయాన్ని పొందేలా చేయడమే మా లక్ష్యం. చేనేత పరిశ్రమ భవిష్యత్తు చాలా వరకు మార్కెట్ల ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. మన నేత కార్మికులు కేవలం శ్రామికులు మాత్రమే కాదు, వారు పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, విలువ సృష్టికర్తలు. బ్రాండ్లను నిర్మించుకోవడానికి, విలువ శ్రేణిలో వృద్ధి చెందేందుకు, ప్రపంచ మార్కెట్లను చేరుకోవడానికి

0: వారికి అవకాశం కల్పించి మనం చేనేతను భారతదేశ అత్యంత చైతన్యవంతమైన సృజనాత్మక పరిశ్రమలలో ఒకటిగా మార్చవచ్చు. నేత తదుపరి అధ్యాయాన్ని తీర్చిదిద్దడానికి వారసత్వాన్ని, సాంకేతికతను, సృజనాత్మకతను, వ్యాపార నైపుణ్యాన్ని కలపాలని భారతీయ యువతకు ఇది ఒక పిలుపు. ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన నేత కార్మికులను మన వారసత్వ సంరక్షకులుగా మాత్రమే కాకుండా భారత ప్రగతికి రూపశిల్పులుగా కూడా గౌరవిద్దాం. చేనేతను మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. మనం కొనే, ధరించే ప్రతి చేనేత వస్తువు ఒక నేత కార్మికుని జీవనోపాధిని బలపరుస్తుంది, సంప్రదాయాన్ని పరిరక్షిస్తుంది, భారతదేశ గాథను ప్రపంచానికి చాటి చెబుతుంది. చేనేతను ఎంచుకోవడం ద్వారా మనం మన వారసత్వాన్ని ధరించడమే కాదు, వికసిత్ భారత్ భవిష్యత్తును నేయడంలో కూడా సహాయపడతాం. ఇప్పటి వరకు మీరు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సందేశం విన్నారు. ఇక ఇప్పుడు బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావుతో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త రావెల సాయి గిరీష్.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. భారతీయ చేనేత సాంప్రదాయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో మన నేతన్నల కృషి అమోఘం. తరతరాలుగా వారసత్వంగా వచ్చిన కళను ఆధునిక మార్కెటింగ్తో మేళవిస్తూ చేనేత ఉత్పత్తులను దేశ విదేశాలకు పరిచయం చేస్తూ ఉన్న అనేక మంది చేనేత కళాకారులు నేడు మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులలో ఒకరు తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన ప్రముఖ చేనేత కళాకారులు శ్రీ నక్కా వెంకటేశ్వరరావు గారు. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్లో విశేష కృషి చేసి బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు అందుకోవడం ద్వారా వెంకటగిరి చేనేతకు జాతీయ స్థాయిలో మరింత గౌరవాన్ని తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా వారి విజయ ప్రస్థానం, చేనేత రంగంలో వారి అనుభవాలు, మార్కెటింగ్ లో అనుసరించిన వినూత్న విధానాలు, వీటి గురించిన వివరాలు ఇప్పుడు మనకు అందించేందుకు వెంకటేశ్వరరావు గారు మనతో ఇప్పుడు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా మీకు మన ఆకాశవాణి తరపు నుంచి కంగ్రాచులేషన్స్ సార్.
2: ధన్యవాదాలు అండి. థ్యాంక్స్ అండి.
1: సార్, మరి కార్యక్రమంలో ముందుగా మీ కుటుంబం చేనేత రంగంలోకి ఎలా వచ్చింది, సో మీ ప్రయాణం ఎలా జరిగింది ఈ అవార్డు వరకు, ఆ వివరాలు?
2: మొదటగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన ఆకాశవాణి శ్రోతలందరికీ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. జాతీయ స్థాయిలో మాకు ఉత్తమ మార్కెటింగ్ విభాగంలో అవార్డు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. మా సంస్థ నక్కా వెంకటరమయ్య గారి, మా ఫాదర్ గారు 60 సంవత్సరాల క్రితము వారు మా సంస్థను స్థాపించడం జరిగింది. వారు మొదటగా మంచి చేనేత కళాకారులు. వారు అనేక మంది చేనేత కళాకారులకి అవార్డు గ్రహీతలకు కూడా వారు పని నేర్పించడం కూడా జరిగింది. ఆ కోవలో వారు చిన్న వ్యాపారం చేసుకుని 1967లో వ్యాపారం స్థాపించడం జరిగింది. అప్పుడు వారు ముగ్గురు కలిసి ఒక వ్యాపార సంస్థను స్టార్ట్ చేసి తద్వారా ముందుకు పోయి 1990లో వేరైన తర్వాత నక్కా వెంకటరమయ్య గారే సంస్థను కంటిన్యూ చేయటం, వారికి తోడ్పాటుగా నక్కా వెంకటేశ్వరరావు గారు, నేను, మా సోదరుడు నక్కా దుర్గాప్రసాద్ కలిసి మా తండ్రి గారికి సపోర్ట్గా ఉండి వ్యాపారం నడిపించుకుంటూ వస్తున్నాం. ఆ కోవలో మా ఫాదరు ఇప్పుడు కూడా క్వాలిటీ విషయంలో కానీ, నాణ్యత విషయంలో కానీ మంచి డిజైన్స్ ఎప్పటికప్పుడు ఏ తరానికి సంబంధించినటువంటి డిజైన్స్ ని ఆ తరానికి అందించే విధంగా కూడా వారు అనేక నైపుణ్యం కలిగినటువంటి జామదాని వర్గంలో మంచి దిట్ట. ఆ కోవకు సంబంధించి దానికి ఎప్పుడు కూడా వాళ్ళు రాజీ పడేవాళ్ళు కాదు, క్వాలిటీ విషయంలో కానీ పని విషయంలో కానీ. అప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆ ఇది మాకు కూడా ఆ వ్యాపారంలో మేము అదే పందాలో మేము కూడా నడవటం కూడా జరిగింది. తర్వాత మా పిల్లలైన, నాకు 2 పిల్లలు, మా పిల్లలు ఒక పెద్ద అబ్బాయి జయ్ కుమారు, అతను ఎంటెక్ చేసి స్ట్రక్చరల్ ఇంజనీర్ గా చేసి కూడా వారు కూడా ఇప్పుడు వ్యాపారంలో మాకు సపోర్ట్ గా ఉన్నారు. 2 అబ్బాయి సుమంత్ ఆర్కిటెక్చర్ చేసి కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ మరియు మా సంస్థకు సంబంధించినట్టుగా అనేక టెక్నికల్ విషయాల్లో కూడా మాకు తోడ్పాటుగా ఉండటం కూడా జరిగింది. అంతేకాకుండా మేము ఈ రోజు ఈ విజయం నాకు రావడానికి కారణము మా తండ్రి కాడి నుంచి మా కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు మాతో నాకు ఈ అవార్డు వచ్చినందుకు గాను మా కుటుంబ సభ్యులతో పాటు మాకు నేతలు నేసేటటువంటి కళాకారులందరూ కూడా ఎంతో సంతోషకరంగా, ఆహ్లాదకరంగా నన్ను ఆశీర్వదించడం కూడా చాలా ఆనందదాయకంగా అనిపించింది అనేసి ఈ సందర్భంగా.

0: శ్రోతలకు తెలియజేస్తున్నాను.
1: సార్, మన రాష్ట్రంలోనే అనేక చేనేత చీరలు ఉండడం జరుగుతూ ఉంది. మరి వెంకటగిరి చీరకు ఉన్న ప్రత్యేకత ఏంటి అన్నింటిలో కల్లా?
0: వెంకటగిరి చీరలు గతంలో రాజుల కాలం నుంచి కూడా పోషించడం జరిగిందండి. చాలా నైస్పోగులు అప్పట్లో 140 నెంబర్ దారంతో కూడా నేయటం కూడా జరిగింది. ఆ రోజుల్లో జామదాని వర్క్ గాని ఈ టెక్నిక్ మిగతా దగ్గరలా ఉన్నప్పటికి కూడా అంత నైస్ దారంతో నేసే పరిస్థితి మిగతా దగ్గరలో లేదు. ఒకవేళ నేసిన ముతక రకాలు అంటే 80s 60s అట్లాంటి కౌంట్స్ తో నేస్తూ ఉంటారు. అది కాకుండా ఈ నేత చూస్తే మీకు గ్రాఫ్ గీసినట్టుగా ఉంటుంది. ఆ డిజైన్ కూడా గ్రాఫ్ గీసినట్టుగా ఉంటుంది. చూస్తే ఆ డిజైన్ మిగతా డిజైన్ తో పోల్చుకుంటే ఒక డిఫరెంట్ గా ఉంటుంది. నేత కూడా అయితే ప్రతి వాటికి కూడా చాలా స్మూత్ గా ఉంటుంది.
1: సార్, మనం మార్కెటింగ్ గురించి మాట్లాడితే కనుక, సో మీరు ఈ మార్కెటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రత్యేక వ్యూహాలను అమలు పరిచారంటారు?
0: మొదటిగా క్వాలిటీ కంపల్సరీగా మెయింటైన్ చేస్తాం మేము. ఎప్పుడు కూడా క్వాలిటీలో రాజీ పడము. ఇంకోటి ఏ టయానికి సంబంధించినటువంటి ఏ కాలానికి సంబంధించినటువంటి ఆ కాలానికి సంబంధించిన డిజైన్స్ చేయటము, ఇతర ప్రాంతాల్లో చేసినటువంటి అనేక డిజైన్లకు కూడా వాటికి పోటీగా ఎప్పటికప్పుడు మా డిజైనర్స్ ద్వారా డిజైన్ చేయించటము. గతంలో వెంకటగిరి చీరలు అంటే పెద్దవాళ్ళు కట్టేదనే నానుడు ఉండేది. ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ కూడా ఈ మా చీరలు కట్టే విధంగా కూడా ఇది చేయటం జరుగుతుంది. అందువల్లే ఈరోజు అనేక సాధనాలు వచ్చినాయి. వాట్సాప్లు అనేసి, ఫ్లిప్కార్ట్స్ అనేసి, ఇట్లా ఆన్లైన్ ఇవన్నీ కూడా వచ్చినప్పటికి కూడా మేము అనుసరించే క్వాలిటీ విషయంలో కానీ డిజైన్ల విషయంలో కానీ మాకు మంచి డిమాండ్ రావటం జరిగింది.
1: సార్, మార్కెటింగ్ అంటే కేవలం మనకి చాలా ఈజీ వర్క్ కాదు. సో అక్కడ మనకి చాలా సవాళ్లు కూడా ఉంటాయి. సార్, మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి? వాటిని మీరు ఏ విధంగా పరిష్కరించారు?
0: వాళ్ళంటే ఇప్పుడు ఆన్లైన్ లో అనేక మంది దీనికి డూప్లికేట్లు గా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి డిజైన్స్ అయితేనేమి, క్వాలిటీ అయితేనేమి, తక్కువ రకం క్వాలిటీస్ కూడా ఆన్లైన్ లో ఫొటోస్ తీసి పెట్టడము, దానివల్ల మాకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఒకసారి మా దగ్గర తీసుకున్నప్పుడు వ్యక్తులకు మళ్లీ మళ్లీ మాకే ఆర్డర్ ఇవ్వటము చేయటం కూడా జరుగుతుంది.
1: సార్, మరి వినియోగదారులు నకిలీ చేనేతను అండ్ అసలు చేనేతను ఏ విధంగా గుర్తించాలంటారు?
0: నకిలీ చేనేత ఉత్పత్తులు నేడు చేనేత రంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. యంత్రాలతో తయారైన వస్త్రాలను చేనేత పేరుతో విక్రయించడం వల్ల అసలు చేనేతలకు అన్యాయం జరుగుతుంది. దీని ప్రభావం కేవలం అమ్మకాలపైనే కాదు, నేత కార్మికుల జీవనోపాధి, సంప్రదాయ కళ. మొదటిగా నకిలీ ఉత్పత్తులు తక్కువ ధరకు మాత్రమే లభించడం వల్ల అసలు చేనేత ఉత్పత్తులు విక్రయాలు తగ్గుతున్నాయి. ఒక చేనేత చీరను తయారు చేయడానికి నేత కార్మికుడు చాలా రోజుల పాటు కష్టపడాల్సిన అవసరం ఉంది. నూలు ఎంపిక, రంగులు వేయటం, మగ్గంపై నేయించటం, ప్రతి దశలో ఎంతో నైపుణ్యము, సమయము అవసరం ఉంటుంది చేనేతకి. కానీ పవర్లు ఆ పరిస్థితి కాదు. యంత్రాలతో అదే తరహా డిజైన్ ను చాలా తక్కువ సమయంలో తయారు చేసి చేనేత పేరుతో విక్రయిస్తే వినియోగదారుడు ధర చూసి దాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల అసలు చేనేత కార్మికుడికి తగిన ఆదాయం అందదు. అందుకే నకిలీ ఉత్పత్తులను అరికట్టడం అనేది చేనేత రంగం పరిరక్షణలో అత్యంత కీలకమైనటువంటి అంశం అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వినియోగదారులు కూడా కొంత అవగాహనతో అసలు చేనేతను గుర్తించడం, మొదటగా ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి హ్యాండ్లూమ్ మార్క్ అయితేనేమి, ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు మంచి అయినటువంటి భౌగోళిక గుర్తింపు పొందినటువంటి వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, ధర్మవరం వంటి చేనేత ఉత్పత్తులను విశ్వసనీయ సంస్థలు, ప్రభుత్వ ఎంపోరియాల నుండి కొనుగోలు చేయటమే కాకుండా అసలు చేనేత వస్త్రం చిన్న చిన్న అసమానతలు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు చేనేతకి పవర్లుకి తేడా ఏమిటంటే, చేనేత మగ్గంలో నేస్తే అంచులో ఉన్నటువంటి సన్న సన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలని ఒకటి ఉంటాయి, అదే పవర్లూమ్ లో ఆ రంధ్రాలు ఉండదు, డైరెక్ట్ గా చేయటం జరుగుతుంది. అలాగే ఇచ్చు తగ్గులుగా ఉంటుంది. చేనేతకి అయితే ఈవెన్ గా నేత ఒకటేగా ఆడటం జరగదు, ఎందుకంటే చేస్తూ మనిషి చేస్తూ ఉంటాడు కాబట్టి ఈవెన్ గా ఉండదు. అదే పవర్లూమ్ లో అయితే గట్టిగా ఒకటే పద్ధతిలో ఉండటం జరుగుతుంది. అదొక పాయింట్ గా దాన్ని గమనించవచ్చు. అదే విధంగా గుడ్డ స్ట్రెంగ్త్, చేనేతతో నేసినటువంటి చీర చాలా స్ట్రెంగ్త్ గా ఉంటుంది. పవర్లూమ్ లో నేసిన చీర ఎక్కువసారి షటిల్ ఇది ఆడటం వల్ల అది వీక్ అవటం కూడా జరుగుతుంది. అదే కాకుండా మనకు పవర్లూమ్ లో మంచి క్వాలిటీ నూలు వాడకపోతే

0: దఫాలు వచ్చి వాళ్ళు బల్క్గా తీసుకోవటం జరుగుతుంది.
1: సార్, ఈ చేనేత రంగానికి సంబంధించి మాట్లాడితే యువత పాల్గొనడం తగ్గుతుందని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఈ రంగం వైపు యువతను ఆకర్షించడానికి ఏం చేయాలంటారు?
0: తప్పకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే, గతంలో వేజెస్ చాలా తక్కువగా ఉండేది, కేవలము కాటన్ ఐటమే నేయటము, అందువల్ల వేజెస్ తక్కువ రావటము, దానికి తగ్గ పోటీ పోటీ తట్టుకొని ఆ చీరలు అమ్మేటప్పటికి కొంచెం కష్టతరమైన పరిస్థితి లేదు. ఇప్పుడు ఫస్ట్ రావటము, కొత్త డిజైన్స్ కూడా కొంచెం నైపుణ్యం కలిగినటువంటి డిజైన్స్ రావటం, ఇవన్నీ రావటం వలన పిల్ల కొంచెం రేటు కూడా గిట్టుబాటు ధర రావటం కూడా జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఎప్పటికి కూడా చేనేత కళ భారతదేశం అంత వరకు చేనేత కళ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటది అనేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా కొంతకాలం తర్వాత ఏదో ఒక పరిస్థితి రావటము, అక్కడి నుంచి చాలా మంది ఇబ్బంది పడటం అంటే జరుగుతుంది. కానీ చేనేత రంగంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా శాశ్వతంగా ఉంటుందనేసి నా అభిప్రాయము. రానున్న రోజుల్లో సరైన ప్రోత్సాహము, గిట్టుబాటు ధరలు ఈ రావటం వల్ల రానున్న తరం వారు కూడా వస్తారనేసి నా అభిప్రాయం.
1: సార్, మరి ఈ చేనేత కార్మికుల యొక్క సంక్షేమం, మార్కెటింగ్, ఉపాధి అవకాశాల పెంపు కోసం ప్రభుత్వం ఎలాంటి తోడ్పాటును అందిస్తుందంటారు?
0: ప్రభుత్వం కూడా చేనేత రంగం అభివృద్ధికి అనేక చర్యలు, చేనేత కార్మికులకు 100% సబ్సిడీ, తక్కువ వడ్డీ రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ సౌకర్యాలు, డిజైన్ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, ఆధునికీకరణ మగ్గాల వినియోగంపై శిక్షణ వంటి కార్యక్రమాలు అమలు చేస్తుంది. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో క్లస్టర్ అభివృద్ధి, సాధారణ సౌకర్య కేంద్రాల ఏర్పాటు, మార్కెటింగ్ సహాయము, ప్రదర్శనలు, ఎక్స్పోలు ఇవన్నీ చేస్తున్న ఆరోగ్య బీమా, జీవిత బీమా, పెన్షన్.

0: వంటి సంక్షేమ పథకాలు కూడా నేతలకు భరోసా కల్పిస్తున్నా కూడా ప్రస్తుత ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది. కానీ ఇందులో చేనేతలకు ప్రత్యేక స్థానం ఉంది. జిఐ ట్యాగింగ్ కూడా మాకు 2010లో వెంకటగిరికి రావటం జరిగింది. ఉప్పాడ, ధర్మవరం, పోచంపల్లి వంటి చేనేత ఉత్పత్తులు కూడా దేశంలో మరింత ప్రచారం చేస్తున్నారు. ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ ద్వారా నాణ్యమైన చేనేత ఉత్పత్తులను ప్రత్యేక గుర్తింపు కల్పిస్తున్నారు. అయితే అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. డిజిటల్ యుగంలో అవగాహన లోపం, ఆన్లైన్ మార్కెటింగ్ పై సరైన శిక్షణ లేకపోవడం, నకిలీ చేనేత ఉత్పత్తుల విక్రయం, యువత చేనేత వృత్తి పై పెద్ద ఆసక్తి చూపకపోవడం సమస్యలు కూడా ఉన్నాయి. వీటిని అధిగమించాలంటే ప్రభుత్వం, చేనేత సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి నేత కార్మికులకు డిజిటల్ మార్కెటింగ్, బ్రాండింగ్, ఈ కామర్స్ నిర్వహణపై మరింత శిక్షణ కల్పించాల్సిన తరుణంపైన ఉంది. చేనేత కేవలం ఒక వృత్తి కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయం, కళాత్మకమైనటువంటి ప్రతీక. డిజిటల్ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ మద్దతును సద్వినియోగం చేసుకుంటూ నేతన్నల శ్రమను తగిన గుర్తింపు, గౌరవం, ఆదాయం లభిస్తుందని, అదే నిజమైన ఆత్మ నిర్భర్ చేనేతకు పాటలు వేస్తుందని నా అభిప్రాయం.
1: సరే, మరి రాబోయే రోజుల్లో వెంకటగిరి చేనేతను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు మీరు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుని ఉన్నారు?
0: అదే ఇప్పుడు మీకు చెప్పినట్లు విధంగానే విదేశాల్లో కూడా, ఇప్పుడు బంగ్లాదేశ్, కొన్ని కొన్ని కొన్ని దేశాల్లో మన ఎక్స్పోర్ట్ అయితే ఏ దేశం నుంచి ఉందో అక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నిక్స్ అన్ని కూడా కొంత అధ్యయనం చేసి వాటికి డ్యూటుగా మన వెంకటగిరి చీరని తీసుకొని పోవాలని, అలాగే కేవలం చీరలే కాకుండా డ్రెస్ మెటీరియల్స్, హ్యాంగర్స్ మెటీరియల్స్ మొదలుకున్నటువంటి అన్ని కూడా మన ఈ టెక్నిక్స్ తో చేస్తే మంచి డిమాండ్ విదేశాలకు కూడా ఉంటుంది. తద్వారా విదేశీ మార్గద్రవ్యం కూడా మన భారతదేశానికి ఉంటుందనే నా అభిప్రాయం.
1: సార్, మరి మీ విజయంలో కుటుంబ సభ్యులు, నేయకాలు, సహచరుల పాత్ర గురించి వివరిస్తారా?
0: మేము చేసినటువంటి, ఎప్పుడైతే ఒక వేవర్ ని మేము తీసుకుంటామో ఆ వేవరు వాళ్ళని ఆ పని కంటిన్యూగా ఏ టైం వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ముడిసరుకు అయితేనేమి, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయటం అయితేనేమి, మొదటి అన్ని విషయాలు కూడా మేము చూడటం జరుగుతుంది. అందువల్లే మా కళాకారులు, నేత కళాకారులందరూ కూడా మా మీద ఎంతో ఆప్యాయంగా, అభిమానంగా కూడా ఉంటారనేసి సందర్భం చెప్తుంది. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మాకు ఈ విజయంలో తోడ్పడినందుకు వాళ్ళందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే మేము సప్లై చేసినటువంటి షాప్ వాళ్ళు అయితేనేమి అందరూ కూడా మాకు ఈ క్వాలిటీని ఫుల్ గా వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ఈ సందర్భంగా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
1: సార్, మొదట్లో మీరు జామ్దాని అనే పదాన్ని ప్రస్తావించారు కదా, సో ఈ వెంకటగిరి చీరల్లో జామ్దానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
0: ఇప్పుడు కొన్న చిట్ అని ఉంది. ఇప్పుడు మన వెంకటగిరి చీరలకి 17 ఇప్పటి వరకు 17 జాతీయ అవార్డులు రావటం జరిగింది. ఆ 17 కూడా డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆ డిజైన్ లో నేత గాని, ఆ పూతలు తీసే టెక్నిక్స్ గాని అన్ని డిఫరెంట్ గా ఉంటది. నేను చెప్పి మీకు మొదటగా చెప్పినట్టు మనం గ్రాఫ్ గీసి పెయింట్ చేస్తే ఎట్టుంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట ఆ జామ్దాని వర్క్, ఆ వెంకటగిరిలో అనేసి చెప్పారు. అలాగే ఇక్కడ ఉన్న కళాకారులు నేత గాని, ఆ నేత టెక్నిక్ గాని డిఫరెంట్ గా ఉంటుంది.
1: సార్, మరి ఈ చేనేత రంగంలోకి రావాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు మీరు ఇచ్చే ముఖ్యమైన సూచనలు ఏమిటి?
0: తప్పకుండా అండి, మా చేనేత కళలో ఉన్నటువంటి టెక్నిక్స్ నేర్చుకుంటే తప్పకుండా కూడా యువత నెలకి మినిమం 30-40 వేల నుంచి ఇంకా ఎక్కువ కూడా కొనే పరిస్థితి కూడా ఇప్పుడు రోజుల్లో ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాని ద్వారా రాబోయే రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ రంగం కన్నా ఇంట్లో కూర్చొని ఈ పని చేసుకుంటే మేలు అనే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు యువత కూడా ఇక్కడే టెక్నిక్స్ కూడా కంటిన్యూ అవుతారనేసి నా అభిప్రాయం.
1: సార్, కార్యక్రమంలో చివరిగా ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు చెప్పదలుచుకున్న సందేశం సార్?
0: ప్రతి ఒక్కరు కూడా చేనేత వస్త్రాలు ధరించాలా, చేనేత వస్త్రాన్ని ప్రోత్సహించాలా. ఒక చేనేత వస్త్రం మనం తీసుకుంటే ఒక చేనేత కుటుంబానికి మనం ప్రోత్సహించినదిగా నేను భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆకాశవాణి శ్రోతలందరూ కూడా చేనేత వస్త్రాలు ధరించాలనేసి ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఆకాశవాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.

0: మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఆకాశవాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు.
1: ఇంతవరకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా తూర్పు వెళ్లే రైలు, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి.

శుభాకాంక్షలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సామవేదం షణ్ముఖ శర్మ గీతం, కోటి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

కార్యక్రమంలో ఇప్పుడు వెలుగు నీడలు. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన కొసరాజు గీతం, పెండియాల సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృందా, చిన్నముంతలా.

భార్యా భర్తలు ఈ చిత్రానికి పి సుశీల పాడిన శ్రీశ్రీ గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం. ఈ పాటను కోరుతున్న వారు పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ.

గాజుల కృష్ణయ్య. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం, కెవి మహదేవన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని.

సర్దార్ పాపారాయుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన దాసరి నారాయణరావు, రాజశ్రీ, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా పెడన నుండి వీరా కనకారావు, పార్వతి, లాస్యశ్రీ, జయశ్రీ.

బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది ఆ వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది ఆ బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది ఆ వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది

0: కన్నున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడ

0: బంగారు బాబు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, కెవి మహదేవన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు.
1: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా దాని.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో చివరిగా రాజకోట రహస్యం, ఈ చిత్రానికి ఘంటసాల పీసుశీల పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అమెరికా అబ్బాయి ఈ చిత్రానికి పి. సుశీల పాడిన సి. నారాయణరెడ్డి గీతం, ఎస్. రాజేశ్వరరావు సంగీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం మరికొద్దిసేపట్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిగీతాలు వింటారు.

0: మీరింతవరకు దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ 12:00 వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిట్స్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ 12:00 వరకు వాయిదా పడింది. ఉదయం 11:00 సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా క్విట్ ఇండియా ఉద్యమ స్వాతంత్ర సమరయోధులకు, అమరులకు నివాళులర్పించారు. ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమానికి 84 పూర్తవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మహాత్మాగాంధీ ఇచ్చిన చారిత్రక డూఆర్ డై పిలుపును స్మరించుకుంటూ ఈ ఉద్యమం జాతీయ సమైక్యత, ధైర్యం, సత్యం, అహింసలకు నిదర్శనమని అభివర్ణించారు. స్వాతంత్రం వైపు ప్రజా చైతన్యానికి ఈ ఉద్యమం బాటలు వేసిందని పేర్కొన్నారు.
2: सदन चर्चा संवाद और विशेष रूप से प्रश्नकाल के अंदर माननीय सदस्यों के महत्वपूर्ण प्रश्न के लिए होता है. मेरा आपसे आग्रह, आप प्रश्नकाल चलने दें. आप सदन नहीं चलाना चाहते, ये व्यवहार आचरण आपका उचित नहीं है.
1: అనంతరం సభ మహాత్మా గాంధీకి, స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పిస్తూ కొద్దిసేపు మౌనం పాటించింది. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులందరికీ ప్రజా సమస్యలను లేవనెత్తే ముఖ్యమైన వేదిక అని, పార్లమెంటు అర్థవంతమైన చర్చలకేనని స్పీకర్ చెప్పినప్పటికీ నిరసనలు కొనసాగడంతో సభ 12:00 వాయిదా పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరిన వివిధ పార్టీల పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. వీరిలో ఎన్సీపీఐ, శివసేన పార్టీల ఎంపీలున్నారు. సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో శివసేన ఎంపీ జ్యోతి సావిత్రి నాగనాథ్ వాంగ్మరే మాట్లాడుతూ పార్లమెంటులో తరచూ జరుగుతున్న ఆటంకాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. సభా కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలగడం వల్ల కొత్తగా ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీలు సభలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోతున్నారని ప్రధానమంత్రి అభిప్రాయపడినట్టు ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఎన్సీపీఐ ఎంపీ శతాబ్ది రాయ్ మాట్లాడుతూ ఎన్డీఏలో చేరిన సభ్యులందరికీ మోదీ సాదర స్వాగతం పలికారన్నారు. దేశ నిర్మాణంలో ఎంపీలు ఏ విధంగా సమర్థవంతంగా భాగస్వాములు కావాలో, ఏ పనులు చేయాలో ప్రధాని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారని వివరించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశంలోని చేనేత కార్మికులు, హస్తకళాకారుల అద్భుతమైన నైపుణ్యం, సృజనాత్మకత, అంకిత భావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తరతరాలు

0: భారతీయ సాంప్రదాయాలు కాపాడుతూ సుసంపన్నం చేస్తున్న చేనేత రంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పౌరులందరూ తమకిష్టమైన చేనేత ఉత్పత్తుల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకోవాలని, అలాగే నేషనల్ హ్యాండ్లూమ్ డే హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించి వీడియోలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఈ విధమైన ప్రచారం ద్వారా స్థానిక హస్తకళాకారులకు, నేత కార్మికులకు దేశవ్యాప్తంగా మరింత ప్రోత్సాహం లభిస్తుందని మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు.
1: एक हैंडलूम की वैरायटी के साथ GRWM वीडियो करके दुनिया के सामने अपनी बात रख सकते हैं, हैंडलूम के लिए लोगों को प्रेरित कर सकते हैं. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध कर. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदे.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. జార్ఖండ్లో నియామక పరీక్షల అక్రమాలపై అభ్యర్థులు చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరింది. రాష్ట రాజధానిలో 6 అభ్యర్థులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలకు 11 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు విద్యార్థి నాయకులు తెలిపినప్పటికీ నిన్నటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆహ్వానము అందకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజే విపక్ష ఎన్డీఏ ఎమ్మెల్యేలు సభ వెలుపల నిరసన తెలుపుతూ సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. జూలై 25న ప్రారంభమైన ఈ ఉద్యమంలో 14వ జేపీఎస్సీ పరీక్షల రద్దు, విచారణతో పాటు జేపీఎస్సీ జేఎస్ఎస్సీల్లో సంస్కరణలు కోరుతున్నారు. ఆగస్టు 13 నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాను కూడా నిరాహార దీక్షలో పాల్గొంటానని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో 587 మంది పీహెచ్డి పరిశోధకులతో సహా 3000కు పైగా పట్టభద్రులైన విద్యార్థులకు ఆయన డిగ్రీలు ప్రదానం చేస్తారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు స్వయం సిద్ధంగా పౌరసత్వం లభిస్తుందని జూన్లో సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ట్రంప్ గత ఉత్తర్వులను కొట్టివేసింది. కోర్టు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ చారిత్రక మినహాయింపుల ఆధారంగా పౌరసత్వానికి అర్హత లేని వారి వర్గాలను పునర్నిర్వచిస్తూ కేవలం పిల్లలకు పౌరసత్వం కల్పించేందుకు వచ్చే బర్త్ టూరిజంను అరికట్టాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు తదుపరి ఈ కొత్త నిబంధనలు రావడం వల్ల తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉండే అనేక మంది భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. 5 రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంటులో మొదటి నుంచి ఆధిక్యాన్ని కొనసాగించిన ప్రజ్ఞానంద చివరి రౌండ్లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ జవోకిర్ సిందరోతో జరిగిన గేమ్ను డ్రాగా ముగించి మొత్తం 35 పాయింట్లకు గాను 23 పాయింట్లతో టోర్నమెంటును విజయవంతంగా ముగించారు. చివరి దశలో గట్టి పోటీని ఎదుర్కొన్న సింధరో 1.5 పాయింట్ల లోటుతో రన్నరప్గా నిలిచారు. కాగా అంతకుముందు జూన్ నెలలో జరిగిన నార్వే చెస్ 2026 చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞానంద కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, మాహే, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈశాన్య భారత్లోని పలు ప్రాంతాలు, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లలో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకల్తో పాటు తూర్పు భారతదేశం, బీహార్, తూర్పు రాజస్థాన్, అజ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూ కశ్మీర్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీతం. ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎం నరసింహారావు గారు అల్పించిన భక్తి గీతాలు వింటారు.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం నరసింహారావు గారు ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు.

0: చిత్రగీతాలు విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: సమయం 1:20 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. నేతన్న సేవలో పథకం కింద చేనేత కుటుంబాలకు 179 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 74,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాధుర్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు 25,000 రూపాయల చొప్పున 179 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్, 50 ఏళ్లకే పింఛన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. చేనేత రంగ అభివృద్దికి క్లస్టర్లు, హ్యాండ్లూమ్ పార్కులు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
4: చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పునిస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం.
3: చేనేత కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేతను పరిరక్షించడం అంటే సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడమేనని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ పిలుపు స్ఫూర్తితో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమానికి నేతన్న సేవలో పథకం ద్వారా ఏటా చేనేత కుటుంబాలు ఒక్కింటికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాట్నం తిప్పి నూలు వడికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1905వ సంవత్సరంలో మహాత్మాగాంధీ విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమానికి పిలుపునిచ్చిన సమయంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. నేతన్న సేవలో పథకం కింద విజయనగరం జిల్లాలో 709 మంది కార్మికులకు 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు జాతీయ చేనేత దినోత్సవం

0: పురస్కరించుకుని చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా చేనేత జౌళిశాఖ అధికారి బసవరాజు మాట్లాడుతూ, చేనేత కార్మికులు సహకార సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ను కల్పించుకోవాలని సూచించారు. రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అత్యాధునిక వసతులతో చేపట్టనున్న గృహ సముదాయ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులకు మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. 1,083 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టును 28 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. విజయవాడలోని నైట్రో పికిల్బాల్ అండ్ కేఫేలో నిర్వహించిన అమరావతి పికిల్బాల్ లీగ్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ లీగ్ పోటీలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో పికిల్బాల్ క్రీడాభివృద్దికి ఈ పోటీలు కీలకంగా నిలుస్తాయన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు పికిల్బాల్ వంటి నూతన క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ రావు, శాప్ చైర్మన్ రవినాయుడు, సినీ నటులు సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తాడేపల్లిలోని కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశతో కలిసి పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ,
1: క్షత్రియ పితామహుడు పొన్నమండ లక్ష్మణ స్వామి గారి, ఆయన కాకినాడ దగ్గర ఉన్నటువంటి కోరంగి గ్రామంలో ఆయన జన్మించారు. మెడిసిన్ కూడా తయారు చేసి దేశ విదేశాలకు కూడా మరి ఆ రోజున ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అదే కాకుండా పత్రిక పెట్టి ఆ పత్రిక ద్వారా ఆనాడు అగ్నికుల క్షత్రియ నామకరణ చేయాలని చెప్పి వారు పోరాటం చేసి సాధించడం జరిగింది. వారి యొక్క స్థితిగతులు, ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ అభివృద్ధి కోసం వారు చేసినటువంటి కృషికి ఈరోజు మరి ఆయన గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విగ్రహాలని అగ్నికుల క్షత్రియులు దైవంగా భావిస్తారు. చాలా చోట్ల ఆయన విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో సుమారు 74,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాధూర్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, విశాఖ రైల్వే స్టేషన్లో మరో 6 కొత్త ప్లాట్ఫారాలు, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విజయవాడతో పాటు పలు మార్గాల్లో ఆటోమేటిక్ సిగ్నలింగ్ కవచ్ భద్రతా వ్యవస్థను విస్తరిస్తామని చెప్పారు. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా సంబంధిత రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త రైళ్లు, అదనపు సర్వీసుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు సంగీత్ మాధుర్ వెల్లడించారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా ఈరోజు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహంలో కేంద్ర రాష్ట ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో షెడ్యూల్డ్ కులాల వారికి కల్పిస్తున్న రిజర్వేషన్ల అమలు తీరు, సంక్షేమ పథకాల అమలు, వెనుకబడిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు కిషోర్ మక్వానా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను కారుతో ఢీకొట్టిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. యువ వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారుతో ఢీకొట్టి పరారయ్యారని, అనంతరం వారిని అరెస్టు చేసినట్లు అధికారులు

సార్లు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేతన్న సేవలో పథకం కింద చేనేత కుటుంబాలకు 179 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 74,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాథుర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారి గురించి శ్రీమతి నిడుమోలు కనక దుర్గారాణి గారి ప్రసంగం వింటారు.
1: స్వాతంత్ర్య సమరయోధురాలు కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారు. చరిత్రను పరిశీలిస్తే కొన్ని జీవితాలు మనకు ధైర్యాన్ని నేర్పిస్తాయి, కొన్ని జీవితాలు సేవాభావాన్ని నేర్పిస్తాయి, మరికొన్ని జీవితాలు దేశం కోసం జీవించడం అంటే ఏమిటో తెలియజేస్తాయి. అలాంటి అరుదైన జీవితాల్లో ఒకటి శ్రీమతి కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారి జీవితం. భారత స్వాతంత్ర్యోద్యమం కేవలం రాజకీయ నాయకుల ఉద్యమం మాత్రమే కాదు, అది ప్రతి భారతీయుడి ఆత్మగౌరవాన్ని కాపాడే మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే దేశాన్ని కూడా తమ కుటుంబంగా భావించి స్వాతంత్ర్యోద్యమంలో అడుగుపెట్టారు. అలాంటి ధైర్యవంతమైన మహిళల్లో ఒకరు కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారు. ఆ కాలంలో మహాత్మా గాంధీజీ దేశమంతటా స్వాతంత్ర్య సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నారు. సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ పాలనను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆ ఆలోచనలు కనకవల్లి తాయారమ్మ గారి మనసును బలంగా ప్రభావితం చేశాయి. దేశం కోసం పోరాడాలంటే ముందుగా ప్రజల్లో చైతన్యం రావాలని ఆమె విశ్వసించారు. అందుకే గ్రామాలకు వెళ్లి ప్రజలకు స్వాతంత్ర్యోద్యమం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అలనాటి స్వాతంత్ర్యోద్యమంలో పూజ్య బాపూజీ పిలుపునందుకొని సమాజ సేవలో పురుషులకేమాత్రం తీసిపోమని చాటి చెప్పిన ధీరవనితల్లో ఒకరు శ్రీమతి కనకవల్లి తాయారమ్మ. దేశమాత దాస్య శృంఖలాలను విచ్ఛిన్నం చేయడానికి ఉద్యమంలో తనవంతు పాత్రను అత్యంత ప్రతిభావంతంగా మొక్కవోని ధైర్యంతో అకుంఠిత దీక్షతో నిర్వహించిన తాయారమ్మ తెనాలి నివాసి. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని బ్రాహ్మణ కోడూరులో మధ్య లక్ష్మీనరసింహం, అన్నపూర్ణమ్మ దంపతుల పుణ్యఫలంగా 1906 అక్టోబర్ 1 ఆమె జన్మించారు. చదివింది 4వ తరగతి అయినా జ్ఞాపక శక్తి, తెలివితేటలు అమోఘం. సాహసం, ధైర్యం ఆమె సొత్తు. ఒకసారి కోడూరులోని రైతులు తాము పండించిన ధాన్యాన్నంతా బండ్లకెత్తించి పట్టణానికి తరలిస్తున్నారు. అది చూచి తాయారమ్మ తన తోటి పిల్లలను 4-5 వెంట తీసుకుని బండ్లకెదురు నిలిచి, మన గ్రామస్తులకు లేకుండా ధాన్యాన్ని తీసుకుని వెళ్లడానికి వీల్లేదని అటకాయించింది. బండ్లవారికేమీ పాలు పోలేదు. అడ్డులెమ్మని బ్రతిమాలిన ఆ పిల్లలు అక్కడి నుండి ఏమాత్రం కదలలేదు. అదిలించారు, బెదిరించారు, అయినా వారు వెళ్లలేదు. ఈలోగా గ్రామస్తులు, గ్రామ పెద్దలు అక్కడకు చేరుకుని ఎంత నచ్చ చెప్పినా ఆమె వినలేదు. ఇది అన్యాయం కదా అని తాయారమ్మ పదే పదే వాదించారు. అప్పుడు పెద్దలు లాభం లేదనుకుని

గ్రామానికి సరిపడా కొన్ని బండ్ల ధాన్యాన్ని వెనుకకు మరలించి మిగిలినవి పట్టణానికి తరలించేటట్లు రాజీ కుదిర్చారు. అప్పుడు కాని తాయారమ్మ శాంతించలేదు. చిన్నతనంలోనే ఇటువంటి పోరాట ధోరణి, ధైర్యం ఉన్న ఈ పిల్ల పెద్దదైన తరువాత నాయకురాలవుతుందని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఎందుకంటే ఆ తండ్రి కుటుంబం ఆనాటి జాతీయోద్యమంలో అప్పటికే చురుకుగా పాల్గొంటూ ఉండేది. 8వ తరగతిలో ఉండగానే తెనాలి వాస్తవ్యులైన శ్రీ కొల్లా కాశీ విశ్వనాథంతో ఆమెకు వివాహం జరిగింది. ఆపై ఆమె నివాసం మెట్టినిల్లు తెనాలికి మారింది. పుట్టినింటివారు మరియు భర్త శ్రీ విశ్వనాథం జాతీయోద్యమంలో ఉండటం చేత వారి స్ఫూర్తితో తాయారమ్మ కూడా ఉద్యమాల్లో పాల్గొనేవారు. గాంధీజీ పిలుపునిచ్చిన శాసనోల్లంఘన, విదేశీ వస్తు బహిష్కరణ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలుపరిచిన అపర గాంధేయవాది తాయారమ్మ. ఆనాటి స్వాతంత్రోద్యమ నాయకురాలు శ్రీమతి ఉన్నమ లక్ష్మీబాయమ్మతో కలిసి 1930వ సంవత్సరంలో దేవరంపాడులో ఉప్పును పండించారు. అందులో పాల్గొన్న 30 మంది స్త్రీలను పోలీసులు బంధించి తీసుకుని వెళ్లి అర్ధరాత్రి విడిచిపెట్టారు. తాయారమ్మ భయపడక ధైర్యంగా దేశభక్తి గీతాలను ఆలపించుకుంటూ ఇంటికి వచ్చేశారు. పోలీసులు అనేక మార్లు బంధించినా లెక్క చేయకుండా చురుకుగా రెట్టింపు ఉత్సాహంతో జాతీయోద్యమంలో అన్ని కార్యక్రమంలోనూ ఆమె పాల్గొనేవారు. భగవంతుని దృష్టిలో ప్రజలంతా సమానమే, వీరు ఉన్నతులు వీరు నీచులు అనే భేదం ఎప్పుడూ లేదు. విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే కాక ఇంటింటికి వెళ్లి విదేశీ వస్తువులను వాడవద్దని, విదేశీ వస్త్రాలు ధరించవద్దని విస్తృత ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆమె గర్భవతి అయినా చెలించలేదు. పోలీసులు ఆమెను బంధించి రాయవేలూరు స్త్రీల కారాగారానికి తరలించారు. ఆమె ఆ చెరసాలలోనే ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ కుమారునకు జైలులోని మహిళలందరూ కలిసి చరచంద్రసేన్ అని నామకరణం చేశారు. శక్తి వంచన లేకుండా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశ్యంతో తెనాలిలో స్వదేశీ వస్తు విక్రయశాలను 1932 సంవత్సరం అక్టోబర్ 4 ఆమె ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సబ్ కోర్టులో ధైర్యంగా కరపత్రాలు పంచుతుంటే ఆమెను 4 పిల్లలతో సహా జైలుకు తరలించారు. ఆమె దశాబ్ద కాలం పాటు ప్రతి ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షలను అనుభవిస్తూనే ఉన్నారు. స్వాతంత్ర సమయంలో, స్వాతంత్ర్యానంతరం కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం తలపెట్టిన కళ్యాణ మండపానికి అప్పట్లోనే 1 కోటి రూపాయలు విలువ చేసే ఎకరం స్థలాన్ని సమర్పించారు. దేశభక్తితో పాటు తన దైవభక్తిని చాటుకున్నారు. అఖిల భారత ఆర్య వైశ్య యువతీ మండలికి అధ్యక్షురాలిగా ఉండి యువతులకు స్ఫూర్తిని కలిగిస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. మహిళా విద్యకు ప్రోత్సాహాన్ని కల్పించారు. వితంతు వివాహాలను జరిపించారు, ప్రోత్సహించారు. కుల మతాలకు అతీతంగా వివాహాలు చేసుకున్న వారికి మంగళసూత్రాలను, వారి బంధువులకు ఉచిత భోజన సదుపాయాలను కల్పించేవారు. ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ వారి కుమారులు కొనసాగిస్తూ ఉండటం ఆ తల్లి ఇచ్చిన ప్రేరణే. 1933 సంవత్సరంలో తెనాలి మున్సిపల్ అధ్యక్షురాలిగా సేవలందించారు. ఎన్నో సంస్థలలో సభ్యురాలిగా ఉండి సేవా కార్యక్రమాలలో మార్గదర్శనం చేశారు. వరకట్నాలను వ్యతిరేకించారు. తన సంతానానికి కట్నాలు తీసుకొనలేదు, తన కుమార్తెలకు ఇవ్వనూ లేదు. ఆమె మూడవాళ్ళుడు ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ విద్వాంసులు శ్రీ నెరెళ్ల వేణుమాధవ్. 1971 సంవత్సరంలో ప్రపంచ పర్యటన సందర్భంగా ఐక్యరాజ్య సమితిని ఆమె సందర్శించారు. వీరి సేవలను గుర్తించిన వివిధ సంస్థలు ఆమెను ఘనంగా సత్కరించాయి. ప్రభుత్వం వీరిని తామ్రపత్రం, స్వర్ణ కంకణంతో సన్మానించింది. ఒక లక్ష్యంతో చివరిదాకా పరిపూర్ణ జీవితాన్ని గడిపిన తాయారమ్మ 1977 మార్చి 6వ తేదీన భౌతికంగా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆమె లేకపోయినా ఆమె వదిలి వెళ్లిన సేవా కార్యక్రమాలను ఆమె కుమారులు నిర్వహిస్తూ మాతృణం తీర్చుకుంటున్నారు. విద్య, ఉద్యోగం, పదవి ఉంటేనే సమాజానికి ఏమైనా చేయగలం అనుకునే వారికి తాయారమ్మ వంటి ధీర వీర మహిళలు స్ఫూర్తి ప్రదాతలు, ప్రేరణా ప్రదాయకులు, ఆదర్శప్రాయులు. కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారి జీవితం మనకు 3 గొప్ప పాఠాలు నేర్పుతుంది. మొదటి పాఠం ధైర్యం. సత్యం కోసం నిలబడడానికి ధైర్యం కావాలి. అన్యాయాన్ని ఎదిరించడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యానికి ఆమె ఒక నిదర్శనం. 2వ పాఠం త్యాగం. వ్యక్తిగత సుఖాలను పక్కనబెట్టి

0: దేశం కోసం పనిచేయటం గొప్ప త్యాగం. ఆమె జీవితం మొత్తం అలాంటి త్యాగానికే అంకితమైంది. మూడవ పాఠం సేవాభావం. దేశం స్వతంత్రం అయిన తరువాత కూడా సమాజ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయటం నిజమైన దేశసేవ అని ఆమె నిరూపించారు. ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం, మన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తున్నాం. ఈ స్వేచ్ఛ వెనుక ఉన్న వేలాది మంది త్యాగమూర్తుల్లో శ్రీమతి కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారు కూడా ఒకరు. వారి సేవలను స్మరించుకోవడం అంటే కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం కాదు, వారు కలలు కన్న భారతదేశాన్ని నిర్మించడానికి మనవంతు బాధ్యతను గుర్తు చేసుకోవడం. నేటి యువతకు ఆమె జీవితం ఒక ప్రేరణ. విద్యను అభ్యసించాలి, సమాజానికి ఉపయోగపడాలి, మహిళలను గౌరవించాలి, దేశ ప్రయోజనాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కంటే గొప్పదిగా భావించాలి. ఇదే ఆమె జీవిత సందేశం. చరిత్రలో నిజమైన విజేతలు అధికారాన్ని పొందినవారు కాదు, సమాజ హృదయాన్ని గెలుచుకున్నవారు. అలాంటి విజేతలలో కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారు కూడా ఒకరు. దేశం కోసం త్యాగం చేసిన ఆ మహనీయురాలికి మనసారా నివాళులర్పిద్దాం.
1: స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారి గురించి శ్రీమతి నిడుమోలు కనక దుర్గారాణి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు పసల అంజలక్ష్మి గారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
6: చిక్కుకున్నాడు.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
10: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
9: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
10: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
9: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
10: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
9: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
10: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
9: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
11: కార్యక్రమంలో ఇప్పుడు పిల్లల్లో మొండితనం తగ్గించడంలో తల్లిదండ్రుల బాధ్యత, శ్రీమతి రావులపల్లి సునీత గారి ప్రసంగం వినండి.
12: భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది కాలక్రమేణా అనేక మార్పులకు లోనైంది. పూర్వం అందరూ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం నుండి నేడు మనం చూస్తున్న చిన్న కుటుంబాల వరకు ఈ ప్రయాణం ఎంతో కీలకమైనది. ఆ మార్పులు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలలోనూ ఎన్నో వ్యత్యాసాలను తీసుకొచ్చాయి. గతంలో తాతలు, తండ్రులు, చిన్నాన్నలు అందరూ కలిసి ఒకే గృహంలో ఉండేవారు. కానీ నేడు భార్యాభర్తలు, వారి పిల్లలు మాత్రమే ఉండే చిన్న కుటుంబాల సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 70-75% కుటుంబాలు చిన్న కుటుంబాలేలని అంచనా. ఒకప్పుడు మహిళలు ఇంటి పనులకే పరిమితమయ్యేవారు. ఇప్పుడు మహిళలు కూడా ఉద్యోగాల్లో చేరడం, ఆర్థికంగా స్వతంత్రులుగా మారడంతో కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులే కాకుండా బాధ్యతల పంపిణీలో కూడా మార్పులు వచ్చాయి. తల్లి పిల్లలతో గడిపే విలువైన సమయం చాలా తగ్గిపోయింది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల ఉపాధి కోసం ప్రజలు నగరాలకు వలస వెళ్లడం జరిగింది. టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోయి ఒకే ఇంట్లో ఉన్నా ఎవరి ప్రపంచంలో వారు గడుపుతున్నారు. కుటుంబ వ్యవస్థ మార్

చెప్పడం వల్ల వ్యక్తిగత ఎదుగుదల, స్వేచ్ఛ పెరిగినప్పటికీ పిల్లలకు తాతయ్య, నాయనమ్మల ప్రేమ, కథలు మరియు సాంప్రదాయాలు దూరమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా పిల్లలు చిన్నతనం నుండే మొండిగా ప్రవర్తించడం కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. తద్వారా తల్లిదండ్రులు సమాజంలో అందరిలాగా తమ పిల్లలు మారాలని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని కోరుకుంటారు. పిల్లలు మొండిగా వ్యవహరిస్తున్నప్పుడు వారిని అడ్డుకోకుండా ముందుగా వారేం చెప్పాలనుకుంటున్నారో వినాలి. పిల్లలకు తమ భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వడం వల్ల తాము విస్మరించబడడం లేదనే నమ్మకం వారిలో కలుగుతుంది. ప్రతిరోజు తల్లిదండ్రులు పిల్లలు రోజువారీ కార్యక్రమాలను నిర్ణీత కాలంలో చేసే విధంగా ఒక కాల నిర్ణయ పట్టికను రూపొందించుకోవాలి. వారి యొక్క వయస్సు ఆధారంగా వారికి ఇష్టమైన ఆట లేదంటే వ్యాపకం, తల్లిదండ్రులు పాత్రధారులు కావాలి. ప్రతి విషయంలోనూ వారి సలహాలను అడుగుతూ పాటిస్తూ వారి యొక్క అభ్యర్థనలను నెరవేరుస్తున్నామని వారికి తెలియజేయాలి. వయస్సులో చిన్నపిల్లలైతే ఆహారం తీసుకునే విషయంలో మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి వారికి నచ్చిన ఆహారాన్ని ఆకర్షణీయంగా వారి ముందుంచాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే వచ్చే లాభాలను వారికి సున్నితంగా వివరించాలి. ఆహారం అత్యంత ఇష్టంగా తినే విధంగా చేయడం తల్లిదండ్రుల ఇద్దరి బాధ్యత. మానసికంగా పిల్లలు సక్రమంగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి రోజువారీ వారు చేసే పనులను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల విలువైన సమయాన్ని పిల్లలతో గడిపినట్లయితే పిల్లలు కొంతవరకు ప్రశాంతంగా ఉంటారు. అరవడం లేదా కొట్టడం విషయాల్లో ఎలా ప్రవర్తించాలి? పిల్లలపై కోపంతో అరవడం లేదా శారీరక శిక్షలు వేయడం వల్ల వారు మరింత మొండిగా తయారవుతారు. కోపానికి బదులుగా శాంతంగా ఉండడం వల్ల సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. సానుకూల దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్ అలవర్చుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. కోపం వస్తున్నట్లు అనిపించినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగాలి. యూనిసెఫ్ సూచించినట్లుగా 5 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇది తల్లిదండ్రుల యొక్క మెదడును శాంతపరిచి వారు కొట్టకుండా లేదా అరవకుండా ప్రశాంతంగా ఆలోచించేలా చేస్తోంది. ఒకవేళ వారు నియంత్రణ కోల్పోతున్నారని అనిపిస్తే ఆ గది నుండి బయటకు వచ్చేయాలి. పిల్లల రక్షణకు లోటు లేదని నిర్ధారించుకోవాలి. కాసేపు ప్రశాంతంగా ఉండడానికి వేరే గదికి వెళ్ళాలి. తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉన్నప్పుడే పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారు ఆకలితో ఉండవచ్చు, అలసిపోయి ఉండవచ్చు, లేదా కేవలం తల్లిదండ్రుల యొక్క శ్రద్ధను కోరుతూ ఉండవచ్చు. వారు చిన్నపిల్లలని, వారి యొక్క భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో వారికి ఇంకా తెలియదని గుర్తించాలి. నిలబడి అరిచే బదులు వారి హైటుకు తగ్గట్లుగా మోకాళ్లపై కూర్చొని మాట్లాడడం వల్ల, నిదానంగా ప్రశాంతంగా మాట్లాడడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సహకార భావం పెరుగుతుంది, సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి, చదువులో ఆసక్తి పెరుగుతుంది, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. నియంతలా కాకుండా స్నేహితుడిలా ఉండాలి. పిల్లలపై ఎప్పుడూ ఆదేశాలు జారీ చేయకుండా వారితో స్నేహంగా ఉండి వారి మనసులోని భావాలను పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. పిల్లలను దండించడం వల్ల వారు మరింత మొండిగా తిరుగుబాటు ధోరణితో తయారవుతారు. బదులుగా శాంతంగా కూర్చోబెట్టి వారు చేసే తప్పు వల్ల కలిగే నష్టాలను వివరించాలి. నువ్వు ఇది చేయాల్సిందే అని చెప్పే బదులు వారికి ఆప్షన్లు ఇవ్వాలి. ఉదాహరణకు, ముందు హోంవర్క్ చేస్తావా లేదా స్నానం చేస్తావా అని అడగడం వల్ల వారు తాము నిర్ణయం తీసుకున్నామనే సంతృప్తితో మొండితనం తగ్గిస్తారు. పిల్లలు అడిగిందల్లా వెంటనే కొనివ్వడం వల్ల వారికి ఏదీ సులభంగా దొరుకుతుందనే భావం ఏర్పడి దొరకనప్పుడు మొండిగా మారుతారు. అవసరమైన వాటికే అవును అని, అనవసరమైన వాటికి కారణం వివరిస్తూ వద్దు అని చెప్పడం నేర్చుకోవాలి. తల్లిదండ్రుల మధ్య గొడవలు లేదా ఆఫీసు ఒత్తిడిని పిల్లలపై చూపడం వల్ల వారు మానసిక ఆందోళనకు గురై మొండివారిగా తయారవుతారు. ఇంట్లో అందరికీ వర్తించే కొన్ని సాధారణ

నియమాలను ఏర్పాటు చేయాలి. తల్లి ఒకలా తండ్రి ఒకలా కాకుండా ఇద్దరూ ఒకే మాటపై ఉంటే పిల్లలు గందరగోళానికి గురవ్వరు. పిల్లలు కొన్నిసార్లు మొండిగా ప్రవర్తించడం సహజం, కానీ తల్లిదండ్రులు సరైన పద్ధతులు అనుసరిస్తే ఆ మొండితనం తగ్గి పిల్లలు సానుకూలంగా ప్రవర్తిస్తారు. ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు తమ భావాలను వ్యక్తపరచలేకపోవడం వల్ల పిల్లలు మొండిగా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రులు చాలా కఠినమైన నియమాలు పెట్టినప్పుడు పిల్లలు ప్రతిఘటనగా మొండితనం చూపుతారు. ప్రేమ, శ్రద్ధ, సమయం లేక

0: ఎన్నిసార్లు ప్రవర్తించి తల్లిదండ్రుల మాట వినకపోవచ్చు. పిల్లలతో కోపంతో కాకుండా ఆప్యాయతతో మాట్లాడితే వారు తల్లిదండ్రుల మాట వింటారు. ఉదాహరణకు, నువ్వు ఇలా చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పడం ద్వారా పిల్లలు సానుకూలంగా స్పందిస్తారు. పిల్లలు వెంటనే మారిపోవాలని ఆశించకుండా ఓర్పుతో మార్గనిర్దేశం చేయాలి. మొండితనం ఒక్కరోజులో పోదు, క్రమంగా తగ్గుతుంది. పిల్లలు చిన్న విజయాలు సాధించినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు ప్రశంసించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా బాగా చేశావు అనే మాట పిల్లలకు గొప్ప ప్రేరణ. ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్నది తల్లిదండ్రులు స్పష్టంగా చెప్పాలి. నియమాలు స్పష్టంగా ఉంటే పిల్లలు గందరగోళానికి గురికారు. తల్లిదండ్రులు తమ ప్రవర్తనతోనే పిల్లలు ఆదర్శంగా నిలవాలి. ఉదాహరణకు, తల్లిదండ్రులు సహనం చూపితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. శిక్షించకుండా తప్పు చేసినప్పుడు దాని ఫలితాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే సామర్థ్యం పిల్లలకు పెరుగుతుంది. పిల్లలతో ఆడడం, మాట్లాడడం ద్వారా వారితో అనుబంధం పెరుగుతుంది. తల్లిదండ్రులు సమయం కేటాయిస్తే పిల్లలు మొండితనం తగ్గిస్తారు. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం ఉంటే పిల్లలు సహజంగానే సానుకూలంగా మారుతారు. మొండిగా వ్యవహరించే పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడం అనేది నేటి కాలంలో ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం నియంత్రణ మాత్రమే సరిపోదు. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మార్పు తీసుకురావాలి. పిల్లలు మొబైల్ ఎందుకు కోరుకుంటున్నారు? 1, బోర్ కొట్టడం వల్ల. 2, తల్లిదండ్రులు బిజీగా ఉండి వారికి సమయం ఇవ్వలేకపోవడం వల్ల. 3, సోషల్ మీడియా లేదా గేమ్స్లో ఉండే డోపమైన్కి అలవాటు పడడం వల్ల. ఇది క్రమంగా వారిని మొబైల్ ఎడిక్షన్ వైపు నడిపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటల కంటే వారు చేసే పనులనే ఎక్కువగా అనుకరిస్తారు. వారు చేతిలో ఫోన్ పెట్టుకొని ఫోన్ వద్దు అని పిల్లలకు చెప్తే అది ఏమాత్రం ప్రభావం చూపదు. ఆఫీసు పని అయిపోయాక ఇంట్లో కనీసం 2 నుండి 3 గంటలు ఫోన్ పక్కన పెట్టాలి. భోజనం చేసేటప్పుడు ఎవరూ ఫోన్ చూడకూడదనే నియమాన్ని తల్లిదండ్రుల నుండే ప్రారంభించాలి. పిల్లలతో మొండిగా కాకుండా స్నేహపూర్వకంగా మాట్లాడి ఫోన్ వాడకం వల్ల కలిగే నష్టాలను, కంటిచూపు దెబ్బతినడం, ఏకాగ్రత తగ్గడం వంటి వాటి గురించి కథల రూపంలో వివరించాలి. రోజుకి కేవలం 1 గంట మాత్రమే ఫోన్ చూడవచ్చని, అది కూడా హోంవర్క్ పూర్తయ్యాక అని ఒక ఒప్పందం చేసుకోవాలి. పిల్లలకు ఫోన్ ఎందుకు అవసరమవుతుందంటే వారికి మరో ఆసక్తికరమైన పని లేనప్పుడు. సాయంత్రం వేళల్లో వారిని స్నేహితులతో ఆడుకోనివ్వాలి. పెయింటింగ్, మట్టి బొమ్మలు చేయడం లేదా చిన్న చిన్న ఇంటి పనుల్లో వారిని భాగస్వామ్యం చేయాలి. రాత్రి పడుకునే ముందు కథల పుస్తకాలు చదివి వినిపించే అలవాటు చేయాలి. ఇది వారి ఊహాశక్తిని పెంచుతుంది. పిల్లలు ఫోన్ కోసం లేదా వీడియో గేముల కోసం ఏడుస్తున్నప్పుడు లేదా గొడవ చేస్తున్నప్పుడు విసుగు చెంది ఫోన్ ఇచ్చేస్తుంటారు. ఇది అతిపెద్ద తప్పు. తల్లిదండ్రులు పిల్లలు ఎంత ఏడ్చినా నిర్ణయం మార్చుకోకూడదు. వారి ప్రతిరోజు విషయాల్లోని గురించి, బయట ప్రకృతిని గురించి చూపిస్తూ వివరించాలి. తల్లిదండ్రుల ఆప్యాయత, సమయం, మార్గనిర్దేశం పిల్లల భవిష్యత్తును నిర్మించే శక్తివంతమైన సాధనాలు.
1: కార్యక్రమంలో మీరింతవరకు పిల్లల్లో మొండితనం తగ్గించడంలో తల్లిదండ్రుల బాధ్యత శ్రీమతి రావులపల్లి సునీత గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

కార్యక్రమంలో మీరింతవరకు లలితగీతం విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది సేపట్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: तथा अश्मिता चालिहा ने कोरिया मास्टर्स बैडमिंटन टूर्नामेंट के महिला सिंगल्स के सेमीफाइनल में प्रवेश किया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు గమనిక, 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు.

0: the digital.
1: Download Waves OTT app now and watch for free.
2: జానే తూయా జానే నా చిత్రానికి రషీద్ అలీ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు రెడీగా ఉన్నారా? మరి ఈనాటి మన యువలయ క్విజ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం? నేనడిగే ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం తెలిస్తే 0866-244-8822 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి స్టార్ట్ చేసేయమంటారా? ముందుగా నేను అడగబోతున్న ప్రశ్న, సముద్ర మరియు విమాన ప్రయాణాల్లో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? ప్రశ్న మరొకసారి, సముద్ర మరియు విమాన ప్రయాణాల్లో దూరాలను

కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? ఓకేనా? మరి ఆన్సర్ తెలిస్తే 0866-24888 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం రంగం చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

ఓకే అండి, పాట విన్నారుగా. మరి ప్రశ్న మరొకసారి చెప్తున్నాను. సముద్ర మరియు విమాన ప్రయాణాల్లో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది అని అడిగాను కదా. ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మిడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. నేదునూరి కళ్యాణ్చారి, రిత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి.

ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కోనసీమ జిల్లా మురిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురుహరి యశోదా జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, శోభన్ బాబు, సాయి ప్రకాష్, బ్రహ్మయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. గుండుగొలను కొనకొల్ల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి వదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి సాల్మాన్ రాజు, శశిరెడ్డి, చిన్నప్ప, ముంతా పెద్దన్న, వెంకటేశ్వర్లు, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, బండారు శంకరయ్య వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి.

చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి, కొల్లా సుధాకర్ రెడ్డి ప్రసాద్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. తరువాత ఎవరు పంపించారంటే ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్, కిషోర్, గోపీనాథ్, ఇస్మాయిల్, మస్తాన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్, నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత కె సురేంద్రనాథ్ ఒడిషా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత ముసాపేట, మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్ అని ఇప్పుడు అడుగుతున్నారు. సముద్ర మరియు విమాన ప్రయాణాల్లో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? ఓకేనా? ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్, విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, కిషోర్, మహమ్మద్ రఫీ బాయ్, కాదర్ బాషా బాయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపురం నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు, బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోవర్ధన్రావు, ఇంద్రబాబు, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్ వీరందరూ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సులోచన, కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుండి రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్ర, సర్వేపల్లి నుంచి, రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమలా, యేసుపాదం, హేమసుందర్, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన కరెక్ట్ ఆన్సర్ అండి. పాపినేపాలెం సూర్యనారాయణ, ఈశ్వరమ్మ కరెక్ట్ ఆన్సర్. తుమ్మా, పద్మావతి, ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి వాణి, వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. డి అరుణ, మోహన్, దివ్యబాయ్, అజయ్, శృతి ఉట్కూరు నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. గార్ల దినే నుండి సుబ్బు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్, బౌరంపేట నుండి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? ఇంకొకరు పంపించారు. చిన్న చింతకుంట, మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాజేష్, శ్రీవల్లి, కుమార్, చందన, భాగ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మరి ఆన్సర్ చూసేద్దామా? నేను అడిగిన ప్రశ్న, సముద్ర మరియు విమాన ప్రయాణాల్లో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది అన్నాను కదా, నాటికల్ మైలు. ఓకేనా? ఇది 1.852 కిలోమీటర్లతో సమానం.

మామూలుగా నేల మీదైతే మనం స్కేళ్ళు మీటర్లు ఉపయోగించి కొలుస్తాం కదా, మరి సముద్రంలో అలాగే గాలిలో దూరాలను కొలవడానికి నాటికల్ మైళ్ళను ఉపయోగించి కొలుస్తారు. మరి మన రెండవ క్వశ్చన్ చూసేద్దామా. కాగితాన్ని ఏ చెట్టు కలపతో తయారు చేస్తారు? ప్రశ్న మరొకసారి, కాగితాన్ని ఏ చెట్టు కలపతో తయారు చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం భీమా చిత్రం నుంచి పాట విందాము.

నేనడిగిన ప్రశ్న, కాగితాన్ని ఏ చెట్టు కలుపతో తయారు చేస్తారు అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు శ్యామ్ నెల్లూరు నుంచి. కంగ్రాచ్యులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఒంగోలు నుంచి. తరువాత ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమలా యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. బత్తిన రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మొరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. వాటికి పర్టికులర్గా కొన్ని పేర్లు ఉన్నాయండి, ఆ పేర్లు మెన్షన్ చేయండి, అప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా? తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోలు నుండి వాణి, తేజ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పేర్లు పంపించలేదు, ఆన్సర్ మాత్రమే పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, లడ్డూబాబు, లక్ష్మీవర్మ, సోనిక ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. శశిరెడ్డి, చిన్నప్ప, ముంతాపెద్దన్న, నరేంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, బండారు శంకరయ్య వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి, వెంకటేష్, శ్యామల, అయోన్స్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినేపాలెం నుండి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శంకర్ డేవిడ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమణుగు కొల్లా సుధాకర్ రెడ్డి, ప్రసాద్ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామూర్తి బెంగళూరు నుంచి, పర్టికులర్ నేమ్ మెన్షన్ చేయమని చెప్పానండి నేను, ఓకేనా? వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి ఆల్రెడీ మీరు పంపించేశారండి, నేను చదివాను, ఓకేనా? నిజామాబాద్ జిల్లా తాళరాంపురం నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయికుమార్, ఆమని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుండుగొలను శ్రీనివాసరావు, సతీష్ శ్రీనివాస్, సత్యనారాయణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ప్రశ్న ఏంటండి అని అడుగుతున్నారు, కాగితాన్ని ఏ చెట్టు కలపతో తయారు చేస్తారు? ఓకేనా, మరి ప్రశ్నకి సమాధానం తెలిస్తే పంపించండి. తర్వాత ఎవరు పంపించారో చూసేద్దాం. ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్, కిషోర్ గోపినాథ్, ఇస్మాయిల్ మస్తాన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుండి రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత డి గోవర్ధనరావు, ఇంద్రబాబు, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతీబాయ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోలు నుండి వాను, క్షమించాలి, వాణి, వాసు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత హుస్సేన్ దాదా, అక్రమ్, సావిజ్, అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, తయ్యూబ్ వీరందరూ కూడా ఇంకోళ్ళు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. శ్రీనివాసులు ఆలగడ్డ నుండి, ఓకే అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరు పేరు విడిగా ఆన్సర్ విడిగా పంపిస్తే చదవటానికి కుదురుతుందండి, మొత్తం కలిపి పంపిస్తే తెలియటం లేదు. ఓకేనా. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, కిషోర్, వంశీ, మహమ్మద్ రఫీ బాయ్, పూరి ప్రకాష్, కాదర్ భాషాబాయ్ వీరందరూ కూడా నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, పద్మావతి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహబూబ్ సుభాని, కొత్తపేట గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉట్కూరు నారాయణపేట నుంచి అరుణ, మోహన్, దివ్యబాయ్, అజయ్, శృతి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

తుమ్మా పద్మావతి ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న, కాగితాన్ని ఏ చెట్టు కలపతో తయారు చేస్తారు అని అడిగాను కదా. ఇంకొక ఇద్దరు పంపించారు, చూద్దాం. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక, హరికిషన్, చంద్రబాయ్, నాగమణి, నరేష్, శ్రీవల్లి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ చూద్దాం. పైన్, యూకలిప్టస్, ఫిర్, బిచ్, వెదురు, వీటిల్లో ఏ ఆన్సర్ పంపించినా ఓకే అని చెప్పేశానండి. కాగితం తయారీకి ప్రధానంగా ఈ చెట్లను ఉపయోగిస్తారు. వీటి చెక్కలో ఉండే సెల్యులోస్ ఫైబర్స్ కాగితపు గుజ్జు తయారీకి చాలా అనువుగా ఉంటుంది. అందువల్ల వీటిలో సాఫ్ట్ వుడ్స్ అని, హార్డ్ వుడ్స్ అని ఉంటాయి. వాటిని ఉపయోగించి మనకి చక్కగా మృదువైన కాగితం తయారవుతుంది. ఓకేనా, మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి మన మూడో ప్రశ్న చూసేద్దామా. ఇప్పుడు ఒక ఈజీ క్వశ్చన్ అడిగేస్తున్నాను. తెల్లారు లేస్తే పడుకునే వరకు కూడా మన చేతిలో ఉంటూ ఉంటుంది. దేన్నైనా మర్చిపోతాం, కానీ దాన్ని మాత్రం మనం ఎక్కడా వదిలిపెట్టం కదా. అటువంటి మొబైల్ని తెలుగులో ఏమంటారు? చాలా ఈజీగా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? సమాధానం తెలిస్తే 0866242481 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం తొలి ప్రేమ చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

మరి ఆన్సర్స్ వచ్చేసినాయి, చూసేద్దాం. నేను అడిగిన ప్రశ్న, మొబైల్ను తెలుగులో ఏమంటారు? కదా, చాలా ఈజీ కదా, అందుకే అందరూ పంపించేశారు. మరి మనం చూసేద్దాం. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ తెనాలి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ అండి. శేషాద్రి నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ సైనిక్ పోర్ కాలనీ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడదల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్ అండి. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుండుగొలను మద్దుల శ్రీనివాసరావు, సతీష్, రామోజీ, శ్రీనివాస్ బాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్వీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోట హారిక రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. వీరయ్య, సురేష్ కుమార్, లక్ష్మీప్రసన్న, రిత్విక్, మనస్విని, ఇందిరమ్మ కాలనీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ పంపించారు, పేరు పంపించలేదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుండి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచిరామూర్తి బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా తాళ్ళరాంపురం నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తరువాత పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి సాల్మన్ రాజు, శశిరెడ్డి, చిన్నప్ప, ముంతా పెద్దన్న, నరేంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణ.

మస్తాన్ భాషా ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలు నుండి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయా కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్ కిషోర్ గోపీనాథ్ ఇస్మాయిల్ మస్తాన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెల్లూరు నుంచి గడ్డం అంకయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హుసేన్ దాదా అక్రమ్ సావిజ్ అన్నారం వినయ్ కుమార్ కరీముల్లా బక్షు తయబ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి సుధాకర్ రెడ్డి ప్రసాద్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కె సురేంద్రనాథ్ ఒడిషా నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసులు ఆలగడ్డ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అక్షజ్ ఆశ్రవ్ సింబా ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయ్ సోనిక ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తరువాత ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాబ్ కిషోర్ వంశీ మహమ్మద్ రఫీబాయ్ కాదర్ బాషాబాయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌధామిని వసుంధర ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి అందరూ కూడా కరెక్ట్ ఆన్సరే పంపించారు. చూద్దాం నెక్స్ట్ ఎవరు పంపించారు. వనపర్తి నుంచి గోవర్ధన్రావు ఇంద్రబాబు భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయ్ మోతీబాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొల్లా సుధాకర్ రెడ్డి ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ చూసేద్దామా. మొబైల్ను తెలుగులో ఏమంటారు అని అడిగాను కదా, చరవాణి. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కీటకాహార మొక్క అంటే ఏమిటి? ప్రశ్న మరొకసారి, కీటకాహార మొక్క అంటే ఏమిటి? ఓకేనా, మరి ఈ ప్రశ్నకు సమాధానం చూసేలోగా మనం ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి నేను అడిగిన ప్రశ్న కీటకాహార మొక్క అంటే ఏమిటి అని అడిగాను కదా, ఈ ప్రశ్నకి సమాధానం చూసేద్దాం. ఆ మొక్క పేరు మెన్షన్ చేయండి. ఓకేనా, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి, వీరు ఢిల్లీ నుంచి సమాధానం పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండి. అక్షజ్ ఆశ్రవ్ సింబా ఒంగోలు నుండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

సుబ్రమణి పెద్దనపల్లి కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసులు ఆల్గడ్డ నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరయ్య, సురేష్ కుమార్, లక్ష్మీప్రసన్న, రిత్విక్, మనస్విని వీరందరూ కూడా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా, సుహాస్, హోస్కోట కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అనంతపురం నుండి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, సాల్మాన్ రాజు, శశిరెడ్డి, చిన్నప్ప, ముంతా పెద్దన్న, నరేంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, కరెక్ట్ ఆన్సర్ అండి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథ్పురం నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. హుసేన్ దాదా, అక్రమ్, సావిచ్, అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, బక్షు, తయ్యప్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్ అండి. వరగంటి బద్రీ విశాల, నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ పంపించలేదు, పేర్లు మాత్రమే పంపించారు. నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్ అండి. బి విజయకుమార్ రెడ్డి, నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, గీతికాభిరామ్, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇందాక ప్రశ్నకి ఇప్పుడు సమాధానం పంపిస్తున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను, కీటకాహార మొక్క అంటే ఏమిటి, మీకు తెలిస్తే ఆ మొక్క పేరు కూడా పంపించండి, ఓకేనా? కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, కరెక్ట్ ఆన్సర్.

చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీబాయ్, కిషోర్, వంశీ, ప్రకాష్, కాదర్ బాషాబాయ్, సర్దార్ బాయ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెల్లూరు దగదర్తి నుంచి రవి, సుధాకర్ రెడ్డి, ప్రసాద్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, నెక్స్ట్ ఎవరు పంపించారంటే విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరు ఫస్ట్ క్వశ్చన్కి పంపించలేదనుకుంటా, పంపించారా? ఓకే, నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? నేను అడిగిన ప్రశ్న, కీటకాహార మొక్క అంటే ఏమిటి అని అడిగాను కదా, దానికి ఆన్సర్ తన వద్దకు వచ్చే కీటకాలను, పురుగులను ఆకర్షించి అవి వాలగానే వాటిని బంధించి తినేస్తూ ఉంటుంది ఈ మొక్క. నెంపతిస్ అనేది చాలా ఫేమస్ మొక్క అలాంటి మొక్కల్లో. ఓకేనా, మరి కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. ఇక మనకి ప్రశ్న అడిగే టైం లేదు కాబట్టి ఒక మంచి పాట విందాం.

0: దొంత నకర నకర నకర దొంత నకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట
1: మనం పిల్లికి ఎదురు పడితే కర్మకాలి చచ్చునంట బల్లి పలుకు సత్యమంట బల్లి పడితే

ఓకే అండి, మరి పాట విన్నారు కదా. ఈనాటి మన యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా కందికొండ సాహిత్యంలో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఈ చిత్రానికి చక్రి పాడిన పాట వింటారు.

0: పిచ్చోడా, నన్ను నువ్వు చూసిన తర్వాతే ఇష్టపడ్డా, కానీ నేను నిన్ను చూడకముందే ఇష్టపడ్డా. 91221 నెంబర్ ఓ పత్రం ఉంది, అదేంటో కనుక్కో చూద్దా.
1: కార్యక్రమంలో తరువాత బొమ్మరిల్లు చిత్రానికి జేమ్స్ శ్రీనివాస్, గోపికా పుణ్యమ పాడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల రవికుమార్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో ముందుగా జాతీయ చేనేత దినోత్సవం గురించి కొన్ని మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక దేశ సంస్కృతి, సాంప్రదాయం, ఆత్మగౌరవం ఇవన్నీ ఒకే చోట కనిపించాలంటే అది మన భారతీయ చేనేతలోనే కనిపిస్తుంది. నూలు దారాలతో అద్భుతమైన కళాకాండాలను సృష్టిస్తూ తరతరాలుగా మన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న మహోన్నత కళాకారులకు కృతజ్ఞతలు తెలిపే పవిత్రమైన సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున కేవలం ఒక చేనేత దినోత్సవం మాత్రమే కాదు, మన భారతీయ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 1905 స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకునే రోజు కూడా ఇదే రోజు. విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశంలో తయారు చేసే వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా మన భారతీయుల్లో దేశభక్తి భావాలను మేల్కొలిపిన గుర్తుగా ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది. సరిగ్గా 1905వ సంవత్సరంలో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ గారు బెంగాల్ విభజనను ప్రకటించగా, మరి దానికి వ్యతిరేకంగా 1905వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన కలకత్తా టౌన్ హాల్లో జరిగిన చారిత్రక సమావేశంతో

స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. మరి అప్పటి నుంచి భారతీయులు విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలను వినియోగించాలని సంకల్పించారు. అనంతరం మహాత్మాగాంధీ గారు ఖాదీ ఉద్యమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొచ్చారు. ఈ చారిత్రక ప్రాధాన్యతను గుర్తిస్తూ మన భారత ప్రభుత్వం సరిగ్గా 2015వ సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించింది. తొలి జాతీయ చేనేత దినోత్సవాన్ని 2015వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన చెన్నైలో మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఒక చేనేత వస్త్రం మన దగ్గరకు చేరుకునే వరకు ఒక చేనేత కార్మికుడు పడే శ్రమను మనం ఊహించడం కూడా చాలా కష్టమే. ముందుగా పత్తిని శుభ్రపరచడం, దారాలను ఆరబెట్టడం, మగ్గాన్ని సిద్ధం చేయడం, ప్రతి దారాన్ని ఎంతో జాగ్రత్తగా అమర్చడం, చివరకు గంటల తరబడి మగ్గం ముందు కూర్చొని వస్త్రాన్ని నేయడం జరుగుతుంది. కొన్నిసార్లు అయితే ఒక చీరను తయారు చేయడానికి 3 నుండి 10 రోజుల సమయం కూడా పడుతుంది. అందుకని ఒక్క మాట గుర్తుంచుకోండి, మనం ధరించే ఒక చేనేత వస్త్రం వెనుక ఎంతోమంది కష్టం దాగి ఉంటుంది. అలాగే చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక కార్యక్రమాలను చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా పేద ప్రజలకు నైపుణ్య శిక్షణ, డిజైన్ అభివృద్ధి, మార్కెటింగ్ వంటి సహాయాలు అందిస్తుంది. అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ ప్రదర్శనల్లో చేనేత ఉత్పత్తులు విక్రయాలకు అవకాశాలు కల్పిస్తుంది. అందుకని ఈ సందర్భంగా మన చేనేత కార్మికుల కష్టాన్ని గౌరవిద్దాం, స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగిద్దాం. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు దొంగ మొగుడు చిత్రానికి వేటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీతంతో ఎస్పి బాలు జానకి ఆలపించిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

ఒక మంచి పాట వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా మరొక అంశంలోకి వెళ్ళిపోదాం. మన భారతదేశం అనేక సంస్కృతులకు, సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు ఒక నిలయంగా ఉంటుంది. మన దేశంలోని ప్రతి రాష్ట్రానికి తనదైన ప్రత్యేక పండుగలు, పూజా విధానాలు ఉంటాయి. ఈ విశిష్ట సాంప్రదాయాలలో ఈశాన్య భారతదేశంలోని త్రిపుర రాష్ట్రంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఉత్సవమే కేర్ పూజ. ప్రకృతి, గ్రామరక్షణ, ప్రజల ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం కోసం నిర్వహించే ఈ పూజ త్రిపుర ప్రజల ఆధ్యాత్మిక జీవన విధానానికి ప్రతీకగా నిలిచింది. ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు, ఇందులో ప్రకృతిని గౌరవించడం, సమాజ ఐక్యతను కాపాడుకోవడం, పూర్వీకుల సాంప్రదాయాలను తరతరాలకు అందించడం వంటి గొప్ప విలువలను ప్రతిబింబించే సాంస్కృతిక వారసత్వం అని చెప్పాలి. ఇప్పుడు కేర్ పూజ యొక్క చరిత్ర గురించి కొన్ని మాటలు వివరంగా తెలుసుకుందాం. కేర్ పూజ అనేది త్రిపురలోని ఆదివాసి ప్రజలకు చెందిన ఒక సాంప్రదాయ పండుగ. ముఖ్యంగా కార్చి పూజ ముగిసిన అనంతరం జులై లేదా ఆగస్టు మాసంలో త్రిపుర సాంప్రదాయ చంద్ర పంచాంగాన్ని అనుసరించి ఈ కేర్ పూజను నిర్వహిస్తారు. మన స్థానిక భాషలో కేర్ అనే పదానికి రక్షణ కవచం అనే అర్థం. త్రిపుర ప్రజల నమ్మకం ప్రకారం కేర్ పూజ నిర్వహించడం వల్ల గ్రామంలో శాంతి నెలకొంటుందని, అంటువ్యాధులు దూరమవుతాయని, ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ లభిస్తుందని, కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతుందని ఎంతగానో నమ్ముతారు. ఈ పూజలో ముందుగా ఒక పవిత్రమైన ప్రాంతాన్ని నిర్ణయించి దానికి ప్రత్యేక సరిహద్దును ఏర్పరుస్తారు. పూజ జరుగుతున్న సమయంలో ఎవరు అనుమతి లేకుండా ప్రవేశించరు, అలాగే బయటకు కూడా వెళ్లరు. ఇది దేవతలకు వారిచ్చే గౌరవానికి సంకేతంగా భావించబడుతుంది. సాంప్రదాయ వస్త్రధారణలో పూజారులు వేదోక్త మంత్రాలను చదివి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. మన పూర్వీకులు ప్రకృతిని దైవంగా భావించి జీవించిన విధానాన్ని ఇది గుర్తు చేస్తుంది. మన స్థానిక సంస్కృతులు కనుమరుగు కాకుండా వాటిని సంరక్షించడం ప్రతి యువకుడి బాధ్యత అని గుర్తుంచుకోండి. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు మున్నా చిత్రానికి హ్యారిస్ జైరా సంగీతంతో హరిచరణ్ సాధన సర్గం పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

సమాజానికి చెందిన గాథా గహంబర్ ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన ఏకదైవ మతాలలో ఒకటైన జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించే పార్సీలకు ఈ గాథా గహంబర్ అనేది అత్యంత పవిత్రమైన వేడుక. ఇది కేవలం ఒక మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు, పూర్వీకుల పట్ల కృతజ్ఞతను తెలియజేసే ఒక గొప్ప సాంప్రదాయం. జొరాస్ట్రియన్ మతాన్ని సుమారు 3000 సంవత్సరాల క్రితం ప్రవక్త జరదృష్టుడు స్థాపించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన బోధించిన మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులనే 3 సూత్రాలు ఈ మతానికి మూలస్తంభాలు. గహంబర్ అనే పదానికి అర్థమేమిటంటే ఋతుపర్వం లేదా పవిత్ర సమయం అనే అర్థం వస్తుంది. జొరాస్ట్రియన్ సాంప్రదాయంలో సంవత్సరానికి మొత్తం 6 గహంబర్లు ఉంటాయి. వీటిలో చివరిది అత్యంత పవిత్రమైనది, అదేనండి గాథా గహంబర్. గాథా అనే పదం జరదృష్టుడు రచించిన పవిత్రమైన గీతాలను సూచిస్తుంది. గాథా గహంబర్ సాధారణంగా జొరాస్ట్రియన్ క్యాలెండర్లోని 5 గాథా రోజులలో నిర్వహించబడుతుంది. అందుకని ఆగస్ట్ నెలలో 5 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ 5 రోజుల పాటు పార్సీలు తమ అగ్ని దేవాలయాలకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అలాగే పవిత్రమైన అవెస్టా గ్రంథములని గాథలను అధ్యయనం చేస్తారు. తమ కుటుంబంలో మరణించిన తల్లిదండ్రులను, పూర్వీకులను, కుటుంబ సభ్యులను భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనంలో పాల్గొంటారు. ఈ గాథా గహంబర్ సందర్భంగా పేదలకు ఆహారం అందించడం, దానధర్మాలు చేయడం, అవసరమైన వారికి వస్త్రాలు, ఔషధాలు అందించడం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన వేడుక యువతకు ఎన్నో విలువైన సందేశాలను అందిస్తుంది. మంచి ఆలోచనతో జీవించడం, నిజాయితీతో మాట్లాడడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం, పెద్దలను గౌరవించడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి గొప్ప గొప్ప విలువలను ఈ గాథా గహంబర్ మనకు నేర్పుతుంది. నేటి వేగవంతమైన జీవితంలో స్వార్థం కంటే సేవాభావం గొప్పదని, మతభేదాల కంటే మానవత్వమే శాశ్వతమని ఇప్పటి కాలం యువత గ్రహించాలి. దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలంటే వ్యక్తిత్వ వికాసంతో పాటు సామాజిక బాధ్యత కూడా అవసరమని ఈ పండుగ మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మన పూర్వీకులను గౌరవిస్తూ, వారి ఆశయాలను కొనసాగిస్తూ, మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులతో మన జీవితాన్ని కొనసాగిద్దాం. కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు, స్వర్ణకమలం చిత్రానికి సిరివెన్నెల సాహిత్యం, ఇళయరాజా సంగీతంతో ఎస్పి బాలు జానకి ఆలపించిన పాట ఇప్పుడు మీకోసం. వింటూ ఆనందించండి.

మన భారతీయ సాహిత్య చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహాకవి, నవల రచయిత, సంగీత సృష్టికర్త, మానవతావాది, నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవితం గురించి కొన్ని విశేషమైన మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1861 మే 7వ తేదీన అప్పటి బ్రిటిష్ భారతదేశంలోని కలకత్తా నగరంలో జోరా సాంకో ఠాకూర్ బారిలో జన్మించారు. ఆయన తండ్రి దేబేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదాదేవి. చిన్నప్పటి నుంచే ఆయనకు చదువుపై, సాహిత్యంపై, అలాగే సంగీతంపై కూడా ఎంతో ఆసక్తి ఉండేది. సాధారణ పాఠశాల విద్య కంటే ఇంటి వద్దే గురువుల ద్వారా ఎక్కువగా విద్యను అభ్యసించేవారు. తరువాత 1878 రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇంగ్లాండ్కి వెళ్ళి లండన్ యూనివర్సిటీ కాలేజీలో చేరి న్యాయశాస్త్రం చదవడం ప్రారంభించినప్పటికీ ఆ చదువును పూర్తి చేయకుండా సగంలోనే భారతదేశానికి తిరిగి వచ్చేశారు. తన చిన్న వయసులోనే కవితలు, కథలు,

0: వ్యాసాలు రాయడం ఆయన ప్రారంభించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారతదేశ ప్రజలకు చేసిన సేవలు ఎంతో గొప్పవి. స్వాతంత్రోద్యమ సమయంలో ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఆయన ఎన్నో రచనలు రచించారు. విద్య ద్వారా సమాజం మారుతుందని ఆయన ఎప్పుడూ తన ప్రసంగాల్లో చెప్పేవారు. అందుకేనండి 1901 సంవత్సరంలో శాంతినికేతన్ విద్యా సంస్థను కూడా ఆయన స్థాపించారు. తరువాత అది విశ్వభారతి విశ్వవిద్యాలయం.
1: ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బీసీల సంరక్షణ కోసం త్వరలోనే చట్టం రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చేనేతలకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వార్తల వివరాలు. వెనుకబడిన తరగతుల సంరక్షణ కోసం త్వరలోనే చట్టం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నేతన్న సేవలో సంక్షేమ పథకాన్ని ప్రారంభించి 71,536 చేనేత కుటుంబాలకు 179 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీసీలకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోందన్నారు. చేపల వేట నిషేధ సమయంలో 134,000 మత్స్యకార కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున 2 ఏళ్లలో 505 కోట్ల రూపాయలు ఇచ్చామని, వడ్డెరలకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకు ఎక్సైజ్ షాపులు కేటాయించామని వివరించారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు బీసీలకు 3 కిలోవాట్లకు అదనంగా 20,000 రూపాయల రాయితీ ఇస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: చేనేతని ప్రోత్సహిస్తూనే మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలని చేస్తాం. ఆదాయం పెరిగితే సంక్షేమాన్ని ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ విషయంలో ఎక్కడా రాజీ పడవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా ఒక పైసా అవినీతి లేకుండా మీకు పనులు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం.
0: రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఒడ్డిమెట్ట గ్రామంలో పర్యటించారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం,

ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 660 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమ కార్యక్రమాలను, 500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు చేపట్టామన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రాంతీయ అభివృద్దికి మరింత ఊతం లభిస్తుందని, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట ప్రభుత్వం చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తిలారు గ్రామంలో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని చేనేత కుటుంబాలకు 3 కోట్ల 62 లక్షల రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ చేనేత రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రాజమహేంద్రవరంలో వాహనం ఢీకొని 2 వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు రేంజ్ డీఐజీతో మాట్లాడిన ఆయన ఈ ప్రమాద ఘటనను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థులు ప్రియాంక, ఉమేష్ల ఆరోగ్య పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని బ్రహ్మకుమారిస్ ఆశ్రమ ప్రాంగణంలో నషాముక్త్ యువ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రహ్మకుమారిస్ కేంద్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నషాముక్త్ యువ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఉన్నతమైన లక్ష్యాలతో యువత ముందుకు సాగాలని, విద్య ద్వారా తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఔషధ తయారీ సంస్థల్లో జరిగే ప్రతి తనిఖీ, ప్రయోగశాల పరీక్ష, నియంత్రణ సంస్థలు తీసుకునే ప్రతి నిర్ణయం నేరుగా రోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా కార్యాలయం కంట్రీ డైరెక్టర్ గ్రెగరీ స్మిత్ అన్నారు. రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన ఆధ్వర్యంలో అమెరికా ఫార్మకోపియా, ఆల్ ఇండియా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ సహకారంతో విజయవాడలో నాణ్యమైన ఔషధాల భరోసా, నియంత్రణ, ప్రమాణాలు, తనిఖీల్లో శాస్త్రీయ విధానం అంశంపై ఈరోజు జరిగిన వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన మందులే ప్రజారోగ్యానికి రక్షణ అని, ప్రతి ఔషధ తనిఖీ రోగి భద్రత కోసమే అన్నారు. విశాఖ నగరంలో పోర్టు కార్యకలాపాల వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానిక పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర పోర్టులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ను ఈరోజు ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు. విశాఖ నగర భౌగోళిక పరిస్థితులు, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. డీఎస్సీ 2025 ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా అన్నారు. అమరావతి సచివాలయంలో శాప్ వైస్ చైర్మన్ ఎండీ భరణితో కలిసి ఆమె ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశామని, నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను గతంలో అనేకసార్లు వివరించామని చెప్పారు. మెగా డీఎస్సీ 2025 గురించి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, డీఎస్సీకి ఎంపిక కాని కొందరు అభ్యర్థులతో ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గుడిపాల మండలం కనకనేరు ఎస్టీ కాలనీలో ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయ

అని డీఎస్సీకి ఎంపిక కాని కొందరు అభ్యర్థులతో ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గుడిపాల మండలం కనకనేరు ఎస్టీ కాలనీలో ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీల సంరక్షణ కోసం త్వరలోనే చట్టం రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చేనేతలకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: राष्ट्रवादी कांग्रेस पार्टी इति दलस्य अथ शिवसेना दलस्य सदस्याः च समाविष्टाः। उपवेशनानन्तरं संसद परिसरे वार्ताहरैः सह सम्भाषमाणा शिवसेना सांसद ज्योति सावित्री नागनाथ वाघमारे इत्येषा प्रावोचत् यत् प्रधानमन्त्रिणा संसदि अनुक्षणं जायमानेषु व्यवधानेषु गहनचिन्ता प्रकटीकृता। सा अकथयत् यत् प्रधानमन्त्रिणा अवलोकितं यत् निरन्तर स्थगनेन व्यवधानेन च नवनिर्वाचिताः प्रतिभाशालिनश्च सदस्याः सदने स्वकीय विचारान् उपस्थापयितुं नैव पारयन्ति। प्रधानमन्त्री नरेन्द्र मोदी श्वः इण्डियन् इन्स्टिट्यूट् आफ् टेक्नोलॉजी इति संस्थायाः 75वें दीक्षांत समारोहे भागं भजिष्यति। प्रधानमन्त्री श्रीमोदी 3,000+ छात्रान् सम्बोधयिष्यति, येषु 87.5% शोधच्छात्राः समाविष्टाः। अत्रावसरे श्रीमोदी मेधाविभ्यः छात्रेभ्यः संस्थायाः प्रतिष्ठितानि सम्मानानि प्रदास्यति। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य नवदिल्ल्याः राष्ट्रपति भवने 25वें 2000वर्षस्य संत कबीर हस्तनिर्मित तन्तुकला पुरस्कारान् राष्ट्रिय हस्तनिर्मित तन्तुकला पुरस्कारान् च प्रदत्तवती। हस्तशिल्पिनां कलात्मकतां नवीनतां भारतीय परम्परायाः संरक्षणे तेषां योगदानञ्च सम्मानयितुम् आहत्य 22 पुरस्काराः, 3 सन्तकबीरपुरस्काराः, 21 च राष्ट्रियपुरस्काराः समर्पिताः। अस्मिन् अवसरे भारतस्य समृद्धन्यासस्य सम्माननाय 4 स्मरणीय प्रैषचटिकाः अपि विमोचिताः। राष्ट्रपतिः देशस्य वस्त्रशिल्पिभ्यः उद्यमेभ्यः छात्रेभ्यः अथ अस्य क्षेत्रस्य समस्तजनसमुदायाय च शुभकामनाः प्रदत्तवती।
1: मैं देश के प्रतिभाशाली बुनाकारों, डिजाइनरों, उद्यमियों, विद्यार्थियों और भारत के हथकरघा क्षेत्र से जुड़े सभी लोगों को बहुत बहुत शुभकामनाएं देती हूँ।
0: विदेश मंत्री डॉक्टर एस जयशंकर न्यगादीत यत् पाकिस्तान देशेन सह भारतस्य संबंधाः केवलं आतंकवाद मुक्तौ एव अग्रेसारयितुं शक्यन्ते। अद्य लोकसभायां एकस्मिन् लिखितोत्तरे डॉक्टर जयशंकर स्पष्टीकृतवान् यत् पाकिस्तान अद्यापि अतिसीम्नि भारतं विरुध्य आतंकवादं अस्त्ररूपेण उपयुङ्क्ते। अद्य भारतस्य उत्तरपश्चिम भागेषु अतिवृष्टिः अजायत। भारतर्तु विज्ञान विभागेन अद्य नवदिल्ल्यां मध्यमतः तीव्रवृष्ट्यै पीतवर्णपरा सञ्चेतना प्रख्यापिता। कोझिकोडे, कन्नूर, वायनाड, कासरगोड क्षेत्रेषु साम्प्रतं रक्तवर्णपरा सञ्चेतना प्रख्यापिता। अथ क्रीडा वार्तासु। भारतस्य ग्रैंडमास्टर आर प्रज्ञानन्द अमेरिकादेशे आयोजितायां ग्रैंड चेस टूर सेंट लुइस रैपिड एंड ब्लिट्ज इत्यस्यां प्रतियोगितायां विजयं प्राप्तवान्। 20-वर्षीयः प्रज्ञानन्द पेनल्टीमेट इत्यस्मिन् चक्रे उज्बेकिस्तानस्य ग्रैंडमास्टर जावोखे सिंदारोव इत्यनेन सह स्पर्धां समीकृत्य विजयं सुनिश्चितवान्। बैडमिंटन क्रीडायां भारतस्य क्रीडिके रक्षिता रामराज अथ अश्मिता चालिहा च अद्य दक्षिण कोरिया देशस्य आसन नगरे आयोजितायाः कोरिया मास्टर्स इत्यस्याः स्पर्धायाः महिलैकल वर्गे उपान्त्यचक्रे प्रवेशम् अलभिताम्। अश्मिता चालिहा जापान देशस्य क्रीडिकां हिना अकेची इत्येतां पराजित्य उपान्त्यचक्रे प्रवेशम् अकरोत् इति वार्ताः।
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ప్రసార విశేషాల అనంతరం ఈ సాయంత్రం 6:35 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత పరిశ్రమల అనుబంధం, సంస్థల తీరుతెన్నులు ఈ అంశం గురించి శ్రీ ఎం మోహన్ రావు గారితో పరిచయం వింటారు. 7:05 అలానే రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 పాడి పంటలు కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ స్వామినాథన్ గారి జన్మదినం సందర్భంగా శ్రీ పివి నరసింహారావు గారి అందించే వివరాలు, అనంతరం వరి పంట సాగులో మెలకువలు, సస్యరక్షణ ఈ అంశంపై రాచర్ల మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎస్కే అబ్దుల్ రఫీక్ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండిరలే. ఈ రాత్రి 8 గంటలకు యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఎన్విరాన్మెంట్ గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. 8:15కు పార్లమెంట్ రివ్యూ ఆంగ్లంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండిరి. 8:30కు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:40కు చిత్రమంజర్లో సినిమా పాటలు వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15కు స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30కు పాటకు వేళాయిరా శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 నుండి జానపద సంగీతం కార్యక్రమంలో ఆర్ కోటేశ్వరరావు బృందం పాడిన భారత కోలాటం భజన గీతాలు వింటారు. అనంతరం ఆ పాత మధురాలు మధురమైన పాత సినిమా పాటలు వింటారు. 11:00 హిందీలోను 11:05కు ఆంగ్లంలోనూ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6:05 అలానే 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన విష్ణు సహస్రనామ స్తోత్రం వింటారు. 6:30 శ్రమ గురించి శ్రీ దేవులపల్లి విశ్వనాథం గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో పంటల సాగుపై ఎల్నిలో ప్రభావం వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం బృందగానం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. రేపు ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో భర్తృహరి సుభాషిత వశిష్టం గురించి శ్రీ పుండరేక శర్మ గారి వివరణ, అనంతరం సినిమా పాటలు వింటారు. 7:45 చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. 8:30 ఈస్ట్ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెవి సత్యనారాయణ. రేపు ఉదయం 8:35 హలో ఎఫ్ఎం. రేపు శనివారం కనుక కేవలం మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయవలసి ఉంటుంది. హలో ఎఫ్ఎం 9:30 మహిళా భారతి శ్రీల కార్యక్రమంలో కుక్కబుద్ధి కథానిక వింటారు. రచనా పఠనం శ్రీమతి జేవిఎస్ లక్ష్మి. అనంతరం స్నేహం కథానిక వింటారు. రచన శ్రీమతి పి జయప్రద. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. మధ్యాహ్నం 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం మరియు రేపటి ప్రభాత ప్రసారంలో మీ అభిమాన మార్కాపురం కేంద్రం నుండి ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత పరిశ్రమల అనుబంధ సంస్థల తీరుతెన్నులు శ్రీ ఎం మోహన్ రావు గారితో పరిచయం. పరిచయం వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడుగుల తామర సైబాల్, బురద పుల్ల సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత పరిశ్రమల అనుబంధ సంస్థల తీరుతెన్నులు ఈ అంశంపై శ్రీ ఎం మోహన్ రావు గారితో పరిచయం.
3: మోహన్ రావు గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: మీరు రాష్ట్ర చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు కదా. ఇప్పుడు ముఖ్యంగా ఈ చీరాల ప్రాంతం అంటే చీరాల, జాండ్రపేట, ఈపురపాలెం, వేటపాలెం ఈ ప్రాంతాలని మనం చూసుకున్నట్లయితే ఈ చేనేత పరిశ్రమకి ఒక ముఖ్యమైన ప్రాంతాలుగా భాషలుతుంది అనాదిగా చూసుకున్నట్లయితే. ఆ విధమైన ప్రశస్తి కానీ ఆ ప్రసిద్ధి కానీ ఈ ప్రాంతానికి ఎందుకు కలిగింది, కాస్త వివరణాత్మకంగా మాకు కావాలి.
4: మీరు మంచి ప్రశ్న అడిగారు. చీరాల ప్రాంతంలో చేనేతలు బ్రిటిష్ వాళ్ళ వలస పాలనలో ఉన్నప్పటి నుంచి కూడా పేరెన్నిక కలిగినటువంటి ఉత్పత్తులను తయారు చేసేవాళ్ళు. ఉదాహరణకి మన ఇప్పుడు ఉన్నటువంటి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు తేలియా రుమాల్, అట్లానే రియల్ మద్రాస్ హ్యాండ్ కర్చీఫ్, అలానే మద్రాస్ బ్లీడింగ్ చెక్స్ అనే ఈ మూడు రకాల ఉత్పత్తులు విదేశాలకు ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయి. అంటే విదేశాలలో ఆ రోజుకి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నటువంటి ఫ్యాషన్ అభిరుచులకు అనుగుణంగా చీరాల ప్రాంతంలో ఉన్నటువంటి చేనేతలు ఉత్పత్తులు తయారు చేశారు. అందుకే మోటుపల్లి ఓడరేవు ప్రధాన కేంద్రంగా ఇక్కడ ఉన్నది. మోటుపల్లి ఓడరేవు ప్రాంతంగా పేరెన్నిక కలిగి ఉండటం వల్ల ఎక్స్పోర్ట్స్ అనేది మాకు ఇక్కడ తేలికగా జరిగేటటువంటి పరిస్థితి. ఈ ఉత్పత్తులు ఎక్కడ జరిగినా మద్రాసు నుంచి విదేశాలకు వెళ్ళాయి కాబట్టి అందుకే రియల్ మద్రాస్ హ్యాండ్ కర్చీఫ్ అనేటటువంటి ఇక్కడ ఉత్పత్తి రకమైన జాకార్డుకు వచ్చింది. ఇప్పుడు తేలియా రుమాలు అని నేను చెప్పానే దాన్నే ఇప్పుడు డబల్ ఎక్కట్ అని, పోచంపల్లి టయ్యండ ఎక్కట్ అని పేరుగాంచినటువంటి ఉత్పత్తి రకం ఏదైతే ఉందో అది చీరాల పుట్టి పెరిగినటువంటిది. చీరాల పుట్టినిల్లు, ఆ చీరాల పుట్టినిల్లులో కూడా చీరాల్లో ముత్యాలపేట దగ్గర ఉన్నటువంటి దామర్ల కుటుంబీకులు, గంజి ఇంటి పేరు కలిగినటువంటి కుటుంబీకులు దీన్ని చేసేవాళ్ళు. అయితే అది పోచంపల్లికి ఎందుకు వెళ్ళింది అని అంటే మాకు ఉన్నటువంటి మహానాయకుడు పెండి వెంకటరాములు గారు ఆ రోజున కులము వృత్తి అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మా ఆకురాతి రంగనాయకుల స్వామి గారు వాళ్ళు ఆ ప్రాంతానికి కరువు వచ్చి మన కులస్తులంతా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి ఈ ఉత్పత్తి రకాన్ని పరిచయం చేశారు. అందువల్ల అది కంటిన్యూటీలో వాళ్ళు ఉన్నారు, లక్షల మంది దాని మీద బ్రతుకుతున్నారు. ఇక్కడ వృత్తి లేకుండా పోయింది కొన్ని దశాబ్దాల నుంచి. వాళ్ళు పేటెంట్ తీసుకునేటప్పుడు కూడా మేము వాళ్ళకి సహకరించి ఆ పేటెంట్ వచ్చేదానికి కృషి చేశాం. చీరాలకి ఈ చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి మగ్గాలు పనిచేసే వాళ్ళంతా కూడా, చేనేత పనిచేసే వాళ్ళంతా కూడా ప్రధానంగా కావలసినటువంటి ముడి సరుకులు, ఈ ముడి సరుకులు ఎక్కడైతే లభ్యమవుతాయో ఆ స్కాటర్డ్గా విడివిడిగా ఉన్నటువంటి అక్కడక్కడ విసిరేసినట్టు ఉన్నటువంటి 10-20 మగ్గాల వాళ్ళు కూడా చీరాల కేంద్రంగా వచ్చి పక్కపక్క గ్రామాల్లోకి వచ్చారు. మొదట చీరాలు ఇంత పెద్ద సంఖ్యలో మగ్గాలు లేవు. ఆ విధంగా చాలా సుదూర ప్రాంతాల నుంచి, ఉదాహరణకి టంగుటూరు దగ్గర పల్లెటూర్లు, ఇటు దర్శి దగ్గర ఉన్నటువంటి పల్లెటూర్లు, అక్కడ ఉన్నటువంటి చేనేత వాళ్ళు కూడా రంగంలో వస్తున్నటువంటి ఒడిదుడుకులు తట్టుకోలేక ప్రధాన కేంద్రంగా నడపబడుతున్నటువంటి చేనేత పరిశ్రమ ఎక్కడున్నది అని వెతుక్కుంటే చీరాల ఒకటి కనపడతా ఉంది. వాళ్ళందరూ కూడా కుటుంబాలు వలసలు వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. అది చీరాల ప్రధానమైనటువంటి కేంద్రంగా చేనేతకి గుర్తింపు రావడానికి ఒక మూల కారణం.
3: ఇప్పుడు ఈ తేలియా రుమాల్ అంటే ఏమిటండి, అసలు ఏ విధంగా తయారు చేస్తారు, దాన్ని ఏ విధంగా నేస్తారు, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి?
4: అంటే తేలియా రుమాలకు ఉన్నది రంగుల అద్దకంలో ఒక దారాన్ని ఒక ముందుగా రబ్బర్తో కట్టి మిగిలిన ప్రాంతంలో రంగు అద్దకం చేస్తారు. ఆ రంగు అద్దకం చేసిన దాన్ని ఆరబెట్టిన తర్వాత ఎక్కడైతే రబ్బర్ కట్టారో దానికి మరొక రంగుని వేయటం జరుగుతుంది. డిజైన్ కూడా

0: వాళ్ళు గజం వెడల్పు కలిగినటువంటి ఆసులో ఆ డిజైన్ని పోగులకి డిజైన్ వేసుకునేటువంటి పరిస్థితి ఒకటి. తర్వాత ఆ రంగులన్నీ కూడా ప్రకృతి రంగులు, ఇప్పటిలాగా కెమికల్ రంగులు లేవు. ఆ రంగులు కూడా ఆయిల్తో తయారు చేసేటటువంటి కొన్ని ప్రత్యేక నైపుణ్యతగా చేసేటటువంటి కాబట్టి ఆ రంగు అద్దకం వాసన రాదు, ఎటువంటి వాసన. రెండోది బట్ట చినిగిపోయే వరకు రంగు ఎక్కడా పోదు. మూడోది ఎటు చూసినంటే మనం తిరగా మరగా అంటాం, ఉల్టా అని అంటాం. ఫ్యాబ్రిక్ ఎటు చూసినా అదే బొమ్మ, అదే డిజైను, అదే కనపడుతుంది. అంటే ఒకవేళ సింహం బొమ్మను మనం వేస్తే సింహం బొమ్మ ఆ పక్కన ఆ బొమ్మ బొరుస అనుకుంటే రెండు పక్కలు ఎట్లయితే కనపడుతుందో అదేవిధంగా సేమ్ అదే బొమ్మ కనపడుతుంది. అది దాని ప్రత్యేకత. మరీ ముఖ్యంగా ఈరోజు వైట్ హౌస్లో దీనికి గుర్తింపు ఉంది, చీరాల ప్రాంతంలో తయారైన తేలియా రుమాల క్లాత్ అని. జపాన్లో గుర్తింపు ఉంది, వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర గుర్తింపు ఉంది. దీని రికార్డు ఆధార పత్రాలు ఉన్నాయి ఇప్పటికీ. దాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో మనం గుర్తించవచ్చు లైబ్రరీలో. ఆ విధమైనటువంటి టెక్నాలజీని ఇప్పుడు కూడా ఇంట్రడ్యూస్ చేసేటైతే చేనేత రంగానికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. ఇవాళ పోచంపల్లి టై అండ్ డై కట్టు మీద 15 నుంచి 20 వేల రూపాయల వరకు నెల సరాసరి మరి చేనేత కార్మికులు లబ్ధి పొందుతున్నారు, దాని మీద జీవించగలుగుతున్నారు. నిన్నటి వరకు వలసలు వెళ్ళిపోయి హైదరాబాద్ సిటీలో బేల్దారి పనులుగా, షాప్ కీపర్స్గా, వాచ్మెన్లుగా ఉన్నటువంటి వ్యక్తులు, పళ్ళు అమ్ముకున్నటువంటి వ్యక్తులు ఇవాళ బ్యాక్ వచ్చి మళ్ళా చేనేత మీద గర్వంగా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు.
1: ఇప్పుడు చరిత్ర కోసం చెప్పుకున్నప్పుడు ఇందాక మీరు మన మాటల్లో చెప్పారు బాబీ అని.
0: బాబీ సంబర్గ్,
1: ఎవరండి
0: బాబీ సంబర్గ్? అని అమెరికన్ డిజైనర్. ఆవిడ ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి మ్యూజియం క్యూరేటర్గా ఉన్నది, ఫేమస్, బహుశా చికాగోలోనే ఎక్కడో ఉన్నట్టుంది అది. ఆ క్యూరేటర్గా ఉన్నారు ఆవిడ. ఈ తేలియా రుమాల మీద రీసెర్చ్ చేశారు తర్వాత జాకార్డ్ మీద రీసెర్చ్ చేశారు. ఆమె చేసి రీసెర్చ్ పేపర్స్ కూడా సబ్మిట్ చేశారు
1: ఈ ప్రాంతానికి
0: సంబంధించి. అప్పుడే చీరాల ప్రాంతంలో ఉన్న రియల్ మద్రాస్ హ్యాండ్ కర్చీఫ్ అని జాకార్డ్ ఉత్పత్తి అంటాం మేము, అది నైజీరియా వెళ్తుంది, ఎగుమతులు అవుతాయి. ఆ ఉత్పత్తిని డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఆవిడ. అప్పుడు దానికి సంబంధించి మరి మద్రాస్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ వాళ్ళు, అట్లానే వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ వాళ్ళు చీరాల విజిట్ చేశారు. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు రీతు కుమార్ గారని, ఆవిడ ఇవాళ వరల్డ్ ఫేమస్ డిజైనర్. రీతు కుమార్ గారు చీరాల వచ్చి చీరాలో తయారవుతున్న డిజైనింగ్ ప్యాటర్ను, జాకార్డ్స్ని వాటిని చూసి ఆమె ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఆమె ప్యారిస్లోను అమెరికాలోను పెద్ద పెద్ద సినీ యాక్టర్లకి, పెద్ద ఫ్యాషన్ మన ప్రపంచ సుందరులకి కావాల్సిన డిజైన్స్ని రూపొందించేటప్పుడు చీరాల ఉత్పత్తిని ఆమె తయారు చేయించుకుంది. అంత నైపుణ్యత కలిగిన వాళ్ళు మా చీరాల చేనేత కార్మికులు.
1: ఇందాక మన మాటల్లో ఇక్కత్తులు అని మీరు వాడారు, ఏమిటా ఇక్కత్తులు
0: అంటే? ఇప్పుడు సింగిల్ ఇక్కట్ అంటే ఒకసారి టై చేసి డై చేసేది, డబల్ ఇక్కట్ అంటే పొడుగు పేక రెండు పక్కల వచ్చేది, అందుకని దాన్ని ఎక్కత్ అంట, డబల్ ఎక్కత్.
1: తర్వాత నీలిమందు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది అని విన్నాం.
0: బ్రిటిష్ కాలంలో చీరాల ప్రాంతంలో నీలి తోటలు పెంపుదల, అలానే నీలి తోటలు పెంచిన తర్వాత ఇండిగో బ్లూ అనే దాన్ని ఉత్పత్తి తయారు చేయటం అనేది పేరెన్నిక కన్న విషయం. పెద్ద పెద్ద కడవల్లో, పెద్ద పెద్ద కుండలలో తయారు చేసి వాటిలో రంగుల్ని బర్మాకి ఎగుమతి చేసేవాళ్ళు. బర్మా నుంచి కావాల్సిన ఇతర దేశాలకి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి, అట్లా ఇక్కడ చుండూరు వెంకయ్య గారు అని, ఆయన బై క్యాస్ట్ కులరీచ్ ఆయన నాయుడు, చేనేతకు సంబంధం లేకపోయినా ఆ రోజున ఆ వ్యాపారంలో ఉండి చేసినందువలనే ఆయన ఇంటి పేరే నీలి వెంకయ్య గారుగా మారిపోయింది. అంటే ఈ ప్రాంతం ఇండిగో కలర్కి కూడా ప్రత్యేకత కలిగినటువంటి ప్రాంతం.
1: అసలు ఈ చేనేతకి ప్రసిద్ధి పొందడానికి మూలం ఈ నీలిరంగు అని మనం భావించవచ్చా?
0: నీలిరంగు అంటే ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయి ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. నైపుణ్యత మొదటగా, సన్నని దారంతో నూలు బట్ట తయారు చేసే వాళ్ళు ఎవరున్నారు ఆ రోజుల్లో? ఢాకా తర్వాత చీరాల ప్రాంతం అనే చెప్తారు. అప్పుడు ఉమ్మడిగా మనలో ఉన్నటువంటి బంగ్లాదేశ్, ఢాకా తర్వాత చీరాల ప్రాంతంలోనే 80 నంబరు 100 నంబరు నూలు తయారు చేసేవాళ్ళు. అంటే దీనిలో కూడా చూడండి, మనకి ముతక రకాల ఉత్పత్తులు తయారు చేసేది ఒక ప్రాంతంగాను, సన్నని దారంతో తయారు చేసేది ఒక ప్రాంతంగాను ఉన్నది. అట్లా మీకు ఉత్పత్తి రకాలు చూసినా దేశమంతా కూడా ఆ ప్రత్యేకత కనపడుతున్న గ్రామాలుగానే ఉంటాయి. అది కూడా చీరాల ప్రత్యేకతే. చీరాల చెక్షట్టింగ్ అమెరికా వాళ్ళకి, ప్యారిస్లో ఉన్నటువంటి లండన్ వాళ్ళకి, జెంట్స్కి సంబంధించి చొక్కాలు ధరించడానికి కావాల్సిన ఫ్యాషన్ డిజైన్స్ని, చెక్ డిజైన్స్ని మొదలుపెట్టిందే చీరాల ప్రాంతం. దాన్ని బ్లీడింగ్ చెక్ షట్టింగ్ అంటారు. అంటే అది రంగు ఎలిసిపోయినట్టుగా కనపడటం కూడా ఒక ఫ్యాషన్, అందుకే దాన్ని బ్లీడింగ్ చెక్స్ అంటారు. ఇవాళ వస్తున్నాయి చూడండి మనకి జీన్స్లో మాసిపోయిన బట్టలాగా కనపడుతుంది,
1: వెలిసిపోయినట్టు.
0: అది రెండు రంగులు కనపడుతుంది, 10 రంగులు తీశారు.

0: వాళ్ళు మా వాళ్ళు గొప్ప, ఇవాళ ఉన్న టెక్నాలజీ గొప్ప. ఆ డైయింగ్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి డైయింగ్లో నమ్ముకొని ఉన్నటువంటి ఇక్కడ ఓరుగంటి రెడ్డి కులస్తులు ఉన్నారు, వాళ్ళు డైయింగ్ వర్కర్స్గా ఉండేవాళ్ళు. డైయింగ్లో వాళ్ళకున్న నైపుణ్యత భారతదేశంలోనే ఎవరికి లేదు. వాళ్ళందరూ కూడా ఇవాళ వృత్తి లేకుండా ఈ టెక్నాలజీ పెరిగి డైయింగ్లో కూడా టెక్నాలజీ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఉపాధి కోల్పోయారు. వేల కుటుంబాలు ఇవాళ మళ్ళా ఇతర పనుల్లోకి వెళ్ళిపోయారు.
1: రంగులు ఏ విధంగా తయారు చేసేవారండి?
0: రంగులు ప్రకృతి రంగులకి కూడా చీరాల ప్రసిద్ధిగాంచింది. మాకు తెలిసి చరిత్రలో ప్రధానంగా చీరాల ప్రాంతంలో ప్రకృతి రంగులు కేంద్రంగా నడిచింది. నీలి రంగులు ఎప్పుడైతే మాకు చీరాలు ఉన్నాయో, చెట్ల బెరడ నుంచి, చెట్ల వేళ్ళ నుంచి ఐరన్ అంటే ఇనుముని పుటం పెట్టి తయారు చేయటం ద్వారా కొంత రంగు తీసుకోవటం, అలానే కరక్కాయి చెట్ల ఆకులు, బెరడు, వేళ్ళు, కరక్కాయి, ఇనుము వీటి ద్వారా రంగులు తయారు చేసేవాళ్ళు. మొత్తం ఆ రోజుల్లోనే 9 రంగులు చీరాల ప్రాంతంలో తయారైనవి అనేది చరిత్ర.
1: చాలా సహజ సిద్ధంగా ఉండే
0: రంగులు
1: తరతరాలకు నిలిచిపోయే వస్త్రాలు మాత్రం
0: వాస్తవంగా
1: ఆ రంగులు కూడా ఆ విధంగానే స్థిరంగా నిలిచిపోయి
0: ఉండే. ఇప్పుడు కరక్కాయ వైద్యం, నీకు చెట్ల బెరడు వైద్యం, అంటే దీన్ని ప్రభుత్వం పొలిటికల్గా అంటే లక్ష్యసిద్ధి ఉంటే ప్రభుత్వానికి ఈ ప్రకృతి రంగుల అద్దకం, ప్రకృతి రంగుల ద్వారా ఇవాళ ఆయుర్ వస్త్రాన్ని కేరళలో ఒకటి డెవలప్ చేశారు. ఈ ఆయుర్ వస్త్ర సిస్టాన్ని చీరాల ప్రాంతం లేదా మంగళగిరి ప్రాంతం లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కానీ తయారు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రైబల్స్ చాలామంది ఆదివాసీలు గిరిజన ప్రాంతాల్లో అవన్నీ తీసుకొచ్చి బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారు. దాని విలువ చాలా తక్కువగా ఉంది, దానికి వాల్యుయేషన్ అవుతుంది. నేను బట్ట ధరించడం ద్వారా నాకు ఆయాసం జబ్బు పోతుంది, నేను ఈ బట్ట తొడగటం ద్వారా నాకు ఉన్నటువంటి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, లేదా నేను ఈ వాసన పీల్చడం ద్వారా నాకున్నటువంటి మెదడుకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి, ఈ వాసన పీల్చడం ద్వారా నాకు ఆక్సిజన్ బాగా అందుతుంది అనేది ఎప్పుడైతే ప్రజల్లో ప్రచారం జరుగుతుందో, ఆ విధమైన అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన తర్వాత దాన్ని ఎందుకు పురోభివృద్ధిలోకి తీసుకురావట్లేదు ప్రభుత్వం? ఇది ప్రభుత్వం ఆలోచించాలి. ఇవాళ కేరళలో ఆయుర్వేద యూనివర్సిటీ దాన్ని బాధ్యత తీసుకుంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ముందు ఇనిషియల్ క్యాపిటల్గా 3 crores వాళ్ళకి ఫండింగ్ ఇచ్చారు. అంటే డెవలప్మెంట్ అనేది ఉద్దేశపూర్వకంగా ముందుకు ప్రోత్సహించాల్సినటువంటి విషయం. ఎవరికి వాళ్ళు ఆలోచన ఉన్నంత మాత్రంలో వాళ్ళు దాన్ని పరిశోధించేయడానికి అవకాశాలు లేవు. ప్రతిదానికి ఇవాళ డబ్బు కావాలి. పరిశోధన అంటేనే ఒక చోటకు లైబ్రరీకి వెళ్ళాలి రీసెర్చ్ చేయాలంటే, లేదు ఒక ల్యాబ్కి వెళ్ళాలి, లేదు ఒక చెట్టు ఆకు తీసుకురావాలంటే కొంత ప్రయాణం చేయాలి, అక్కడ తెలిసిన వాళ్ళని పట్టుకోవాలి, ఇవన్నీ సమస్యలు.
1: తర్వాత ఇప్పుడు ఈ ఉపవృత్తులు ఉన్నారన్నారు చూసారా, వాళ్ళ పరిస్థితి ఏమిటండి? అంటే ఒక వృత్తి మీద ఆధారపడి చాలా రకాల ఉపవృత్తులు కూడా ఉంటాయి కదా, వాటి పరిస్థితి ఏమిటి?
0: అంటే ప్రధానంగా చేనేత మగ్గం మీద ఆధారపడి ఉపవృత్తులు ఉంటాయి. చేనేత మగ్గం వాడినంతకాలం ఉపవృత్తులు మనగలుగుతాయి. ఆ మగ్గంకు ఉన్నత స్థితి ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు, ఆ మగ్గానికే స్థితి లేనప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా దెబ్బతినిపోతారు. ఇవాళ చేనేత మగ్గం యొక్క సంఖ్య తగ్గుతూ ఉండటానికి కారణం మన దేశ ఆర్థిక పరిస్థితి. ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు, కానీ ఈ ఆర్థిక పరిస్థితికి గ్రామీణ ఉపాధి ప్రధానమైన అంశంగా చూడలేదు. అంటే ఇక్కడ మళ్ళీ మనం ఆర్థిక విషయానికి వెళ్ళాలి. అంటే ఒక మనం కాసేపు ఆర్థిక శాస్త్రవేత్తలాగా ఆలోచించాలి. అంటే ఏ దేశమైనా, భారతదేశం ముఖ్యంగా వ్యవసాయ రంగ దేశం, వ్యవసాయ రంగం అభివృద్ధి కాకుండా ఈ దేశం అభివృద్ధి కాదు అని విశ్వసించే వాళ్ళలో నేను ఒకరిని. కాబట్టి వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఉన్న చేనేత పరిశ్రమ గ్రామీణ ఉపాధిని కల్పించేటటువంటి అతి పెద్ద గొప్ప అవకాశం ఉన్నటువంటి రంగం. ఈ రంగాన్ని ఈరోజు దాదాపు 29 lakh మగ్గాలు ఉన్నాయని ప్రభుత్వం లెక్కలు చెబుతుంది. మా లెక్కలో 40 lakh మగ్గాలు ఉన్నాయి. సరే, వాళ్ళ లెక్క ప్రకారమే పోదాం. ఈ 29 lakh మీద 6 crores శివరామన్ కమిటీ 1978 చెప్పినటువంటి నివేదిక ఆధారంగా లెక్కేస్తే దాదాపు 1 crore మంది బ్రతుకుతున్నారు. ఈ 1 crore మంది బ్రతుకుతున్నారు అనుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో రెండోది, దాని తర్వాత అతిపెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం చేనేతే. ఇప్పటికీ ఇన్ని ఒడిదుడుకులు వచ్చినా ఇప్పటికీ ఉన్నది గ్రామీణ ఉపాధి రంగం ఇదొక్కటే. మిగిలినవన్నీ చూడండి, పాపం బంగారం పని చేసుకునే వాళ్ళు కనపడకుండా పోయారు. అంటే ప్రతి వృత్తి కుల వృత్తులు అన్నీ కూడా ఇవాళ కులానికి సంబంధం లేకుండా మెకనైజ్డ్ ఎప్పుడైతే అవుతాయో క్యాపిటల్కి వచ్చేసింది, పెట్టుబడికి సంబంధం అయిపోయింది. కాబట్టి వాళ్ళు నేను కులము, నా కులము, నా కుల వృత్తి అనుకుని చెప్పుకునే అవకాశం లేదు. చెప్పులు కుట్టే వాళ్ళకి చెప్పులు కుట్టేటటువంటి కులం వెళ్ళిపోయి

0: ఇవాళ వేరే వాళ్ళు పెట్టుబడి ఎవరి దగ్గర ఉంటే వాడు పరిశ్రమ పెట్టుకుంటున్నాడు, దానికి కులం సంబంధం లేదు. ఇవాళ వృత్తులకి కులానికి సంబంధం లేనటువంటి ఒక అభివృద్ధి క్రమం నడుస్తుంది. ఓకే, దాన్ని కూడా మనం ఆమోదిద్దాం. ఇక్కడ నేననేది ఏంటంటే, అభివృద్ధి పేరుతో, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పేరుతో శ్రామిక వర్గాన్ని దోపిడీ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని చేనేత జన సమాఖ్య వ్యతిరేకిస్తుంది. ఉపాధి కల్పించే రంగంగా నువ్వు చూడు, అక్కడ మమ్మల్ని కూడా మార్చు, మేము అంగీకరిస్తాం. ఇవాళ టెక్స్టైల్ అపరల్ పార్కుల్లో 8,000 జీతం ఇస్తే ఎవడో పోటల్ల. గుండ్లపోచంపల్లి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గుండ్లపోచంపల్లిలో టెక్స్టైల్ పార్క్ పెడుతున్నామని చెప్పి అపరల్ పార్క్ పెట్టారు, 100 కోట్లు దారబోశారు, బ్యాంకు రుణాలు ఇచ్చినాయి. ఇవాళ 12 నడుస్తున్నాయి, 57లో మిగిలినవన్నీ డార్మెంట్ పొజిషన్లోకి ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఏమడుగుతున్నారు, మేము మళ్ళా కార్మికులకు ఉపాధి కల్పించాలంటే మాకు కొంత డబ్బు మళ్ళా ఇవ్వండి, ఇన్సెంటివ్స్ ఇవ్వండి. ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఒక పక్కన నువ్వు పెట్టుబడి పెట్టి నిరుద్యోగం, ఉద్యోగ కల్పన లేనిది కాక మళ్ళా ఉద్యోగాలన్నీ పోతూ ఉంటే, కనుమరుగైపోతూ ఉంటే, ఏ పెట్టుబడి లేకుండా 20,000 రూపాయల మూలధనంతో ఈరోజు పెరిగిన ధర వరలను బట్టి ఒక మగ్గాన్ని పెట్టుకుని తనింట్లో తను బతికేటటువంటి, ఒక ఆత్మగౌరవంగా బతికేటటువంటి ఒక కుటుంబం 20,000 రూపాయలను మూలధనం ఇస్తే చాలు, లేదు మార్కెట్ని వాళ్ళకి కాస్త ఉన్న చేనేత రిజర్వేషన్ ఉత్పత్తులను అందిస్తే చాలు వాళ్ళు బతుకుతారు. దాన్ని వదిలేసి నువ్వు భ్రమలు కల్పించేటటువంటి టెక్నాలజీ వైపు వెళ్ళటం ద్వారా నేనేం చెప్తానంటే, ఒక ఉదాహరణ టెక్నాలజీని పోలిక చేస్తున్నాను. ప్రతి మనిషికి తన ఉదరానికి ఆ ఉదరం స్వీకరించగలిగినంత వరకే, అంటే మన పొట్ట స్వీకరించగలిగినంత వరకే మనం ఆహారం తీసుకోగలుగుతాం. అదనం తీసుకుంటే ఏమవుతుందో మనకు తెలుసు కదా. భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడున్నటువంటి స్థితికి అనుగుణంగా విశాల ప్రజా బాహుళ్యం కలిగినటువంటి 127 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో, పేదరికం ప్రపంచంలో కల్లా ఎక్కువగా కనపడుతున్నటువంటి భారతదేశంలో గ్రామీణ ఉపాధిని దృష్టిలో పెట్టుకోకపోతే రాబోతున్నది పెను సంక్షోభమే.
1: మళ్ళీ మనం పరిశ్రమలోకి వద్దాం. ఈ వాసన కోసం ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒక గుడ్డ నేసిన తర్వాత ఆ వాసన అనేది ఆ గుడ్డ అంతరించిపోయినంత వరకు ఆ వాసన దానికి అంటిపెట్టుకుంటూనే ఉంటుందని చెప్పి ఇందాక మాట్లాడుకున్నాం. ఎంచేత దాని యొక్క ఆ ప్రస్తావించండి ఆ విషయం.
0: ఈ రంగు అద్దకం చేసేటప్పుడే కొన్ని రకాల ఆయిల్స్ని, అంటే ట్రెడిషనల్గా ఆకులు అలమల నుంచి తీసినటువంటి ఆయిల్స్ని అప్లై చేస్తారు దానికి, ఆ రంగుతో పాటు. అప్పుడు ఆ రంగుతో పాటు ఆ పోగుకి ఈ నూనె కూడా అద్దుకుంటుంది. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఆ డబల్ ఎక్కత్ తయారు చేసేటటువంటి తేలియా రుమాల క్లాత్కి అప్లై చేశారు చీరాల ప్రాంతంలో. మరొక దానికి దేనికి కూడా ఇది వర్తించదు, ఇప్పటి వరకు లేదు అది.
1: ఇప్పటికీ ఆ విధంగా
0: అంటే ఇప్పుడు ఆ ఉత్పత్తి రకమే లేదు ఇక్కడ. దాని టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కూడా చనిపోయారు, ఇక లేదు, ఇక్కడ రూపం ఆగిపోయింది.
1: తర్వాత
0: లేదు,

0: వాళ్ళకి గర్భకోశ వ్యాధులు ఎక్కువైపోయినాయి. ఉదాహరణకి పీరియడ్స్ టైంలో వాళ్ళు మగ్గంలో పనిచేయటం వల్ల పని చేస్తూ కూడా 9 నుంచి 12 14 కేజీల బరువు ఆ చీర పళ్ళులు ఆ డిజైన్స్కి సంబంధించి ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు ప్రతి పోగుకి వాళ్ళు ఆ విధంగా బరువును తొక్కి చేయాల్సిన పరిస్థితి వల్ల ఆ 4 రోజుల్లో వాళ్ళకు వచ్చే ఇన్ఫెక్షన్ను గర్భసంచుల జబ్బులకి దారితీస్తుంది. చాలామంది గర్భసంచి ఆపరేషన్లు చేయించుకున్నారు. అది ఒక ఈ చీరాల ప్రాంతంలోనే కాదు, జాకార్డు మగ్గాలు, చేండాబీ మగ్గాలు మీద ఉత్పత్తులు తయారు చేసే వారణాసి, యలహంక లేదా హిందూపూర్, ధర్మవరం, మాధవరం, మదనపల్లె ఇటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది. దీని మీద మేము ప్రభుత్వానికి కూడా నివేదించాం, తక్షణమే మీరు చర్యలు తీసుకుని ఈ గర్భకోశ వ్యాధులు బారిన పడకుండా ప్రివెంటివ్ మెథడ్స్ని సైంటిఫిక్గా చెప్పాలి అనేది. ఇవాళ ఒక డిమాండే స్కూల్ పిల్లలకి మంత్లీ పీరియడ్స్ టైంలో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ స్కూల్ పిల్లలకు ఏర్పాటు చేయాలనేది ఒక డిమాండ్ ప్రధానంగా వస్తుంది. ఈ మధ్య రాజ్యసభలో కూడా ఒక ఎంపీ గారు మాట్లాడారు, లేడీ. నేనేమంటానంటే చేనేతలు బయటికి ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, పని చేసుకోవాలి. మహిళలు కుటుంబం, భర్త, భార్య, పిల్లలు అందరితో చేసుకునేటువంటి వృత్తి ఇది కుటీర పరిశ్రమ. ఈ పరిశ్రమకి లో వాళ్ళ ప్రధాన పాత్ర శోధక శక్తిగా ఉన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యత. వాళ్ళు ప్రధానంగా ఇక్కడ శరీరంలో ఒక అవయవాన్ని కోల్పోయి కంటికి కనపడని అవిటితనాన్ని అనుభవిస్తున్నారు చేనేత మహిళలు. ఆర్థికంగా కూడా లేనందువలన పోషకాహారం ఆ పీరియడ్స్లో ఉన్నటువంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి కావలసినంత పోషక విలువలు కలిగిన ఆహారం లేకపోవటమే వీటన్నిటికీ కూడా ఒక కారణం. కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఆర్థిక సమస్య మీదకి వస్తున్నాం. చేసిన వృత్తి శ్రమకు తగిన ఆదాయం లేక దినసరి రోజువారీ ఖర్చులకి చాలక ఉన్న దాంట్లోనే బ్రతకాలనేటటువంటి పరిస్థితికి నెట్టబడి ఈ రోగాలన్నిటికీ కూడా కారణం అనేది గుర్తించాలి.
1: గాంధీ గారు ఈ ప్రాంతాన్ని సందర్శించిన దాఖలాలు ఉన్నాయి కదా, ఆ ప్రభావంతో ఇక్కడ ఎంతవరకు ఈ పరిశ్రమ వర్ధిల్లిందంటారు?
0: గాంధీ గారు చీరాల ప్రాంతానికి 1921లో వచ్చినప్పుడు అలివేలమ్మ గారిని గంజిపాలెంలో అలివేలమ్మ గారు ఉన్నారు. ఆవిడ చేనేత మహిళ. ఆ చేనేత మహిళ తన ఒంటి మీద ఉన్న బంగారంతో పాటు ఇంట్లో ఉన్న డబ్బులు కూడా గాంధీ గారికి అందజేసి జాతీయోద్యమ స్ఫూర్తిని తీసుకోవటం, ఆ అలివేల మంగమ్మ గారు మా చేనేత వర్గం అవటంలో నుంచి ఆ స్ఫూర్తి మిగిలిన అందరికీ అంది. విపరీతంగా చేత్తో నూలు వడికేటటువంటి ఒక అలవాటు ఈ ప్రాంతానికి వచ్చింది. అంటే ఎవరికి వాళ్ళు నూలు తయారు చేసుకోవటం. ఆ 1921లో ఆయన రాకముందు కూడా ఒక మహాసభలో, జాతీయ కాంగ్రెస్ మహాసభలో, చేనేతల సంక్షోభాన్ని నివారించడం కోసంగా వాళ్ళు నూలు కరువుతో ఉన్నారు కాబట్టి గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కూడా రోజువారీ కార్యక్రమంలో భాగంగా నూలు వడకండి అని ఒక ప్రోగ్రాం ఇచ్చారు. ఆ ప్రోగ్రాం ఇక్కడ బాగా అమలు జరిగింది. అయితే ఈరోజు ఆ స్ఫూర్తి అనంటే గాంధేయవాదం ఎక్కడున్నది ఇప్పుడు? ఆ గాంధేయవాదం ఈ మెకనైజేషను, ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ వచ్చిన తర్వాత పెట్టుబడి ముందు మానవ విలువలు లేవు. గాంధేయవాదంలో ఎంతో కొంత అనేది కంటే కూడా ఎక్కువ శాతం మానవ విలువలకి ఉన్నాయి, మానవ శ్రమకు ఉన్నది.
1: గాంధీ గారి ప్రభావంతో ఇక్కడ చేనేత పరిశ్రమ ఆ రోజు ఏమైనా పుంజుకుందా?
0: గాంధీ గారి ప్రభావంతో తప్పకుండా పుంజుకున్నది.
1: అంటే ఎందుకంటే గాంధీ గారు ముఖ్యంగా ఖాదీ పరిశ్రమ పట్ల శ్రద్ధ చూపించేవారు కదా, ఆ ఖాదీ పరిశ్రమ పట్ల ఇంతవరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ విధంగా?
0: ఇప్పుడు గాంధీ గారు ప్రభావంతో ఈ ప్రాంతంలో చేనేత పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందినటువంటి దశ ఉన్నదండి ఆ రోజుల్లో. ఎందుకంటే నూలు అందుబాటుకు రావడానికి ఆయన నిర్ణయించినటువంటి తీర్మానం చేసిన, నూలు కరువు పరిష్కారానికి చేసినటువంటి తీర్మానం చేనేత కార్మికులందరికీ నిరంతరం పని కలిగింది. పని కలగటమే కాక స్థానిక మార్కెట్ పెరిగింది. స్థానిక మార్కెట్ పెరగడానికి పౌర సమాజాన్ని ఆయన స్ఫూర్తి అందించడమే స్థానిక మార్కెట్ పెరిగే అవకాశం. అది ఈరోజు లోపించింది మాకు. పౌర సమాజం నుంచి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రోత్సాహం ఈరోజు తగ్గింది. ఆ రోజు జాతీయ భావంలో మన జాతి, మన వర్గం, మనకి స్థానికంగా తయారవుతున్నటువంటి ఉత్పత్తి, మన జాతి, భారత జాతి అనే ఒక స్పిరిట్ ఉంది. ఈరోజు మన మధ్య ఒక పోటీ కదా, కాబట్టి దాన్ని మనం ఈరోజు గుర్తించలేము.
1: అవి ఇప్పటికీ ఆ రాట్నం వడకడం అది ఇక్కడ ఈ ప్రాంతంలో కొనసాగు
0: లేదండి. అంత మిల్లు నూలే వాడుతున్నారు. మాకు వచ్చేటప్పటికి ఉరవకొండ, అనంతపురం, ఐలవరం, తర్వాత చేబ్రోలు, ఖాదీ అంటే ఇప్పటికీ ఖాదీ సొసైటీలు ఉన్న చోట ఉన్నది, శ్రీకాకుళం, పొందూరు అని పేరున్న చుట్టుపక్కల ఒక 10 గ్రామాలు ఉన్నాయండి నూలు వడికేయి.

0: అన్నీ కూడా వాళ్ళ మార్కెట్ బాగా ఉంది.
1: చేనేత ఈ పరిశ్రమలు ఉండేవారు, ఎందుకంటే అద్దకం ఇవన్నీ ఉంటాయి కాబట్టి. కళాకారులు అయి ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావం మరికింత పెరిగే ఆస్కారం ఉందంటారా? అంటే చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి ఈ చేనేత కార్మికులు కళాకారులై ఉండాలా కంపల్సరీగా? ఎందుకంటే ఇప్పుడు ఈ డిజైన్లు అవన్నీ వేయాల్సినటువంటి అవసరం పడుతుంది, అవసరమైనప్పుడు కొన్ని బొమ్మలు తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది నేత పనిలో భాగంగా. కళాకారులు అయినట్లయితే మరికొంత
0: చేతి వృత్తి ఏదైనా కానివ్వండి, పుట్టుకతోనే సైంటిస్టులు వాళ్ళు. నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే, ప్రతి మనిషి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి తన దైనందిన జీవితంలో చేయాల్సినటువంటి చర్యలను ఎట్లయితే గ్రహిస్తాడో వృత్తిపరంగా, అది మా చేనేతనే కాదు, బంగారం పనిచేసేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, ఒక గొప్ప సైంటిస్టు, ఒక కెమికల్ సైంటిస్ట్ వచ్చి కుండ చేయాలంటే చేయలేడు. ఏ చదువు లేని ఒక అనామకుడు, అల్లు రానటువంటి వ్యక్తి కొండని చక్కగా చేస్తాడు. కొండనే కాదు, ఆ మట్టితో ఏ పని చేయమన్నా చేస్తాడు. అంటే ఎక్కడున్నది అది? సెన్స్ ఆఫ్ ద
1: మైండ్.
0: సెన్స్ ఆఫ్ ద మైండ్, ఆ సెన్స్ ఆఫ్ ద మైండ్ ఎవరిచ్చారు? తల్లిదండ్రులు, సమాజం. తల్లిదండ్రులు ప్లస్ అంతకుమించి సమాజం ఇచ్చింది. ఆ సామాజిక జ్ఞానం ఉన్నంతకాలం మనం ప్రత్యేకించి అవక్కర్లా. అందుకే NIFT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్స్ కావచ్చు, NIAD నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ డిజైన్ తయారు చేసి ట్రెడిషనల్ డిజైనర్స్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. నేను అందుకే చెప్పాను మొదటి, రీతు కుమార్ గారు ఈ ప్రాంతంలో తయారైన ఉత్పత్తులను చూసి ఆమె ఆశ్చర్యపోయి ప్రపంచ సుందరులకు తయారు చేస్తున్నటువంటి డిజైన్స్ని ఆమె ఇక్కడే ఇచ్చి ఉత్పత్తి చేయించుకున్నటువంటి చరిత్ర ఉంది. అందువలన ట్రెడిషనల్ డిజైనర్స్కి ఎవరు నేర్పారు? వాళ్ళకి సంతకం పెడతాం రాదు. అటువంటి వాళ్ళు ఇక్కడ దాదాపు కొంతమంది ఉన్నారు. మరి సంతకం పెట్టడమే రానటువంటి, అంటే కనీసం అక్షర జ్ఞానం లేని వ్యక్తి ఇంత గొప్ప డిజైన్లు తయారు చేస్తున్నాడంటే ఎక్కడది? అదే నేను అంటాను, మా వాళ్ళు సైంటిస్టులు అని. సోషల్ సైంటిస్టులు, సైంటిస్టులో కూడా చదువుకొని ఉన్నాడు ఏదో ఒక అను మనం చెప్పచ్చు, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అని ఇంకోటి ఇంకోటి చెప్తాం. వీళ్ళు సోషల్ సైంటిస్టులు కాబట్టి వాళ్ళని ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఎట్ట మెల్ట్ చేసి మనం వాళ్ళని అభివృద్ధి చేద్దామన్నది కావాలి. కానీ బయట వాళ్ళకి 2 సంవత్సరాలు ఇచ్చే ట్రైనింగు, మా వాళ్ళకి 3 నెలలు ఇస్తే దాంట్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. మెమొరీ పవర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్లో ఒక ప్రొఫెసర్ ఈరోజు చేనేత రంగం మీద ఒక అధ్యయనం చేయబోతున్నారు. బాబు బహుశా అది సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ సబ్మిట్ చేశారు కూడా, ప్రపోజల్ చేస్తూ నన్ను కన్సల్ట్ చేశారు. ఏంటి దేనికోసం? చేనేత కార్మికులకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తిని కొలబద్ధంగా తీయటం కోసం, ఒక సైంటిఫిక్గా తీయటం కోసం. ఆ జ్ఞాపక శక్తి దేనికి, ఎట్లా, ఏ వీళ్ళనే ఎందుకు ఎంపిక చేసుకోవాలి? ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, అనేక కులాలు అనేక వృత్తులు ఉంటే ఈ చేనేత రంగంలో ఎందుకు? అంటే ఇప్పటి వరకు తేలిన విషయం ఏంటంటే, 4-5 భాషలు వచ్చినటువంటి వ్యక్తికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ తెలివిగలడై ఉంటాడు. ఆ సహజమేం, నాకు తర్వాత అది అర్థమైంది. ఒకే భాష వచ్చిన వ్యక్తి అంత తెలివిగా ఉండడు, మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. 4-5 భాషలు ఎప్పుడైతే వచ్చినాయో అతను మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. అట్లానే చేనేత కార్మికులు నిరంతరం వాళ్ళు డిజైనింగ్ ప్యాటర్న్ మార్చుకుంటున్నారు. వాళ్ళు లూమ్ మీద వాళ్ళకి కావాల్సినటువంటి ఆ డిజైన్స్ రావడానికి, రకరకాల డిజైన్లు రూపకల్పన చేయడానికి కావాల్సిన ఎన్ని మార్పులు చేర్పులు నిరంతరం చేస్తున్నారు. నిరంతరం అధ్యయనం చేసే దశలోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు రెగ్యులర్ రీసెర్చర్స్, వీ కాంట్ సే ఎనీథింగ్ ఇన్ అదర్ వే. ఆ రీసెర్చర్స్ని సమాజం ఉపయోగపెట్టాలి. ఒక బాంబు తయారు చేయాలని అంటే మా వాళ్ళు తేలిక చేసేస్తారు, అది అసాంఘిక శక్తి. ఆ చేతులతో నువ్వు మంచి నైపుణ్యం కలిగినట్టు ఇంకో పని చెప్పాలి, ఎందుకంటే గ్రాసిప్ పవర్ ఎక్కువ, చూస్తున్న దాన్ని వెంటనే పసిగట్టడంలో, గ్రహించడంలో ఉన్న శక్తి ఎక్కువ. అందుకే నేను మొదట చెప్పాను, మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మగ్గం మీద మీ బొమ్మ తీస్తారు. నన్ను అట్లా ఈపురపాలెంలో ఒక చేనేత కార్మికుడు తీశాడు నా బొమ్మ, నన్ను గంట కూర్చోబెట్టాను నా బొమ్మ తీశాడు. అది ఎలా సాధ్యం అంటే, ఆయన అటు చూశాడు, ఒక లెక్క వేసుకున్నాడు మైండ్లో, ఆ లెక్క వేసుకున్నాడు, పోగు ఎక్స్ట్రా కండి పెట్టేసి దారం పెట్టేసి తీశాడు, 3 రంగులు తీశాడు మళ్ళీ నా ముఖాన్ని. నాకు ఇక్కడ మచ్చ ఉంటుంది, ఈ మచ్చ కూడా పెట్టాడు ఆయన.
2: మీరు ఇంతవరకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత పరిశ్రమలు, అనుబంధ సంస్థల తీరుతెన్నులు ఈ అంశంపై శ్రీ ఎం మోహన్ రావు గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ బీఆర్ఎస్ ప్రకాష్ రావు గారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశ్

కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లు రక్షిత రామరాజ్, అస్మిత చలిహా సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్ధతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం ఎంఎఫ్ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పన్నమైన లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపైన కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటరీ చెక్పోస్ట్ మూసివేయడం, వీసాలు పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల ఉనికిని సంఖ్యను తగ్గించడం వంటి అనేక దౌత్యపరమైన చర్యలు భారత్ తీసుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య కూడా చేపట్టామని డాక్టర్ జయశంకర్ గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ తమ రాజధానుల్లో మాత్రమే పరస్పర దౌత్య కార్యాలయాలు నిర్వహిస్తున్నాయని విదేశాంగ మంత్రి చెప్పారు. డీజీఎంఓ స్థాయి చర్చలు, బ్యాలిస్టిక్ క్షిపణుల విమాన పరీక్షల ముందస్తు నోటిఫికేషన్లు పంచుకోవడం, ఒకరి కస్టడీలో మరొకరి ఖైదీల జాబితాను ఎప్పటికప్పుడు మార్చుకోవడం వంటి చర్యలను మాత్రం రెండు పక్షాలు కొనసాగిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై స్పష్టమైన నిర్ణీత గడువులు, మైలురాళ్లతో కూడిన టెక్స్ట్ ఆధారిత చర్చలు త్వరగా ప్రారంభించాలని మన దేశం డిమాండ్ చేస్తోందని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక వర్గాలు రెండింటిని విస్తరించవలసిన అవసరాన్ని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యతనిస్తూ మెరుగైన ప్రాతినిధ్యం కల్పించవలసిన అవసరాన్ని భారత్ గట్టిగా చెబుతోందని అన్నారు. భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలతో సహా వివిధ దేశాలతో అత్యున్నత స్థాయిలతో సహా వివిధ స్థాయిల్లో ద్వైపాక్షికంగా, బహుళపక్షంగా భారత్కు శాశ్వత సభ్యత్వ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. సమకాలీన ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించే విధంగా సంస్కరణలు తీసుకొచ్చి విస్తరించిన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉండేందుకు కావలసిన అన్ని అర్హతలు భారత్కున్నాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోందని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపైన అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు లేవనెత్తిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు తమ అంతర్గత విషయాలని మన దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలు

0: అని రన్ చేసేస్ వాళ్ళు గుర్తు చేశారు.
1: We have seen the comments. Legislative matters concerning India are our internal affairs on which decisions are taken by the parliament of our country. I would also like to point out that there are several nations, including the United States, which regulate the flow of foreign funds.
0: భారతీయ నౌకలు నావికుల భద్రత రక్షణ విషయానికి వస్తే భారతదేశం వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రెండేర్ జైస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య నిన్న రాత్రి జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి ప్రస్తావిస్తూ పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి పరిణామాలపై ఇద్దరు నాయకులు చర్చించారని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇజ్రాయెల్ వైపు నుంచే ఈ ఫోన్ కాల్ వచ్చిందని ఆయన చెప్పారు. ఆ దేశంతో భారతదేశానికి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, ఇద్దరు నాయకుల మధ్య జరిగిన సంభాషణల్లో వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై కూడా చర్చించినట్లు రణధీర్ జైస్వాల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య కూడా పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ శాసన కార్యకలాపాలను సభల్లో సజావుగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ రోజు లోక్సభలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల బిల్లు ఆమోదం పొందిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నిరసనలు, నినాదాల హోరు కారణంగా ఉభయ సభల్లో చర్చలు పరిమితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రత్యేక సమావేశం ద్వారా వర్షాకాల సమావేశాలను పొడిగించి ఎలాంటి ప్రతిపాదన లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ చైర్మన్ అనుమతితో నిర్దిష్ట అంశంపై ఏ మంత్రి సమాధానం ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వ సమాధానమిస్తూ గడిచిన 3 ఏళ్లలో IRCTC కల్తీ నివారణకు తగిన చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినందుకు 5 కోట్ల రూపాయలకు పైగా జరిమానాలు విధించారని, 54 షోకాజ్ నోటీసులు జారీ చేశారని, 6 కాంట్రాక్టులు రద్దు చేయడంతో పాటు లైసెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారని ఆయన తెలియజేశారు. నాణ్యత, పరిశుభ్రత, భద్రత నిబంధనలను నిర్ధారించేందుకు రైల్వే, IRCTC అధికారులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆహార తయారీని రియల్ టైంలో మెరుగ్గా పర్యవేక్షించేందుకు బేస్ కిచెన్లలో CCTV కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కూడా అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ప్రభుత్వ జాతీయ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ గత 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంచిత స్థూల సరుకుల విలువ GMV సాధించింది. సాంకేతికత, పారదర్శకత, సామర్థ్యం, సుపరిపాలన ద్వారా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ను మార్చేందుకు జెమ్మును 2016 ఆగస్టు 9వ తేదీన ప్రారంభించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జెమ్ CEO మెహర్ కుమార్, జెమ్ వ్యాపారం 2016-17లో 422 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని చెప్పారు. గత దశాబ్ద కాలంలో జెమ్ భారతదేశంలో డిజిటల్ పాలన, పర్యావరణ వ్యవస్థకు మూల స్తంభంగా అవతరించిందని ఆయన అన్నారు. ఢిల్లీ IIT నిర్వహించిన అధ్యయనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇండియా మార్ట్ వంటి ఇతర ఈ మార్కెట్ ప్లేసులతో పోలిస్తే జెమ్లో విక్రయించే వస్తువుల్లో 74% వస్తువులు చౌకగా ఉన్నాయని మిహిర్ కుమార్ తెలియజేశారు. కేరళలోని 4 ఉత్తర జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం వరకు ఆరెంజ్ అలర్ట్లో ఉన్న కోళికోడ్, కన్నూరు, వాయనాడ్, కసరగోడ్ జిల్లాలను ఇప్పుడు రెడ్ అలర్ట్కు మార్చారు. మరికొన్ని ప్రాంతాల్లో వేరువేరుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 6 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా అస్సాంలో జరుగుతున్న మహిళల సింగిల్స్ పోటీలో భారత షట్లర్లు రక్షితా రామ్రాజ్, అస్మితా చలీహాస్ సెమీఫైనల్స్లో ప్రవేశించారు. ఈవేళ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రక్షిత 18-21, 21-19, 21-18 స్కోర్ తేడాతో మన దేశానికి చెందిన తన్వీష్ శర్మను ఓడించారు. రేపు జరిగే సెమీఫైనల్లో అస్మిత, రక్షిత తలపడతారు. ఇదిలా ఉండగా పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, కృష్ణ

0: ప్రసాద్ కరగా జోడి మలేషియాకు చెందిన ప్రత్యర్థుల చేతిలో ఓడిపోవడంతో భారత్ పోటీ ముగిసింది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య సైతం పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వేలు ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు లక్షిత రామ్రాజ్, అస్మిత చలిహా సెమీఫైనల్స్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ స్వామినాథన్ గారి జన్మదినం సందర్భంగా శ్రీ పివి నరసింహారావు గారు అందించే వివరాలు, అనంతరం వరి పంట సాగులో మెలకువలు సస్యరక్షణ ఈ అంశం గురించి రాచర్ల మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎస్కే అబ్దుల్ రఫీక్ గారితో పరిచయం వింటారు. ముందుగా విందాం శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారి జన్మదినం సందర్భంగా శ్రీ పివి నరసింహారావు గారు అందించేటువంటి వివరాలు.
1: ఇవాళ కార్యక్రమంలో భారతదేశ హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారి గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1960 నుంచి 70వ దశకాలలో గోధుమ వరి పంటల ఉత్పాదకతను ఉత్పత్తిని పెంచడంపై చేసిన తన చారిత్రాత్మక కృషి ద్వారా లక్షలాది మంది ప్రజలను ఆకలి బాధ నుండి కాపాడిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఆయన ఎవరో కాదు, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారు. ఈయన 1925 ఆగస్టు 7వ తేదీన తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఎంఎస్ స్వామినాథన్ గారు పలు విశ్వవిద్యాలయాలలో చదువుకున్నారు. వాటిల్లో ముఖ్యమైనవి HHM విశ్వవిద్యాలయం తిరువనంతపురం, మద్రాసు విశ్వవిద్యాలయం, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫిటిజ్ విల్లం కళాశాల, కేంబ్రిడ్జి యూనివర్సిటీ మొదలైన విశ్వవిద్యాలయాల్లో కూడా ఈయన చదువు పూర్తి చేశారు. అంతేకాకుండా ఎంఎస్ స్వామినాథన్ గారు ముఖ్యమైన పురస్కారాలు కూడా అందుకోవడం జరిగింది. వాటిల్లో కొన్ని పద్మశ్రీ 1967 ఈ పురస్కారం పొందారు. తరువాత రామన్ మెగసేసే ఈ పురస్కారం 1971 పొందారు. అదేవిధంగా 1972 పద్మభూషణ్, 1989 పద్మవిభూషణ, 1987 వరల్డ్ ఫుడ్ ప్రైజ్, 1991 టైలర్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్, అలాగే 1999 ఇందిరాగాంధీ శాంతి బహుమతి, అలాగే 2013 ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, ఇలా ఇంకా ఎన్నో పురస్కారాలు పొందారు. ఎంఎస్ స్వామినాథన్ గారు భారతీయ ప్రధాన కృషి విజ్ఞాని, విదేశీ సభ్యుల ప్రశస్తుడు. ఆయన కృషి విజ్ఞానంలో పరిష్కృతుడు. సుసంబద్ధత గురించి అనేక కృషి సాంకేతిక పరిష్కరణను చేసినట్లు ఆయన భాషానందం చేస్తుండడానికి ముఖ్య

పాత్ర పూరణగా పనిచేశారు. ఎంఎస్ స్వామినాథన్ గారు 1972 నుండి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరెక్టర్గా పనిచేశారు. 1979 నుండి 1980 వరకు భారతదేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఎంఎస్ స్వామినాథన్ గారు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుండి 1988 వరకు డైరెక్టర్ జనరల్గా సేవలందించారు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్వర్సేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా కూడా ఉన్నారు. 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా టైమ్ 20లో ఆయన పేరును టైమ్ మ్యాగజైన్ ప్రచురించింది. ఎంఎస్ స్వామినాథన్ గారు డాక్టర్ ఎంకే సాంబశివన్ పార్వతీ దంపతులకు 2వ కుమారుడు. ఈయన తన తండ్రి నుంచి మన మనస్సులో అసాధ్యం అనే మాట సాధారణంగా వస్తుంది, దానికి దృఢ సంకల్పంతో కృషి చేసిన తరువాత గొప్ప పనులు సాధించవచ్చు అనే విషయాన్ని నేర్చుకున్నారు. వైద్య వృత్తిలో ఉన్న ఈయన తండ్రి ఎంకే సాంబశివన్ మహాత్మాగాంధీ అనుచరుడు. మహాత్మాగాంధీ పిలుపు మేరకు స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువుల బహిష్కరణ సందర్భంగా కుంభకోణంలో ఆయన విదేశీ వస్తువులను దగ్ధం చేశారు. స్వదేశీ ఉద్యమం భారతీయులు విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా గ్రామీణ పరిశ్రమను కాపాడడం అనే రాజకీయ ప్రయోజనంతో రూపొందించబడింది. ఈయన తండ్రి తమిళనాడులో భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా జరిగిన దేవాలయ ప్రవేశ ఉద్యమంలో దళితుల ఆలయ ప్రవేశ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఫైలేరియాసిస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న కుంభకోణం ప్రాంతంలో ఆ వ్యాధి నిర్మూలించడానికి ఈయన తండ్రి ఎంతగానో కృషి చేశారు. తన తండ్రి చేస్తున్న కార్యక్రమాల వల్ల బాల్యంలో ఆయనకు సేవాభావన కలిగింది. తన 11వ ఏట తండ్రి మరణించాడు. ఆయన బాధ్యతలను అతని మామయ్య ఎంకే నారాయణ స్వామి, ఈయన రేడియాలజిస్టుగా పనిచేస్తుండేవారు. ప్రారంభ విద్యను స్థానిక పాఠశాలలో చదివారు. తరువాత కుంభకోణంలోని క్యాథలిక్ లిటిల్ ఫ్లవర్ హై స్కూలులో చదివి మెట్రికులేషన్ను పూర్తి చేశారు. వైద్యులు గల కుటుంబ నేపథ్యంలో ఆయన మెడికల్ కళాశాలలో చేరారు. కానీ ఆయన 1943 నాటి భయంకరమైన బెంగాల్ కరువును చూసినప్పుడు భారతదేశం నుండి ఆకలిని తొలగించడానికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన మహాత్మాగాంధీచే ప్రభావితమై ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఆయన వైద్య రంగము నుండి వ్యవసాయ రంగానికి మారిపోయారు. ఆయన కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంలోని మహారాజా కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశారు. ఆయన ఆ కళాశాలలో 1940 నుండి 1944 వరకు చదివి జంతుశాస్త్రంలో బిఎస్సి డిగ్రీని తీసుకున్నారు. ఎంఎస్ స్వామినాథన్ గారు వివాహం మీనా స్వామినాథన్ గారితో 1955లో జరిగింది. 1951లో కేంబ్రిడ్జ్లో చదివినప్పుడు ఆమె పరిచయమైంది. వారు తమిళనాడులోని చెన్నైలో నివసించారు. వారికి 3 కుమార్తెలు, 5 మనుమలు ఉన్నారు. వారి కుమార్తెలలో డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్గాను, 2వ కుమార్తె డాక్టర్ మధురా స్వామినాథన్ గారు బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఆర్థిక శాస్త్రంలో అధ్యాపకురాలిగాను, 3వ కుమార్తె నిత్యా స్వామినాథన్ గారు ఉత్తర అంగోలియా విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. మీనా స్వామినాథన్ గారు 88 సంవత్సరాల వయసులో 2022 మార్చి 14 చెన్నైలోని తేనాంపేటలోని తన స్వగృహంలో సహజ కారణాలతో స్వర్గస్థులైనారు. ఎంఎస్ స్వామినాథన్ గారి వృత్తి జీవితం గురించిన విషయానికొస్తే, స్వామినాథన్ గారు వ్యవసాయ కళాశాలలో తన వృత్తిని
కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

0: ఈయన మద్రాసు వ్యవసాయ కళాశాల, ప్రస్తుతం తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరి అక్కడ వ్యవసాయ శాస్త్రంలో మరో బ్యాచులర్ డిగ్రీ పొందారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాన్ని ఆయన ఇలా చెప్పారు. నేను కేరళ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు వ్యక్తిగత ప్రేరణ 1943 నాటి బెంగాల్ కరువుతో మొదలైంది. అప్పుడు తీవ్రమైన బియ్యం కొరత ఉంది. బెంగాల్లో 3 మిలియన్ల ప్రజలు ఆకలితో మరణించారు. నాతో పాటు అనేక మంది యువకులు గాంధీగారితో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అప్పుడు వ్యవసాయ రైతులకు ఎక్కువ ఉత్పత్తి అందించాలనే ధ్యేయంతో నేను వ్యవసాయ పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాను అని అన్నారు. స్వాతంత్రానంతరం భారతదేశం ప్రజల అవసరాలకు సరిపడినంత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయలేని పరిస్థితులలో ఉంది. ఆ కాలంలో నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ బోర్లాన్ సృష్టించిన మెక్సికన్ పొట్టి గోధుమ రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టారు. వీని ప్రభావంతో పరిశోధనలు సాగించి అధిక దిగుబడినిచ్చే గోధుమ రకాలను రూపొందించారు. దీనివలన గోధుమ ఉత్పత్తి పెరిగింది. స్వాతంత్రం వచ్చిన సంవత్సరం అంటే 1947లో ఈయన జన్యుశాస్త్రం, మొక్కల పెంపకం అంశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు మారారు. 1949లో ఈయన సైటోజెనెటిక్స్ అంటే జీవకణ నిర్మాణం విడుదలకు సంబంధించిన శాస్త్రం, ఈ శాస్త్రంలో డిస్టింక్షన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు. ఈయన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి ఇండియన్ పోలీసు సర్వీసుకు ఎంపికయ్యారు. ఈయన నెదర్లాండ్స్లోని వాగేనేంజన్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగంలో బంగాళదుంపల జన్యువులపై తన ఐఎంఆర్ఐ పరిశోధనను కొనసాగించడాని కోసం యునెస్కో ఫెలోషిప్ను అంగీకరించారు. సోలానం యొక్క విస్తృతమైన అడవి జాతుల నుండి సాగు బంగాళదుంపకు జన్యువులను బదిలీ చేయడానికి కావలసిన విధానాలను ప్రామాణీకరించడంలో ఈయన విజయం సాధించారు. ఎంఎస్ స్వామినాథన్ గారికి వృత్తిపరమైన విజయాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వాటిలో ఎంఎస్ స్వామినాథన్ గారు ప్రాథమిక అనువర్తిక మొక్కల పెంపకం, వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి, సహజ వనరుల సంరక్షణ వంటి సమస్యలలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సహచరులు, విద్యార్థులతో కలిసి పనిచేశారు. ఎంఎస్ స్వామినాథన్ గారు 98 సంవత్సరాల వయసులో 2023 సెప్టెంబర్ 28వ తేదీన చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ గారికి మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని 2024 ఫిబ్రవరి 9న ప్రకటించింది.
1: మీరింతవరకు శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారి జన్మదినం సందర్భంగా శ్రీ పివి నరసింహారావు గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం, వరి పంట సాగులో మెలకువలు, సస్యరక్షణ, ఈ అంశం గురించి రాజర్ల మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎస్కే అబ్దుల్ రఫీక్ గారితో పరిచయం.
2: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ్టి కార్యక్రమంలో వరి పంట సాగులో మెలకువలు మరియు సస్యరక్షణ చర్యల గురించి రైతు సోదరులకు కొన్ని విషయాలు తెలియజేద్దామన్న ఉద్దేశంతో మనం రాచర్ల మండల వ్యవసాయ అధికారి శ్రీ షేక్ అబ్దుల్ రఫీక్ సార్ దగ్గరికి వచ్చాము. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్, మన ప్రాంతానికి ఈ వరి పంట సాగు చేయాలంటే ముందుగా అధిక దిగుబడినిచ్చే రకాలు తెలియజేయండి సార్.
3: రైతు సోదరులకు నమస్కారం అండి. మన ప్రాంతంలో ఎక్కువగా BPT 5204 సాంబా మసూర్ రకంని ఎక్కువ వాడతారండి. దీనికి ఏంటంటే ఎక్కువగా అగ్గి తెగులు, వేరే ఇతర చీడపీడలు ఎక్కువగా సోకుతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు NDLR 7 నంద్యాల సోనా అనే రకము డెవలప్ అయింది. దీనికి ఏంటంటే సుడిదోమ, అగ్గి తెగులు, ఆకుమచ్చ తెగులు కొంతవరకు తట్టుకునే శక్తి ఉంది. ఇది కూడా మిక్కిలి సన్న బియ్యంతో

0: క్వాలిటీ అంటే అన్నం కూడా బాగా వస్తుంది. ఇది పంట వ్యవధి వచ్చేసి 135 నుంచి 140 రోజులు.
1: ఓకే సార్, మరి మన ప్రాంతానికి సంబంధించిన రకాలు చెప్పడం జరిగింది. అయితే మరి వరి నారు పోసుకుంటారు సార్ రైతులు ఎక్కువగా వరి పంట సాగు చేయాలంటే, దీనికి సంబంధించి మరి ఆరోగ్యవంతమైన నారు పెంచడానికి మరి ముఖ్యమైన సూచనలు తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా నారుమడి పెంచుకోవడానికి 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా చదును బాగా చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి తీయడానికి బాగా అనుకూలంగా నారుమడిని తయారు చేసుకోవాలి. 5 సెంట్లకు గాను 2 కేజీల నత్రజని, కిలో భాస్వరం, కిలో పొటాష్ ముందుగా వేసుకోవాలి. తర్వాత విత్తనం చల్లిన 10, 12, 14 రోజులకి 1 కిలో మళ్ళీ యూరియా చల్లుకుంటే చాలా మంచిది. దీంతోపాటు విత్తన శుద్ధి చేసుకునే మొలక కట్టి శిలీంద్రనాశినితో విత్తన శుద్ధి చేసుకున్న వాటిని మనం నారుమడిగా వేసుకోవాలి. తర్వాత ఒక ఆకు పూర్తిగా పురిగిపోయిన వరకు 6 తొడి నీరు ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిల్వ ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా మనకు జింక్ లోపాన్ని నారుమడిలో గమనించినట్టయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ పిచికారీ చేసుకుంటే మంచిది. తర్వాత విత్తిన 10 రోజులకి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి.
1: ఓకే సార్, మరి ఈ వరి సాగు సంబంధించి మెలకువలలో సూచనలలో భాగంగా ఆరోగ్యవంతమైన నారు పెంచడానికి కూడా సూచనలు చెప్పడం జరిగింది. మరి నాట్లు వేసేటప్పుడు మరి రైతులు కూడా కొన్ని సూచనలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి తెలియజేయండి సార్.
0: మరి రైతు సోదరులు నాట్లు వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం అధిక దిగుబడిని పొందవచ్చు. దానికి గాను 4 నుండి 6 ఆకులు ఉన్న నారుని సెలెక్ట్ చేసుకో ఎంపిక చేసుకోవాలి. ముదురు నారు నాటినట్టయితే దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. నాటుని పైపైన నాటితే పిలకలు ఎక్కువగా తొడిగి బాగా మంచి దిగుబడి వస్తుంది. నాట్లు వేసేటప్పుడు ఖరీఫ్ అంటే వానాకారకైతే 1 చదరపు మీటర్కి 33, అదే రబీ అయితే 44, అదే ఎండాకార అయితే 64 మొక్కలు ఉండేటట్టు చూసుకోవాలి. ప్రధానంగా పొలంలో నారు నాటే ముందు కొసలను తుంచినట్లయితే మనకు కాండం తొలుచు పురుగుని మొదట్లోనే నివారించుకోవచ్చు. తర్వాత నారు పీకిన దాన్ని మనం క్లోరోపైరిఫాస్ ద్రావణంతో శుద్ధి చేసుకుంటే కూడా మనకు కొందరు కాండం తొలిచే పురుగు మొదటి దాంట్లో రాదు. అలాగే మనం నాట్లు వేసేటప్పుడు 2 మీటర్లు వదిలేసి కాలి బాటలు వదులుకోవాలి. ఈ కాలి బాటలు వదులుకోవడం ఏంటంటే మంచిగా గాలి వెలుతురు సోకి చాలా వరకు చీడపీడలు కూడా చాలా ఉధృతి తగ్గుతుంది. అలాగే పిచికారీ చేయడానికి కానీ ఎరువులు వేయడానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది.
1: మరి అలాగే సార్, ఈ వరి పంటలో వరి నేరుగా విత్తే పద్ధతి కూడా ఉంది సార్. కొన్ని ప్రాంతాల్లో మరి వరి పంటను నేరుగా విత్తే పద్ధతి కూడా రైతులు పాటిస్తున్నారు ఈ మధ్యకాలంలో, దాని గురించిన విషయాలు కూడా కొన్ని తెలియజేయండి సార్.
0: వరి నేరుగా విత్తే పద్ధతి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వరి నేరుగా విత్తే పద్ధతిలో చాలా మనం సమయం కానీ ఖర్చు కానీ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎకరాకి విత్తనానికి 10 నుంచి 15 కిలోలు ఆదా అవుతుంది. అలాగే పంట కాలంలో కూడా 7 నుంచి 10 రోజుల దాకా పంట కాలం కూడా తగ్గుతుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. సాగు ఖర్చు కూడా సుమారుగా ఎకరానికి 3000 నుంచి 3500 వరకు తగ్గించుకోవచ్చు. అదిగాక మొక్కల సాంద్రత సరిపడా ఉండడం వల్ల 10 నుంచి 15% వరకు కూడా దిగుబడి పెరిగే అవకాశం ఉంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం విత్తుకోవచ్చు. ప్లస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలీల రేట్లు అంటే ఎక్కువగా ఉంది. అది కూడా మనం కూలీ ఖర్చుల్ని కూడా తగ్గించుకొని మనం ఎక్కువ దిగుబడి సాధించవచ్చు.
1: సార్ అలాగే ఈ వరి పంటలో ఎక్కువగా ఆశించేటువంటి ఆకుముడత లేదా నాము లేదా ఇంకా కొన్ని తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది కదా సార్, దీనికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా వాటి నివారణ చర్యలు ఏంటి అనేది కొంచెం వివరంగా తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా మనకు పిలక దశలలో ఎక్కువగా మన ప్రాంతంలో బాధించేది ఏంటంటే ఆకుముడత, ఆర్తమ తెగులు, లేకపోతే తెల్ల దీనికి నాము తెగులు కూడా అంటారు. దీనికి ఏంటంటే మొదటగా యాంత్రీకరణ పద్ధతిలో కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. అంటే రైతు సోదరులు ఒక టెంకాయ తాడును తీసుకొని చివరే పట్టుకొని గెట్ల మీద నుంచి అట్లా ఊపడం వల్ల ఆ ముడుచుకున్న ఆకుని తెరుచుకొని పురుగు బయటపడుతుంది. తర్వాత క్లోరోపైరిఫాస్ 20 EC 2.5 ml లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP 2G లేక క్లోరాంప్రినోల్ 0.3 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: సార్ ముఖ్యంగా ఈ వరిలో

0: సుడిదోమ వచ్చే అవకాశం కూడా ఉంది సార్. మరి రైతులు ఈ సుడిదోమ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కాబట్టి ఈ సుడిదోమ నివారణ చర్యలు కూడా తెలియజేయండి సార్.
1: సుడిదోమ మన ప్రాంతంలో కొన్నిసార్లు ఎక్కువగా ఆశిస్తుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు 20 సెంటీమీటర్ల కాలి బాటలు వదులుకున్నచో గాలి వెలుతురు బాగా తాకి దీని ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. సుడిదోమ ఏంటంటే ఒక రాత్రికి రాత్రే మొత్తం చేనంతా సుడులు సుడులుగా కనబడుతుంది మనకు, అంటే సుడులుగా వచ్చినట్టు ఎల్లగా కాలిపోయినట్టు కనబడుతుంటుంది. దీని నివారణకు గాను మనం ఇమిడాక్లోప్రేట్ ప్లస్ ఎథిప్రోల్ 80 WG 0.25 grams లేక డైనోఫ్యూరాన్ 20 SG 0.4 g లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల దీనికి చాలా వరకు మనం సుడిదోమ నుంచి కాపాడుకోవచ్చు.
0: మరి వరి సాగులో ఈ వరికి సంబంధించి ఈ తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే మరి అగ్గి తెగులు కూడా ఉంది సార్. ఈ అగ్గి తెగులు నివారణ చర్యలు ఇవి కూడా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
1: ఎక్కువగా మనము BPT 5204 సాగు చేసిన వాళ్ళకి అగ్గి తెగులు ఖచ్చితంగా వస్తుందండి. మనకు చలి పెరిగే కొద్దీ, అంటే వాతావరణం చల్లపడే కొద్దీ ఈ అగ్గి తెగులు ఎక్కువగా దీని ఉధృతి చెందుతుంది. దీని నివారణకు గాను ట్రైసైక్లోజోల్ 75% గ్రామ్కి 0.6 లీటర్ కలిపి పిచికారీ చేసుకుంటే దీన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే రైతులు ఖచ్చితంగా ఇది ఒక్కసారి స్ప్రే చేస్తే ఇది నివారణ కాదు, ఖచ్చితంగా వారం వ్యవధిలో 2 సార్లు ట్రైసైక్లోజోల్ మందును వాడితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
0: మరి తెగుళ్ళ విషయంలోనే కాండము కుళ్ళు తెగులు కూడా ఉంది సార్. మరి దీన్ని మనము దుబ్బు కుళ్ళు తెగులు అని కూడా అంటాము. ఈ తెగుళ్ళ గురించి కూడా కొంచెం నివారణ చర్యలు తెలియజేయండి సార్.
1: కాండం కుళ్ళు తెగులు తీవ్రంగా ఎక్కువగా ఉంటే పొలం నుండి పూర్తిగా నీటిని తీసేయాలి ముందు ప్రారంభ దశలో. దీన్ని నివారణ గాను హెక్సాకోనజాల్ 2 ml లేదా ప్రాపికోనజాల్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి, లేదా టబ్యూకోనజోల్ 2 ml లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని 15 రోజులకు ఒకసారి 2 సార్లు పిలకల కింద వరకు తడిచేలా పిచికారీ చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
0: ఈ తెగుళ్లలోనే మరి వరిలో ఆకు ఎండు తెగులు కూడా వస్తుంది కదా సార్. మరి ఆకు ఎండు తెగులు మరి ఎట్లా దాని నివారణ చర్యలు కూడా తెలియజేయండి సార్.
1: ఆకు ఎండు తెగులు వచ్చేసి ఉష్ణోగ్రత 26 డిగ్రీల అంతకన్నా ఎక్కువ ఉండి మంచు లేదా వర్షం ఉన్నప్పుడు లేక మొక్క సాంద్రత పెరిగినప్పుడు నత్రజని ఎరువులు అధికంగా వాడడం అప్పుడు ఇది ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. దీని నివారణకు నత్రజని వేయడం తగ్గించుకోవాలి, అంటే కొంతమంది రైతు సోదరులు ఎక్కువ నత్రజని పైరు పచ్చగా ఉంటుందని ఎక్కువగా నత్రజని వాడుతుంటారు, దాన్ని కొద్దిగా అంటే ఎంత మోతాది అయితే సరిపోద్దో అంతే వేసుకోవాలి. తెగులు ఆశించిన పొలంలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు, మురుగునీరుని బయటికి వదిలేయాలి. అలాగే పొటాష్ ఎరువును నాటే ముందు అంకురం ఏర్పడే దశలో ఎకరానికి 10 నుంచి 20 కిలోల చొప్పున వాడాలి.
0: ఓకే సార్. మరి వరి పంట సాగులో మెలకువలు మరియు సస్యరక్షణ చర్యలో భాగంగా ఈ తెగుళ్ళ గురించి ఇంకా ఈ పంట సాగు సంబంధించినటువంటి విషయాలు రైతు సోదరులకు చక్కగా తెలియజేశారు. రాచర్ల మండల పరిధిలో ఉండేటువంటి రైతులకు ఇప్పుడు ప్రజెంట్లో జరుగుతున్నటువంటి ఈ రబీకి సంబంధించి ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు, వాళ్ళకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఉంటే తెలియజేయండి సార్.
1: ముఖ్యంగా రబీ సీజన్లో రాచర్ల మండలంలో అండి ఇప్పుడు పప్పుశనగ సాగు చేయడానికి రైతులందరూ సన్నద్ధమవుతున్నారు. మనం ఆల్రెడీ సబ్సిడీ మీద విత్తనాలందరికీ సరఫరా చేయడం జరిగినది. దీనికి ముఖ్యంగా మన రాచర్ల మండలంలో ఎండు తెగులు ఎక్కువగా సోకుతుంది, దానికి గాను కేజీకి 10 గ్రాములు ట్రైకోడర్మ విరిడితోటి విత్తన శుద్ధి చేసుకుంటే చాలా వరకు ఎండు తెగులు రాకుండా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ఎకరాకి 10 పక్షిస్థావరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. అలాగే రింగాకర్షణ బుట్టలు కూడా 10 నుంచి 12 ఎకరాకి సాగు చేసుకోవడం వల్ల మనకు పురుగు యొక్క ఉధృతి తెలుస్తుంది. అలాగే దాంట్లో మగ పురుగులు బంధించబడతాయి కాబట్టి ఎక్కువ పురుగు ఉధృతి కూడా ఎక్కువగా ఉండదు.
0: వరి పంట సాగులో మెలకువలు మరియు సస్యరక్షణలో భాగంగా అధిక దిగుబడినిచ్చే రకాలు, అదేవిధంగా నారు పెంచుటకు సూచనలు, నారు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరి నేరుగా విత్తే పద్ధతి, అలాగే వరిలో ఎక్కువగా ఆశించే తెగుళ్ళు ఇత్యాది విషయాలు రాచర్ల మండల వ్యవసాయ అధికారి శ్రీ షేక్ అబ్దుల్ రఫీక్ గారు రైతు సోదరులకు తెలియజేశారు. నమస్కారం సార్.
1: నమస్కారం, ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు వరి పంట సాగులో మెలకువలు సస్యరక్షణ ఈ అంశం గురించి రాచర్ల మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎస్కే అబ్దుల్ రఫీక్ గారితో పరిచయం

విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: 2 గంటల 45 నిమిషాలు. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయం అంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో లక్ష్మయ్య వెంకటయ్య దంపతులకు జన్మించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కొమరయ్య గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
2: ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 NEP అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిజన్ 20 తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 ఇయర్స్ చాలా రిగరస్గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్నీ కూడా బెడ్ చేసి ఫైనల్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీస్, మన ఎగ్జిస్టింగ్ పాలసీస్, వరల్డ్లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్నీ చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్లోనే నెంబర్ వన్గా ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రెసిడెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020 ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్గా లాస్ట్ బడ్జెట్ సెషన్లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్గా విభజించి ఇప్పుడున్న చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు.
1: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
2: ఇంతకుముందు పాలసీలో 10+2లో స్టేట్ గవర్నమెంట్స్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్ 1కి వచ్చి 10th వరకు, తర్వాత 11-12 సపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక్కొక్క స్టేట్లో ఒక విధంగా పాలసీ ఉండేది. దానికి బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ క్లాస్ 1 అండ్ 2, దాన్ని ఒక సెగ్మెంట్గా తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఇల్యూషన్ బేస్డ్, ప్రాక్టికల్ లెర్నింగ్, అంటే ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ బొమ్మ చూపించే బదులు యాపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి ప్రాక్టికల్గా లెర్నింగ్ సిస్టమ్ను వాళ్ళు చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్లో. క్లాస్ 1-2లో బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మంచి ప్రాక్టికల్గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 ఇయర్స్. అది దానిలో ఒక మంచి ఒక స్టూడెంట్ను ఒక లెవెల్గా, అంటే అతను స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉండాలనేది, యాక్టివిటీ బేసిస్గా వాళ్ళకు ఒక లెర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
1: మల్కా కొమరయ్య గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏమిటండి?
2: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-1 ఉండేది. అంటే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లలను ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఫెసిలిటేటర్గా పెట్టి దాన్ని ప్రాక్టికల్గా లెర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్గా గ్రౌండ్లో చూపించడం, ఆ విధంగా ప్రాక్టికల్గా వాళ్ళకు ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమవుతట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టేటట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఏ విధంగా కూడా వాళ్ళకు సబ్జెక్టు నేర్చుకోవడం డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
1: మాతృభాషలో బోధన ఈ న్యూ

0: ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ మూడు భాషల విధానం ఏమిటి?
1: మాతృభాష అనేది మన ఎవరైనా కానీ మన పుట్టంగానే వాళ్ళ మాతృభాషల మదర్ ఫాదర్గా లేకపోతే ఏ లాంగ్వేజ్లు ఉంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు. దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది. దాంతో కమ్యూనికేషన్కు మనం లాంగ్వేజ్ కావాలి. అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్కి పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడాలి. కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలో అనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది కావనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడమైంది. అంటే ఆప్షన్స్ ఇచ్చారు. అంటే నువ్వు తెలుగు మీడియంలోనే ఇనీషియల్ స్టేజ్లో చదువుకొని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు, హిందీ మీడియం కావాలన్నట్టు కూడా చదువుకోవచ్చు, తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం ఎవరికి ఏ స్టేట్లో వాళ్ళు కన్వీనియంట్ ఉంటే అది చదవచ్చు ఇనీషియల్ ఏజ్లో. తర్వాత పైకి క్లాసెస్కి వచ్చే వరకు అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనం ఇక్కడ చదువుకొని ఎక్కడికి పోయినా కానీ మనం పనిచేయాలంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ను నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటరు. ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో అది 3-లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు. అది చాలా మంచిది.
0: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360 డిగ్రీ అసెస్మెంట్ అంటే ఏమిటి?
1: ఇంతకుముందు స్టడీస్ ఎట్లుంటే టీచరు డైరెక్ట్గా టీచ్ చేసేది క్లాసులో. దాంతో ఏమవుతుందంటే అది 1-to-1 కమ్యూనికేషన్ ఉండేది. టీచర్స్కు చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా అర్థమం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాసులో ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360 డిగ్రీ అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది. ఎన్ఐటీలో కానీ ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్లో ఈ పద్ధతి అంతా అమలుకు లేదు. అంటే 360 డిగ్రీ అసెస్మెంట్తో ఏంటంటే టీచర్స్ ఒక నార్మల్గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్గా పిల్లలను కూడా క్లాసులో ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తే దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి. ప్లస్ ఇంకొక ఏంటంటే అసెస్మెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి. ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకు ఎంతవరకు అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేదే మన 360 డిగ్రీ అసెస్మెంట్.
0: బోర్డు పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్స్లో మార్పులు ఏమిటి?
1: ఇంతకుముందు ప్రతి ఎగ్జాము 10+2లో 10th బోర్డ్ ఎగ్జామ్ ఉండేది. దాని తర్వాత ఇంటర్మీడియట్లో +1-2 ఇయర్స్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపీ పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది. ఈవెన్ 5th లెవెల్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది, ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెడుతున్నారు. ప్రతి 8th లో ఒక టెస్ట్ ఉంటుంది, తర్వాత 10th ఉంటుంది, 12th లో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హయ్యర్ క్లాసెస్కు సెమిస్టర్ సిస్టమ్ అంటే ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు మంచి అంటే ఇయర్లో చదవాల్సి ఒకసారి రాయాల్సింది అంతా కూడా 6 నెలలకు ఒకసారి రాస్తే వాళ్ళకు చదవడం ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హయ్యర్ ఎడ్యుకేషన్లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా సేమ్ సిస్టమ్ను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా హయ్యర్ క్లాస్కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది. పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతే దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్స్ చేయబడతాయి. కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
0: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషను 6వ తరగతి నుంచే ఎందుకు రావాలి? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది 6th క్లాస్ నుంచే తీసుకురావాలనుకుంటుంది?
1: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్టు థియరీ ప్రాక్టికల్ వరకే చదువుకునేది. ఇప్పుడు ఏమైందంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్తో ఇప్పుడు ఒక 10th చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్తో డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళ వొకేషన్ క్లాసెస్ 6th నుంచి ఉంటే ఆ వొకేషన్లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది. ఇంతకుముందు ఓన్లీ దాని కొరకు ఐటీఐ అని పాలిటెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది. అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్కు 10th వరకే కానీ 12th వరకు కానీ

వొకేషనల్ కోర్సులు చేస్తే ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగలేక డిస్కనెక్టివ్ చేసినా కానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్తో వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి. ప్లస్ ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్తో ఏమవుతుందంటే ఏం చదువుతున్నావు దాన్ని నువ్వు ప్రాక్టికల్గా చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు 80% 90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్టు, ఆ థియరీని మళ్ళీ 40%లో ల్యాబ్ పోయి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టికల్గా చూడడం ప్రతి సబ్జెక్ట్, సైన్స్ స్టూడెంట్ అయితే సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్.

0: అవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
0: ఇంతకుముందు ఏమంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజిసి అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండే. దాని మీద ఏమవుతుంటే ఒకసారి ఈ కమ్యూనికేషను, కోఆర్డినేషను, కోఆపరేషను ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్గా రెండే ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th class వరకు. 12th class ఎబో ఉన్న అన్ని డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, లా కానీ, మిగతా అన్ని కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అన్ని కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడం అయింది. దానికి ఇంటర్నల్గా డిపార్ట్మెంట్స్గా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కంబైన్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
1: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
0: తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఏమంటే ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ కోఆర్డినేషన్తో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే నేను గవర్నమెంట్కు లాస్ట్ 1 year నుంచి రిప్రజెంట్ చేసేసాను. రెండు కమాండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ సపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సపరేట్ అవుతుంది, ఎస్ఎస్సీ సపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే, కాబట్టి ఒకసారి ఈ కామన్ పాలసీ వస్తే అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అయితే పిల్లలకు కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ స్టేజ్లో జరగకుంటుంటాయి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్, ఈ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఇవ్వడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు సరి అయిన ప్లేస్ లేకుండా ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్లో క్లాసులు నడిపి, కోచింగ్ నడిపి, వాళ్ళు పొద్దున 8 o'clock వస్తే లాక్ ఇస్తే మళ్ళీ 8 o'clock వదులుతారు. అంటే ఒక జైల్లాగా 8 hours 12 hours స్పెండ్ చేసి పోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువును కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఏపీ పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే అట్లార్జ్ స్టూడెంట్స్ అందరికీ, కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ చదువుకోకుండా వాళ్ళకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు. అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజీ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ పోగానే ఇండస్ట్రీ కనెక్ట్, కాలేజీ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీలను వాళ్ళను కూడా మనం టీచర్స్గా వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడే బయట ఏముంది ఇట్లా ఉంటుంది అనేది తెలియజేస్తే సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకురావాలని, అయితే ఎన్ఏపీసీ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనేది కోరుతున్నాను.
1: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ అంశం గురించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండే శీర్షికన ఎన్విరాన్మెంట్ గురించిన కొన్ని వివరాలను మనం తెలుసుకుందాం. కార్యక్రమంలో ముందుగా ఒక విద్యా సమాచార ప్రకటన చూద్దాం. ఇది కామన్ లా అడ్మిషన్ టెస్ట్, దీన్ని క్లాట్ అంటారు. ఈ క్లాట్ 2027కి సంబంధించిన విద్యా సమాచార ప్రకటన. ఇది దేశవ్యాప్తంగా 25 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు అవి అందించేటువంటి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్, దీన్ని క్లాట్ 2027 నోటిఫికేషన్ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్టు అవకాశం కలదు. ఈ యొక్క కామన్ లా అడ్మిషన్ టెస్ట్లో మెరుగైన ర్యాంక్ సాధించిన విద్యార్థులకు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు అందించనుంది. మరి ఈ 25 జాతీయ విశ్వవిద్యాలయాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నల్సార్ యూనివర్సిటీ హైదరాబాద్, డిఎస్ఎన్ఎల్యు విశాఖపట్నాలు ఉన్నాయి. మరి కోర్సులు చూసినట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో 7 ఏళ్ల ఎల్ఎల్ఎం డిగ్రీ. అర్హత విషయానికి వస్తే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కనీసం 45% మార్క్స్తో 10+2 లేదా తత్సమాన పరీక్ష, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు కనీసం 50% మార్క్స్తో ఎల్ఎల్బి డిగ్రీ లేదా దానికి సమానమైనటువంటి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 31 అక్టోబర్. క్లాట్ పరీక్ష ఆఫ్లైన్ విధానంలో 6 డిసెంబర్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు కన్సోర్టియం ఆఫ్ ఎన్ఎల్యుఎస్.ఏసీ.ఇన్ అనే వెబ్సైట్లో చూడగలరు. మీరు ఇంతవరకు యువాణి కార్యక్రమంలో విద్యా సమాచార ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచార ప్రకటన చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగ సమాచార ప్రకటన. ఇది భారతదేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైనటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ విభాగాల్లో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది. డిజిటల్ బ్యాంకింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్, కార్పొరేట్ అకౌంట్స్ అండ్ టాక్సేషన్ ప్లానింగ్ వంటి విభాగాల్లో మేనేజర్, సీనియర్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్ నియామకాలకు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత మరియు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి విభాగాల వారీగా పోస్టులను చూసినట్లయితే డిజిటల్ బ్యాంకింగ్ 99 ఖాళీలు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ 88 ఖాళీలు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ 16 ఖాళీలు, సెక్యూరిటీ 54, ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ 14, కార్పొరేట్ అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్ ప్లానింగ్ 15. మొత్తం పోస్టుల సంఖ్య 206. అర్హత విషయానికి వస్తే పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంబీఏ, సిఏ, ఐసీడబ్ల్యూఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత అర్హతలు కలిగి ఉండాలి. అదనంగా ఆయా పోస్టులకు 2 నుండి 10 సంవత్సరాల వరకు సంబంధిత అనుభవం తప్పనిసరి. వయోపరిమితి అనేది 1/8/2026 నాటికి 23 నుండి 43 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం అనేది దరఖాస్తుల పరిశీలన, ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు 850 రూపాయలు గాను, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ,

0: మహిళలు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 175 రూపాయలుగా దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 26 ఆగస్టు. పూర్తి వివరాల కొరకు www.bankofbaroda.bank.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరింతవరకు యువాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచార ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. గజనీ చిత్రం కోసం కార్తిక్ పాడిన ఈ పాట విందాం.
1: Swing! Cha-cha-cha-cha-cha! Row, row! You sing like a...

మీరు విన్న ఈ పాట గజనీ చిత్రం కోసం కార్తీక్ పాడినది. ఈ వాణి కార్యక్రమాల తర్వాత తెలుసుకుందాం రండి శీర్షికన ఎన్విరాన్మెంట్ గురించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న గాలి, నీరు, నేల, మొక్కలు, జంతువులు మరియు ఇతర సహజ అంశాలన్నీ కలిపి పర్యావరణం అవుతాయి. పర్యావరణం అనే తెలుగు మాటకు ఉపయోగించే ఆంగ్ల పదం మనకందరికీ తెలుసు కదా, దాన్నే ఎన్విరాన్మెంట్ అంటారు. ఎన్విరాన్మెంట్ అనే ఆంగ్ల పదానికి మూలం ఎన్విరాన్ లేదా ఎన్విరానర్ అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం. ఫ్రెంచ్ భాషలో ఎన్విరాన్ అంటే ఆవరణ లేదా చుట్టుకొని ఉండేది అని అర్థం. పర్యావరణం అనేది ఒక గతిశీలమైన వ్యవస్థ, అంటే ఇది ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. పర్యావరణం మనుగడ, అందులోని జీవ నిర్జీవ అంశాల మధ్య ఉన్న సంబంధాలు, అంతర్చర్యలపై ఆధారపడి ఉంటుంది. పర్యావరణాన్ని మనం రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి సహజ పర్యావరణం, కృత్రిమ పర్యావరణం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి పర్యావరణాన్ని సహజ పర్యావరణం లేదా స్వాభావిక పర్యావరణం అని అనవచ్చు. మానవుడు తన మనుగడ కోసం తనకు కావలసిన అవసరాలను

పొందటం కోసం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయపరమైన వ్యవస్థలతో కూడిన పరిసరాలే కృత్రిమ పర్యావరణం. అంటే ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా భూమిపై ఉండేటువంటి అనుకూల శీతోష్ణస్థితి ప్రభావ కారణంగా ఏర్పడినదే సహజ సిద్ధ పర్యావరణం. మరి దీనిని 4 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. భూ ఉపరితలం నుండి సగటున 40 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉండే ఘనస్థితిలోని భూమి బాహ్యపొర పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, నదీ లోయలు వంటి భూస్వరూపాలు భౌతిక పరిణామక్రమంలో ఆవిర్భవిస్తాయి. భూ ఉపరితలంపై 71% అనగా 2/3 వంతు జలం ఆవరించింది. ఇందులో సముద్రాల్లోని ఉప్పునీటి శాతం 97.3 కాగా మిగిలిన మంచినీటి శాతం 2.7. భూ ఉపరితలం నుండి దాదాపు 600 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న భూమి బాహ్యపొరను వాతావరణం అంటారు. భూమిపై జీవజాతి ఆవిర్భావం మనుగడకు కావలసినటువంటి అనువైన శీతోష్ణస్థితిని ఏర్పరచడంలో వాతావరణం ప్రధాన పాత్ర పోషిస్తుంది. భౌతిక పరిసరాల్లో నివసించే సమస్త జీవజాతినే జీవావరణం అని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరము 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం, దీన్ని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటాము. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడానికి, ప్రకృతిని కాపాడుకోవటానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. మరి ఈ 2026వ సంవత్సరం థీమ్గా ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్గా నిర్ణయించారు. అంటే ప్రకృతి ప్రేరణతో శీతోష్ణస్థితి కోసం, మన భవిష్యత్తు కోసం, ఇది 2026వ సంవత్సరం థీమ్. దీని గ్లోబల్ హోస్ట్ కంట్రీగా అజర్బైజాన్ దేశం వ్యవహరిస్తుంది. మరి మన పర్యావరణం కోసం మనం ఏం చేయాలి? మొక్కలు నాటడం, అడవుల పెంపకాన్ని ప్రోత్సహించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి, నీరు, విద్యుత్ వంటి సహజ వనరులను ఆదా చేయాలి, రీసైక్లింగ్ అనగా మళ్ళీ వాడకం పద్ధతులను అలవర్చుకోవాలి. అలా చేస్తే మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన ఎన్విరాన్మెంట్ గురించిన కొన్ని వివరాలను తెలుసుకున్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పార్లమెంట్ రివ్యూ ఆంగ్లంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్తో సంబంధాలు ముందుకు సాగగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం లభించింది. పటిష్టమైన, సుస్థిరమైన విద్యా వ్యవస్థలను నిర్మించడానికి బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సహకారం అవసరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. రైల్వేలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వార్తల వివరాలు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. లోక్సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ, ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్తో సంబంధాలు ముందుకు సాగగలవని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్టును మూసివేయడం, వీసాలపై ఆంక్షలు విధించడం వంటి అనేక దౌత్యపరమైన చర్యలను భారత్ తీసుకుందని తెలిపారు. పాకిస్తాన్కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను భారత్ ఉపసంహరించుకుందని, అలాగే పాకిస్తాన్ నుండి వచ్చే లేదా ఎగుమతి అయ్యే అన్ని వస్తువుల మీద కస్టమ్స్ సుంకాన్ని 200% పెంచిందని కేంద్ర మంత్రి వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం లభించిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంటు ఆవరణలో ఈరోజు విలేకరులతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల గందరగోళం, నినాదాల కారణంగా ఉభయ సభల్లోనూ చర్చలకు పరిమిత అవకాశం లభించిందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై స్పందిస్తూ, సభాపతి ఆమోదంతో ఏ మంత్రి ఏ అంశంపై స్పందించాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రత్యేక సమావేశం ద్వారా వర్షాకాల సమావేశాలను పొడిగించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని కిరణ్ రిజిజు తెలియజేస్తూ,
1: లోక్సభ మే ఎంఎస్ఎంఈ వాలా బిల్ కో హమ్ లోనే పారిత్ కియా హై లేకిన్ బిజినెస్ పారిత్ హువా హై ఔర్ రాజ్యసభ మే ఎన్డీఏ పార్టీస్ కే జితనే భీ మెంబర్స్ హై సబ్నే డిబేట్ మే హిస్సా భీ లియా హై అప్నా బాత్ మే రఖా హై ఇస్మే కన్ఫ్యూజన్ నహీ హోనా చాహియే కి హౌస్ నహీ చల్ రహే హై హౌస్ చలీ హై బిల్స్ పారిత్ హువే హై యే నంబర్ వన్ క్లారిఫికేషన్.
0: పటిష్టమైన, సుస్థిరమైన విద్యా వ్యవస్థలను నిర్మించడానికి బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సహకారం ఆవశ్యకమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. భువనేశ్వర్లో ఈరోజు జరిగిన 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక అనిశ్చితులు, వాతావరణ మార్పులు వంటి ప్రపంచ సవాళ్లకు సమర్థవంతంగా స్పందించేలా విద్యా వ్యవస్థలు సన్నద్దం కావాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా మానవత్వమే ప్రథమం అనే స్ఫూర్తితో బ్రిక్స్ అజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ కృషి చేస్తోందని, గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను నెరవేరుస్తూనే సమ్మిళిత అభివృద్దిని ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి వివరించారు. రైల్వేలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో ఈరోజు ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, గత కొన్నేళ్లుగా అమలు చేసిన పలు భద్రతా చర్యల ఫలితంగా రైలు పట్టాలు తప్పడం వంటి ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. 2014-15లో 135గా ఉన్న తీవ్రమైన రైలు ప్రమాదాల సంఖ్య 2026-27 నాటికి 2కు తగ్గిందని చెప్పారు. గత 5 ఆర్థిక సంవత్సరాల్లో భద్రతకు సంబంధించిన పనుల కోసం 5,41,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామన్నారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం ప్రయాణికులకు సుమారు 58 కోట్ల భోజనాలను అందిస్తోందని, ఆహార నాణ్యతకు సంబంధించి అతి తక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొత్తగా చేరిన పలువురు పార్లమెంటు సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన నివాసంలో అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం శివసేన ఎంపీ జ్యోతి సావిత్రి నాగ్నాథ్ వాఘ్మారే విలేకరులతో మాట్లాడుతూ, పార్లమెంటులో పదే పదే జరుగుతున్న అంతరాయాలపై నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. కొత్తగా ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీలు సభలో తమ అభిప్రాయాలను వెల్లడించకుండా అంతరాయాలు కలుగుతున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించినట్టు ఆమె చెప్పారు. దేశ నిర్మాణానికి ఏం చేయాలో ఎంపీలు ఎలా సమర్థవంతంగా తోడ్పడ

0: గలలో ప్రధానమంత్రి వివరించారని ఎన్సీపీఐ ఎంపీ శతాబ్ది రాయ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడు లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. చట్టపరమైన అంశాలు తమ అంతర్గత వ్యవహారాలని, వాటిపై నిర్ణయాలు పార్లమెంటు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అమెరికాతో సహా అనేక దేశాలు విదేశీ నిధులను నియంత్రిస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ,
1: जहां तक भारत के अपने विधायी मामलों का सवाल है, ये हमारी अंदरूनी मामला है जिसपे हमारी संसद उस पे निर्णय लेती है. मैं आपको यह भी बताना चाहता हूं कि दुनिया में कई एक ऐसे राष्ट्र हैं जिसमें अमेरिका भी शामिल है जो विदेशी कोष को, विदेशी फंड्स को विनियमित करते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి ఆయన మాట్లాడుతూ, పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులు, పరిణామాలపై ఇద్దరు నాయకులు చర్చించారని తెలిపారు. భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ దేశంలోని నేత కార్మికులు, కళాకారుల అభివృద్దికి చేయూతనివ్వాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పిలుపునిచ్చారు. ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ, భారతదేశ చేనేత వస్త్రం మాత్రమే కాదని, అది మన సంస్కృతి, సాంప్రదాయాలకు, లక్షలాది నేత కుటుంబాల జీవనోపాధికి పునాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలు తమకు ఇష్టమైన చేనేత ఉత్పత్తులతో కూడిన వీడియోలను పంచుకుని జాతీయ చేనేత దినోత్సవ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వోకల్ ఫర్ లోకల్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని, భారతీయ చేనేత ఉత్పత్తులను స్వీకరించడం ద్వారా కళాకారుల గౌరవాన్ని పెంచాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. క్రీడా వ్యవస్థలో సంస్థాగత సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కాన్క్లేవ్ 2026లో ఆయన మాట్లాడుతూ, క్రీడాకారుల ప్రయోజనాలు, సంక్షేమం ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలన్నారు. ఏ క్రీడాకారుడు అన్యాయానికి గురి కాకూడదని స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని, నిష్పక్షపాతాన్ని, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి బహిరంగ ట్రయల్స్ను కెమెరాలలో రికార్డు చేయాలని ఆయన సూచించారు. దేశ స్వదేశీ కోచింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, విదేశీ కోచులపై అతిగా ఆధారపడడాన్ని తగ్గించాలని కేంద్ర మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాలో జరుగుతున్న గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయీ ర్యాపిడ్ బ్లిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. 20 ఏళ్ల ప్రజ్ఞానంద సెమీఫైనల్ రౌండ్లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ జవోఖిర్ సిందరోవ్తో డ్రా చేసి ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. 5 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ ఆద్యంతం ప్రజ్ఞానంద తన ఆధిక్యాన్ని కొనసాగించారు. అంతకుముందు ఓస్లోలో జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలోని కక్రౌవా గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు బేత్వా నది చెక్డ్యాం స్తంభాలపై దూకుతూ పాఠశాలకు వెళ్తున్నారంటూ మీడియాలో వచ్చిన కథనంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆ కథనంలోని అంశాలు నిజమైతే అవి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించినవని కమిషన్ అభిప్రాయపడింది. 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A హామీ ఇస్తుందని, అలాగే విద్యా హక్కులో సురక్షితమైన పాఠశాల, మౌలిక సదుపాయాలను పొందే హక్కు కూడా అంతర్భాగంగా ఉంటుందని కమిషన్ పేర్కొంది. ఈ విషయంపై 2 వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్తో సంబంధాలు ముందుకు సాగగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం లభించింది. పటిష్టమైన, సుస్థిరమైన విద్యా వ్యవస్థలను నిర్మించడానికి బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సహకారం అవసరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నిన్నే పెళ్ళాడుతా ఈ చిత్రం కోసం రాజేష్ పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్నారు చిత్రమందిర్ల సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై చిత్రమందిర్ల తర్వాత గులాబీ ఈ చిత్రం కోసం సునీత పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు చిత్రమందిర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 9:30 పాటకు వేళాయిరా కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. అదేవిధంగా రాత్రి 10:30 ఆపాత మధురాలు మధురమైన పాత సినిమా పాటలు వింటారు. ఈ రాత్రి 10:30 మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటకు వేళాయిరా. శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా హైదరాబాద్ బేగంపేట నుండి సంతోష్ సుప్రియ వాట్సాప్ ద్వారా కోరుతున్నారు, మా కోసం ప్రేమ పావురాలు చిత్రంలో ఒక మంచి పాట వినిపించగలరు అంటూ. సంతోష్ సుప్రియ కోసం ప్రేమ పావురాలు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందాం.

పాఠక వేళ ఎర కార్యక్రమాల తర్వాత వాట్సాప్ ద్వారా కోరుతున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు, గుడ్ ఈవినింగ్ ఆకాశవాణి మార్కాపురం, వ్యాఖ్యాత గారు, మా కోసం, శ్రోతలందరి కోసం మహాత్మా చిత్రం నుండి ఏం జరుగుతుంది అనే గీతం తప్పక వినిపించగలరు అంటూ. మరి ఈ యొక్క మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వీరి యొక్క కుటుంబ సభ్యుల కోసం మహాత్మా చిత్రం నుండి కార్తీక్ సంగీత పాడిన ఈ పాట విందాం.

కార్యక్రమంలో తర్వాత పాటకు వేలాయరా కార్యక్రమంలో ఒక చిన్న మాట చిత్రం నుండి ప్రతి ఒక్కరికి తొలివలపు అనే పాట ప్రసారం చేయగలరు. ధన్యవాదములు.

అంటూ కోరుతున్న శ్రోతలు, ఎల్లారెడ్డి, ఉమామహేశ్వరి వీరి యొక్క కుటుంబ సభ్యులు గిద్దలూరు నుండి. వీరందరి కోరిక మేరకు ఒక చిన్న మాట చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందాం.

కార్యక్రమం తర్వాత పాఠక వేళాయిరా కార్యక్రమంలో సిరివెన్నెల చిత్రం నుండి చినుకు చినుకు అనే పాట ప్రసారం చేయగలరు, ధన్యవాదములు అంటూ కోరుతున్న శ్రోతలు అంబటి నరసింహారెడ్డి, లావణ్య, రిషికేష్ రెడ్డి, తితీక్షారెడ్డి, పొన్నాపురం కాలనీ, నంద్యాల జిల్లా నుండి. వీరందరి కోరిక మేరకు సిరివెన్నెల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట విందాం.

కల్పనా చినుకు చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుకు పిలుపు పిలుపు పిలుపు పిలుపు ఉడమికి పుల

0: మన అందరి వాణి ఆకాశవాణి, సుమధుర వాణి సుస్వరాల మేణి, అశరీర వాణి మాటల గీర్వాణి,
1: పాటల కీరవాణి, అందరినీ అలరించే పూబోని, భావనతో పలకరించే సుభాషిణి,
0: దేశభక్తి దైవభక్తి రంగరించే హితేషిణి,
1: కవుల కళలు గళాలకు ప్రాణం పోసే కళభాషిణి, పాడి పంటలు మొదలుకొని సంగీత సాహిత్యాల మేణి, విజ్ఞాన వినోదాలు పంచే విశ్వవాణి.
0: మన ఆకాశవాణి 34వ వార్షికోత్సవ సందర్భంగా మా శ్రోతలకు నూతన కార్యక్రమాలతో వీణులు విందు చేయనుంది మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

పాఠక వేళార కార్యక్రమం తర్వాత వాట్సాప్ ద్వారా కోరుతున్నారు. బెంగళూరు నుండి సాయి మనీష్ వారి యొక్క కుటుంబ సభ్యులు, పాఠక వేళార కార్యక్రమంలో అబ్బాయి గారి పెళ్లి చిత్రం నుండి ఎన్నియల్లో అనే పాట మా కోసం ప్రసారం చేయగలరు అంటూ. మరి ఈ సాయి మనీష్ వారి యొక్క కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట విందాం. చిత్రం అబ్బాయి గారి పెళ్ళి.

పాఠక వేళాయిరా కార్యక్రమంలో చివరిగా వాట్సాప్ ద్వారా కోరుతున్నారు. సున్నిపెంట, శ్రీశైలం నుండి శ్రీకాంత్, విజయ, హరిద్రుతి వారి యొక్క కుటుంబ సభ్యులు పాఠక వేళాయిరా కార్యక్రమంలో శ్రీమతి వెళ్ళస్తా ఈ చిత్రం నుండి నీ పదవులతో అనే పాటను ప్రసారం చేయగలరు అంటూ వీరందరి కోరిక మేరకు శ్రీమతి వెళ్ళస్తా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందాము.

మీరింతవరకు పాటకు వేళాయిరా శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని. ఈ పూట జానపద రంజని కార్యక్రమంలో ఆర్ కోటేశ్వరరావు బృందం పాడిన భారత కోలాటం భజన గీతాలు వింటారు.

అర్వతులకు పేదకు మారుడా శివ పార్వతులకు

Randi randoyi, pika leldi leldoyi.

Hi.

చెల్లువరాయమా చల్ల చెన్న కేశవా.

పాండు చారతి పాండు రంగ పాండు చారతి పాండు చారతి బావలా కరాస విన్న సాగరా నిమల మైలలే.

गंडा ने गंडाल पाई मा चल मंगल गिरी चंचल फालम मनदुना मंगल गिरी चंचल ले का मंगल गिरी चंचल ले का फालम मनदुना गानी बो अनदुना फालम मनदुना गानी बो अनदुना फालम मनदुना का फालम मनदुना का फालम मनदुना गंडा ने गंडाल पाई गानी बोल चिन्नति ఏలూరి సంతలోనే అన్నం ముట్టున్నది ఏలూరి సంతలోనే ఈ అన్నం మనుతున్నా నా అన్నం మను

మీరింతవరకు ఆర్ కోటేశ్వరరావు బృందం పాడిన భారత కోలాటం భజన గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: మన అందరి వాణి ఆకాశవాణి, సుమధుర వాణి సుస్వరాల మేణి, అశరీర వాణి మాటల గీర్వాణి,
1: పాటల కీరవాణి, అందరినీ అలరించే పూబోని, భావనతో పలకరించే సుభాషిణి,
0: దేశభక్తి దైవభక్తి రంగరించే హితేషిణి,
1: కవుల కళలు గళాలకు ప్రాణం పోసే కళభాషిణి, పాడి పంటలు మొదలుకొని సంగీత సాహిత్యాల మేణి, విజ్ఞాన వినోదాలు పంచే విశ్వవాణి.
0: మన ఆకాశవాణి 34వ వార్షికోత్సవ సందర్భంగా మా శ్రోతలకు నూతన కార్యక్రమాలతో వీణుల విందు చేయనుంది మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గుళే బకావళి కథ ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పడిన పాట వింటారు.

మధుర గీతాలు కార్యక్రమంలో తరువాత పూలరంగడు ఈ చిత్రం కోసం కేబీకే మోహన్ రాజు పి సుశీల పడిన పాట వింటారు.

మీరు వింటున్నారు మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై మధుర గీతాలు కార్యక్రమంలో తరువాత పాండవ వనవాసం ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట ఇద్దరు మిత్రులు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడినది. మీరు వింటున్నారు మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. మధుర గీతాలు కార్యక్రమాల తరువాత ఇల్లరికం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా పి లీలా పాడింది. మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా గండికోట రహస్యం ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.